శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, జ్యేష్టమాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూన్ మాసం 6వ తారీఖు శనివారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 42 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఇప్పుడు దేశభక్తి గీతం.

కదలిరండి కదలిరండి హృదయాగ్నులు ఆర్పండి, కదలిరండి కదలిరండి హృదయాగ్నులు ఆర్పండి, అపమార్గుల హృదయంలో దేశ

0: ಕಾಣ ವಿಜಯದ ಎದುರವೇತಿ ಸಾಗಂದಿ.
1: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:05 అవుతుంది. ఇక కొంచెంసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే.

నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల

0: சூக்தி முக்தாவளி.
1: నిరీక్షణ అంటే ఎదురు చూడటం. మానవ జీవితంలో ఇది ప్రతినిత్యం అనుభవంలోకి వచ్చేదే. మనిషి పుట్టింది మొదలు గిట్టే వరకు జీవితంలో ఏదో ఒకదానికి ఎదురుచూపులు తప్పవు. ఒక ప్రాణి మాతృగర్భంలో ప్రాణం పోసుకుని ఈ భూమిపై పడేదాకా ఆ మాతృమూర్తికి నిరీక్షణే. ఆ బిడ్డ ఎదిగి చదివి ప్రయోజకత్వాన్ని సాధించేదాకా బ్రతుకులో నిరీక్షణే. ఈ నిరీక్షణ రెండు రకాలు. ఒకటి లౌకికమైన నిరీక్షణ, రెండు పారలౌకికమైన నిరీక్షణ. లౌకికమైన నిరీక్షణలో తమ పిల్లలకు కావలసిన పాఠశాలలో సీటు కోసం, తీరా సీటు దొరికాక పుస్తకాల కోసం, యూనిఫారం కోసం పెద్ద పెద్ద క్యూ లైన్లలో నిరీక్షణ. ఆ తరువాత పరీక్షలు రాశాక ఫలితాల కోసం నిరీక్షణ. చదువు ముగిశాక ఉద్యోగం కోసం, దరఖాస్తు చేశాక ఇంటర్వ్యూ కోసం, ఇంటర్వ్యూ అయ్యాక సెలక్షన్ కోసం, ఉద్యోగం దొరికి అందులో చేరాక ప్రమోషన్ కోసం, చివరికి పదవీ విరమణ కోసం, అంతా నిరీక్షణే. వేగంగా పరుగెత్తే ఈనాటి యాంత్రిక యుగంలో అన్ని వర్గాల అన్ని వయస్సుల వారికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక సందర్భంలో ఈ నిరీక్షణ అన్నది తప్పదు. విద్యార్థులకు, ఉద్యోగులకు బస్సు కోసం నిరీక్షణ, శ్రామికులకు ఆనాటి కూలీ కోసం, పొట్టకూటి కోసం నిరీక్షణ, వ్యాపార వర్గాలలో లాభాల కోసం నిరీక్షణ, యుక్త వయస్సు రాగానే పెళ్లి కోసం, పెళ్లి కాగానే పిల్లల కోసం, తిరిగి ఆ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడం కోసం, ఇదంతా శాఖాచంక్రమణం. పదవి విరమణ అనంతరం జీవన భద్రత, ఆరోగ్య సంరక్షణ, వీటికోసం ఆలోచనలు, దిగులు, ఎదురుతెన్నులు కొనసాగుతూ ఉంటాయి. వయసు పైబడి అశక్తులైనప్పుడు, అనారోగ్యం ఆవహించినప్పుడు మృత్యువు కోసం కూడా నిరీక్షణ తప్పదు. ఇక సాహిత్యంలో కవులు తమ తమ కావ్యాలలో, ప్రణయ సన్నివేశాలలో, నాయికానాయకుల విరాహావస్థలో ఈ నిరీక్షణను మనోహరంగా అభివర్ణించారు. లాక్షణికులు దీనికి కొన్ని లక్షణాలను కూడా ఏర్పరిచారు. అష్టవిధ నాయికలలో చివరి నాయిక అభిసారిక. అభిసారిక అంటే ప్రియురాలు ప్రియుని సమాగమం కోసం సంకేత స్థలానికి వచ్చి అతని కోసం నిరీక్షించడం. మళ్ళీ దీనిలో మూడు రకాల అభిసారికలను గురించి తెలియచేశారు. దివాభిసారిక, తమో అభిసారిక, జ్యోత్స్నాభిసారిక. దివాభిసారిక పట్టపగలే ప్రియుడి కోసం బయలుదేరి నిరీక్షిస్తూ ఉంటుంది. తమోభిసారిక చీకటి రాత్రుల్లో నల్లటి దుస్తులు ధరించి, నల్లటి కురులు విరేబోసుకుని, చీకటి నలుపుతో కలిసిపోయే విధంగా ఎవరికీ కంటపడకుండా నడిచి వెళ్ళి నిరీక్షిస్తుంది. ఇక జ్యోత్స్నాభిసారిక వెన్నెల రాత్రిలో తెల్లని దుస్తులు ధరించి, కురుల నిండా తెల్లని పూలు తురుముకుని, పున్నమి వెన్నెల తెలుపులో కలిసిపోయేలా కదిలిపోయి నిరీక్షిస్తుంది. ఇక మనిషి జీవితంలోని మలిదశలో మన సనాతన సంప్రదాయం, ఆర్షధర్మబద్ధమైన హైందవ సమాజంలోని జీవన విధానంలో ఆధ్యాత్మిక చింతన ప్రాధాన్యం వహిస్తుంది. వేదోపనిషత్తులలోని జీవాత్మ, పరమాత్మతత్వం ఆవహిస్తుంది. మనసును భగవద్ ఆరాధన ద్వారా, జ్ఞానం ద్వారా ఉన్నతీకరించుకుని అంతర్ముఖీనుడై పరమాత్ముని అన్వేషణలో సూక్ష్మరూపంలోని తన ఆత్మను అనంత విశ్వ చైతన్య రూపంలోని పరమాత్మలో సంలీనం చేయడానికి జీవి నిరీక్షిస్తూ ఉంటుంది. ఒక భక్తుడు భగవద్ దర్శనం కోసం నిరీక్షించినట్లు.
0: సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యానం డాక్టర్ టి గౌరీశంకర్, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: శుభోదయం రైతుమిత్రులకు, నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో చెరకులో కలుపు నిర్మూలన, నాణ్యమైన అధిక దిగుబడులకు పొటాషియం ఆవశ్యకత, అట్లే పంట మార్పిడిలో సస్యరక్షణ అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

చెరకులో కలుపు నిర్మూలన విషయానికి వస్తే, చెరకు పంట సాగులో మొదటి దశలో వచ్చే కలుపు వల్ల పంట దిగుబడి తగ్గుతుంది. 12 నుండి 72% దిగుబడి తగ్గుతుందని అంచనా. చెరకులో కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం సాళ్ల మధ్య దూరం ఎక్కువగా ఉండడం, అవసరానికి మించి నీటి తడులు ఇవ్వడం, ఎక్కువ మోతాదులో ఎరువులు వాడడం, చెరకు మొలకెత్తడానికి ఎక్కువ సమయం, ప్రాథమిక దశలో పెరుగుదల తక్కువగా ఉండడం అని చెప్పవచ్చు. చెరకు నాటిన మొదటి 90 రోజులు కలుపు మొక్కల ఉధృతి లేకుండా చూడాలి. ముఖ్యంగా 4 నుండి 6 వారాల మధ్య కలుపు ఉండకూడదు. పంట మొదటి దశలో వచ్చే కలుపు వల్ల పిలకల సంఖ్య తగ్గడమే కాకుండా చెరకు గడల పెరుగుదల కూడా తగ్గుతుంది. చివరి దశలో వచ్చే తీగజాతి మొక్కలు చెరకు గడలకు అల్లుకొని చెరకు నరకడం కష్టమవుతుంది. కలుపు యాజమాన్య విషయానికి వస్తే, సమగ్ర కలుపు యాజమాన్యం పద్ధతులైన వేసవిలో లోతు దుక్కులు చేయటం, ముచ్చలు నాటే ముందు పలుమార్లు దుక్కి చేయడం, గొర్రు గుంటకలతో 30 రోజుల తర్వాత 2 లేదా 3 సార్లు అంతర కృషి చేయడం, అంతర పంటలు తగినంత మొక్కల సాంద్రత ఉండేలా చూడటం, చెరకు చెత్తను ఎకరాకు 1 నుండి 1.5 టన్నులు సాళ్ల మధ్య నాటిన వెంటనే పరచడం, నీటి తడులను బిందు సేద్యం ద్వారా ఇవ్వడం వల్ల కలుపు మొక్కల ఉధృతిని అదుపులో ఉంచవచ్చు. కూలీల ద్వారా కాకుండా కలుపు మందులు వాడి కలుపు నిర్మూలిస్తే ఖర్చు తగ్గుతుంది. నాటిన వెంటనే ఏం చేయాలంటే, చెరకు ముచ్చలు నాటిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు 1 ఎకరానికి 2 కిలోల అట్రజిన్ 50% పొడి మందు లేదా 800 గ్రాముల మెట్రిబుజిన్ 70% పొడి మందు పిచికారీ చేయాలి. చెరకుతో పాటు అంతర పంటలుగా పెసర లేదా మినుము లేదా టొమాటో సాగు చేస్తున్నప్పుడు అలాక్లోర్ 2 లీటర్లు లేదా పిండి మిథాలిన్ 1 లీటరు ఎకరానికి పిచికారీ చేయాలి. పారాక్వాట్ 5 మిల్లీలీటరు లీటరు నీటికి చొప్పున కలిపి ముచ్చలు నాటిన 10 నుండి 12 రోజులకు ముందుగా మొలచిన కలుపు మొక్కల మీద పిచికారీ చేయడం వల్ల కలుపును నివారించవచ్చు. ముచ్చలు మొలక రావడానికి ముందు మాత్రమే పారాక్వాట్ను సాళ్ల మధ్య వాడాలి. ముచ్చలు మొలకెత్తిన తర్వాత అంటే 35 నుండి 45 రోజులకు వెడల్పాకు కలుపు మొక్కలు తుంగ ఎక్కువగా ఉంటే 2-4D అమైన్ సాల్ట్ 400 మిల్లీలీటర్లు 1 ఎకరానికి పిచికారీ చేయాలి. వెడల్పాకు కలుపు మొక్కలు మాత్రమే ఉన్నప్పుడు 2-4D సోడియం సాల్ట్ ఎకరాకు 800 గ్రాములు పిచికారీ చేయాలి. గడ్డి జాతి వెడల్పాకు కలుపు మొక్కలు 35 నుండి 45 రోజులకు ఉంటే 2-4D సోడియం సాల్ట్ 1/2 కిలో ప్లస్ మెట్రిబుజిన్ 1/2 కిలో మిశ్రమాన్ని ఎకరాకు పిచికారీ చేయాలి. ముచ్చలు మొలకెత్తిన తర్వాత చెరకులో బహువార్షిక గడ్డి తుంగ ఎక్కువగా ఉంటే హాలో సల్ఫురాన్ మిథైల్ పొడి మందు ఎకరాకు 36 గ్రాములు పిచికారీ చేయాలి. తీగజాతి కలుపు మొక్కల నిర్మూలనకు 2-4D సోడియం సాల్ట్ 800 గ్రాములు లేదా 2-4D అమైన్ సాల్ట్ ద్రావకం 800 మిల్లీలీటర్లు పిచికారీ చేయాలి. వీలుంటే 70 నుండి 90 రోజుల మధ్య సాళ్ల మధ్యలో ఇప్పుడు చెప్పిన కలుపు మందులు పిచికారీ చేయడం వల్ల కూడా తీగజాతి వెడల్పాకు కలుపు మొక్కలను నిర్మూలించవచ్చు. ఇక నాణ్యమైన అధిక దిగుబడులకు పొటాషియం ఆవశ్యకత అన్న విషయానికి వస్తే, భూసార పరీక్ష ఆధారంగా పంటకాలం సీజన్ను బట్టి వివిధ పంటల్లో ఎకరానికి 16 నుండి 48 కిలోలు అవసరమవుతున్నట్లు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. వరి మొక్కజొన్న మొదలగు ప్రధాన ఆహార పంటలతో పాటుగా చాలా పంటలు 1 టన్ను ఉత్పత్తికి ఎకరానికి 8 నుండి 12 కిలోల పొటాషియంను నేల నుండి గ్రహిస్తున్నట్లు శాస్త్రవేత్తల అంచనా. పొటాషియం మొక్కల్లో జీవరసాయన క్రియలను నియంత్రిస్తుంది. ముఖ్యంగా కిరణజన్య సంయోగ క్రియలో తయారైన పిండి పదార్థాలను ఇతర భాగాలకు చేర్చడంలోనూ, ఎంజైములను క్రియాశీలకం చేయడంలోనూ సహాయపడుతుంది. ధాన్యం పంటలలో కాండం గట్టిపడడంలో తోడ్పడి పంట పడిపోకుండా కాపాడుతుంది. పంటకు నిరోధక శక్తిని పెంపొందించి పురుగులు తెగుళ్లను తట్టుకునే శక్తిని ఇస్తుంది. ధాన్యపు పంటలలో తాలుగింజలు లేకుండా గట్టి గింజలు నాణ్యతతో కూడినవి ఉంటాయి. దుంప జాతుల్లో పిండి పదార్థం అధిక

స్థిరంగా ఉండి మంచి పరిమాణాన్ని కలిగి ఉండేటట్లు చేస్తుంది. పంటలు వర్షాభావ పరిస్థితులు, చలి ప్రతికూల పరిస్థితులను తట్టుకునేటట్లు చేస్తుంది. పప్పుజాతి పంటల్లో నత్రజని స్థిరీకరణకు తోడ్పడుతుంది. చెరకు వంటి పంటల్లో రస నాణ్యత, పంచదార శాతాన్ని పెంచుతుంది. నీటి ముంపు పరిస్థితులలో ఇనుపు ధాతువు అధికమవడం వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. మాగాణి పొలాల్లో పాచి పేరుకుపోవడాన్ని నిరోధిస్తుంది. అధిక నత్రజని వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు తగ్గిస్తుంది. వివిధ పంటలలో నత్రజని, భాస్వరం, గంధకం, జింకు వంటి పోషకాలు బాగా వినియోగించుకోవడంలో సహాయపడుతుంది. ఇక పంట మార్పిడితో సస్యరక్షణ అన్న విషయానికి వస్తే, పంట మార్పిడి వల్ల ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయంటే, పంట మార్పిడి చేయడం వల్ల ఒక పంటపై ఆశించే చీడపీడలు రెండవ పంటను ఆశించవు. పంట మార్పిడి వల్ల వాతావరణ కాలుష్యాన్ని నివారించి ప్రకృతిలో సమతుల్యతను పెంచడానికి వీలవుతుంది. ఒకే పంటను వేయడం వల్ల చీడపీడల బెడద ఎక్కువై దిగుబడులు తగ్గడమే కాక మార్కెట్లో గిట్టుబాటు ధర లభించదు. సస్యరక్షణ కోసం వాడే రసాయన మందుల ఖర్చును తగ్గించవచ్చు. పంట మార్పిడితో చీడపీడల నివారణ చేయవచ్చు. పత్తి పైరుకు మినుము, పెసర, మిరప లాంటి పంటలతో పంట మార్పిడి చేయాలి. దీనివల్ల తెల్లదోమ ఉధృతి తగ్గుతుంది. వరి పంట తర్వాత పప్పుధాన్యాలు కానీ నూనె గింజలు కానీ పండించడం మంచిది. దీనివల్ల టుంగ్రో వైరస్, దోమపోటు, ఇతర చీడపీడలను సమర్థవంతంగా నివారించవచ్చు. వేరుశనగ పంటను వరుసగా పండించడం వల్ల ఎర్రగొంగలి పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు అధికంగా వ్యాపిస్తుంది. వేరుశనగ తర్వాత ఆరుతడి పంటగా వేరొకటి పండిస్తే కాలాస్తి తెగులు, ఆకుముడత పురుగు ఉధృతి తక్కువగా ఉంటుంది. చెరకు తర్వాత వరిని సాగు చేస్తే చెరకులో ఎర్రకుళ్ళు తెగులు, వడతెగులు మొదలైనవి నాశనమవుతాయి. పంట మార్పిడిలో జాగ్రత్తలు పాటించాలి. బెండ తర్వాత పత్తి పంటను వేయకూడదు. ఎందుకంటే ఒకే రకమైన చీడపీడలు రెండు పంటలను ఆశిస్తాయి. జొన్న సాగు చేసిన పొలంలో మిరప వేయకూడదు. దీనివల్ల త్రిప్స్ తాకిడి తగ్గుతుంది. పసుపు పంటను మిరప, క్యాబేజీ, టొమాటో, దోస, గుమ్మడి, బీర, సొర, బెండతో పంట మార్పిడి చేయకూడదు. దీనివల్ల నెమటోడ్ల బెడద తక్కువగా ఉంటుంది.

పొలం కబుర్లు విన్నారు. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ఉద్యాన పంటపై ఎల్నినో ప్రభావం, దాని గురించి రాస్ కరకంబాడి కేవీకే ఉద్యాన శాస్త్రవేత్త శ్రీ పిఎస్ సుధాకర్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:45 అవుతోంది. ఇక కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని అల్పాదాయ మధ్యతరగతి ప్రజల కోసం లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇక వార్తల్లోని వివరాలు. విశాఖపట్టణాన్ని అంతర్జాతీయ స్థాయి తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్పై నిన్న నిర్వహించిన సమీక్షలో పర్యాటక, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్దిపై ఆయన అధికారులకు దిశా

0: దిశం చేశారు. గ్రే హౌండ్స్కు చెందిన 303 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం, కైలాసగిరిని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడం, బీచ్ వాటర్ స్పోర్ట్స్, వినోద ప్రాజెక్టులకు పెట్టుబడులు ఆకర్షించడం, జంతు ప్రదర్శనశాలకు ఆధునీకరణ చేపట్టాలని సూచించారు. అలాగే ఎర్రమట్టి దిబ్బలు, బౌద్ధ క్షేత్రాలు, పాపికొండలు, పోలవరం ప్రాజెక్ట్, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో పర్యాటక అభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స్వస్థలానికి దూరంగా నివసిస్తున్నప్పటికీ తెలుగు భాష, యాస, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించేందుకు ముంబై తెలుగు సంఘాలు చేస్తున్న కృషి అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ముంబైలో నిన్న నిర్వహించిన తెలుగు సాంస్కృతిక సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: అటువంటి తెలుగు భాషకు సంబంధించి కేవలం ఆంధ్రదేశంలోనూ తెలంగాణలో మాత్రమే కాకుండా ఎక్కడైతే మనం స్థిరపడ్డామో ఆ ప్రాంతంలో సైతం మన భాషని, మన యాసని మనం మర్చిపోకుండా 10 కాలాల పాటు నిలబెట్టుకోవడానికి వీలుగా మనం మాత్రమే కాకుండా మన తర్వాతి తరాల వారు కూడా తెలుగు భాష యొక్క సొగసుని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి బాధ్యతని మనం అందరూ తీసుకోవాలి.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బలమైన ఆర్థిక పునాదులు, సంస్కరణలతో దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 7.7% స్థూల దేశీయోత్పత్తి వృద్ది, అలాగే 4వ త్రైమాసికంలో 7.8% నమోదు కావటం భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని, ప్రజల కృషిని ప్రతిబింబిస్తున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. మౌలిక సదుపాయాల అభివృద్దిని మరింత వేగవంతం చేస్తూ, యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తూ, ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగాన్ని సాధికారత కల్పిస్తున్న ఈ సమయంలో సాధించిన విజయాలు, 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణ లక్ష్య సాధనలో మన సమిష్టి సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మచిలీపట్నం అభివృద్దికి తగిన ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల నుంచి అవసరమైన నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రజాదర్బార్లో ప్రజల నుంచి వినతులను మంత్రి స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: రాష్ట్రంతో పాటు మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో కూడా చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక ట్రాక్ మీదకి తీసుకొచ్చాం. ఒక మచిలీపట్నం డెవలప్మెంట్ కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానమైనటువంటి పోర్ట్ కానీ, ఆక్వా కల్చర్ కానీ, మనకున్నటువంటి రోడ్డు కనెక్టివిటీస్ కానీ, రైల్వే కనెక్టివిటీస్ కానీ, టూరిజం కానీ, ఇండస్ట్రీస్, ఇదంతా కూడా ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రణాళిక తయారు చేసుకుని స్థానిక యువతకి దాంట్లో భాగస్వాములు చేయాలి. ప్రధానంగా మహిళలకు ఉమెన్ ఎంపవర్మెంట్ కావాల్సినటువంటి కార్యాచరణను కూడా ఇవాళ దానికి ఒక ప్రణాళిక బద్ధంగా టీం వర్క్ చేస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని హైదరాబాద్ నగరంలోని అల్పాదాయ మధ్యతరగతి ప్రజల కోసం 100,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని సచివాలయంలో గృహ నిర్మాణంపై సమీక్షను ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నగరంలో 100,000 ఇళ్లకు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చామన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు GO 77 ప్రకారమే హారిజాంటల్ రిజర్వేషన్లను అమలు చేస్తూ పూర్తిస్థాయి పారదర్శకతతో నియామక ప్రక్రియ నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ సర్వీసెస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్, శాప్ వైస్ చైర్మన్ భరణితో కలిసి డీఎస్సీ నియామకాలకు సంబంధించి ఆయన సమగ్ర వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ రావత్ మాట్లాడుతూ,
3: వేకెన్సీస్లో ఎస్సీ ఎస్టీ బీసీకి ఈడబ్ల్యూఎస్కి ఈ దమాషా ప్రకారం చేయాలని రెగ్యులేట్ చేయడానికి ఈ ఒక 100 పాయింట్ రోస్టర్ చేయడం జరిగింది. వి స్పెసిఫై నంబర్ 1 ఎస్సీ ఎస్టీ బీసీ వచ్చి ఇయర్ మార్క్ చేసేసి వి హ్యావ్ ఫర్ ఎవ్రీ కేటగిరీ ఫిక్స్డ్ రోస్టర్ పాయింట్.

0: దీనివల్ల ఎస్సీకి 15%, ఎస్టీకి 6%, బీసీకి 29%, తర్వాత ఈడబ్ల్యూఎస్కి 10%. ఈ మారుతూ వచ్చింది, కొత్త కేటగిరీ కూడా యాడ్ అయింది, స్పోర్ట్స్ పర్సన్ కేటగిరీ స్టార్ట్ అయింది. అది కూడా ఏ దమాషా ప్రకారం డిసైడ్ చేశారు ప్రభుత్వం, అది కూడా రాష్ట్రంలో ఫిట్మెంట్ చేయడం జరిగింది అనమాట.
1: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. గ్రామ, వార్డు, సచివాలయాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందిని యోగా కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ నిన్న నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో పరిశీలించారు. కార్యక్రమాల సమన్వయం కోసం వైద్య ఆరోగ్య శాఖలో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. రేపటి నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ 2 పాలనలో రాష్ట్రంలో చెప్పుకోదగ్గ అభివృద్ది ఏమీ జరగలేదని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. 2 పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు కనిపించడం లేదన్నారు. ఈ కాలంలో ప్రభుత్వం ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకై పరిమితమైందని రాంబాబు విమర్శించారు. వాతావరణం. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరో 3 కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 51 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్టణాన్ని అంతర్జాతీయ స్థాయి తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని అల్పాదాయ మధ్యతరగతి ప్రజల కోసం 100,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: तदर्थं सहैव पुनर्मूल्यांकनार्थं आवेदन प्रस्तुतेः अन्तिमा तिथिः जून मासस्य सप्त दिनांक पर्यन्तं वर्धिता। सामाजिक अंतर्जालीय पटले एकेन संदेशेन परिषदा प्रख्यापितं यत् छात्राः इदानीं रविवासरस्य मध्य रात्रिं यावत् स्व आवेदनानि प्रस्तोतुं शक्नुवन्ति। CBSE परिषदा प्रोदीरितं यत् छात्रहितं मनसि निधाय आवेदन प्रक्रियां पूरयितुं छात्रेभ्यः अतिरिक्त समय प्रदानाय एषः निर्णयः स्वीकृतः। एतस्मात् पूर्वम् आवेदनस्य अन्तिमा तिथिः अस्य मासस्य षड् दिनांकं यावदासीत्। परिषदा सर्वेभ्यः योग्य छात्रेभ्यः परामृष्टं यत् ते निर्धारित समये एव स्व आवेदन प्रक्रियां सम्पादयन्तु। केन्द्रीय पेट्रोलियम तथा प्राकृतिक गैस मंत्री हरदीप सिंह पुरी अघोषयत् यत् अंडमान द्वीप समूहस्य पूर्व समुद्रीय तटात् प्रायः 15 किलोमीटर दूरे श्री विजयपुरम त्रि क्षेत्रे प्राकृतिक गैस भंडारः अन्विष्टः। एकस्मिन् सामाजिक अंतर्जालीय पटले एकेन संदेशेन श्री पुरी प्रख्यापितवान् यत् एतत् अन्वेषणम् अंडमान समुद्रस्य विशाल ऊर्जा क्षमतां पुनः प्रमाणीकरोति। सहैव अस्मिन् क्षेत्रे प्रचल्यमानस्य गवेषणाभियानस्य एकाम् अपराम सफलतां च सूचयति। सः अकथयत् यत् ऑयल इंडिया इति संस्था सम्प्रति गैस द्रव्यस्य संरचनां तथा च तस्य ऊष्मीयमानं मूल्यांकितुं गैस सैम्पलिंग इति प्रतिचयनस्य कार्यं करोति। अन्ताराष्ट्रिय पर्यावरण दिवसावसरे श्रीपुरी महोदयेन नवदिल्ल्यां फ्लेक्स इंधन वाहनेभ्यः E85 इंधनस्य शुभारम्भो विहितः। केन्द्रीय गृहमंत्री अमित शाहः ह्यः अब्रवीत् यत् प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः आर्थिक परिष्काराणां लक्ष्यस्य अन्तर्गतं भारतस्य विकास यात्रा देशस्य आर्थिक समृद्धिम् अविरतं वर्धयति। अस्मिन् आर्थिक वर्षे पंजीकृतं 7.7% GDP विकासं निर्दिश्य श्री शाहः प्रावोचत् यत् एषा उपलब्धिः गत 12 वर्षेषु भारतस्य अर्थव्यवस्थया सुदृढतां प्रकटयति। अथ च क्रिकेट क्रीडायां भारत अफगानिस्तान दलयोर्मध्ये स्पर्धा अद्य न्यू चंडीगढ़स्य मुलानपुर स्थिते महाराजा यादवेन्द्र सिंह अन्ताराष्ट्रिय क्रिकेट क्रीडांगणे आरप्स्यते। अस्यां स्पर्धायां शुभमन गिलः भारतीय दलस्य नेतृत्वं विधास्यति। क्रीडेयं भारतीय समयानुसारं प्रातः 9:30 आरप्स्यते। पुरुषाणाम् अंडर 18 इति अष्टादश एशिया कप हॉकी प्रतियोगितायाः उपांत्य स्पर्धायां भारतेन पाकिस्तान दलं 5-3 अंतरालेन पराजितम्। अपरतः महिलानां अष्टादश एशिया कप प्रतियोगितायाः उपांत्य स्पर्धायां चीन देशेन भारतीय दलं पराजितम्। इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ప్రభాత రేఖల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి వివరాలు. ఆ తర్వాత చరిత్రలో ఈరోజు, అనంతరం అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి ముందత్నం గారి వివరణ 6వ భాగం. 8:07 ఉదయరాగం సినిమా పాటలు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే. 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి. కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఈరోజు ఉదయం 8:35 అలత్తూర్ బ్రదర్స్ గాత్రం వినవచ్చు. వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం 9:00 ప్రసారమవుతుంది. 10:00 వసుదైక కుటుంబం వార్తా సమాచారం, వారాంతపు వార్తా సమాచారం విజయవాడ కేంద్రం.

నుంచి 10:15కు వివిధ భారతి కార్యక్రమాలు, విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటాయి. 12:05 మధ్యాహ్నం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే చేయబడతాయి. 12:30 హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమయ్యే తెలుగులో వార్తా ప్రసారం వినవచ్చు. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ప్రాంతీయ వార్తలు 1:20 వివిధ భారతి కార్యక్రమాలు. ఈ మధ్యాహ్నం 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి, 3:10 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి విజయవాడ కేంద్రం నుంచి రిలే. సాయంత్రం 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన నిమ్మలో పూత నియంత్రణ ఎరువుల యాజమాన్యం గురించి డాక్టర్ సి మధుమిత ప్రిన్సిపల్ శాస్త్రవేత్త మధుమతి ప్రిన్సిపల్ శాస్త్రవేత్త

ఇంద్ర నుంచి రిలే. సాయంత్రం 5 గంటలకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన నిమ్మలో పూత నియంత్రణ ఎరువుల యాజమాన్యం గురించి డాక్టర్ సి మధుమిత ప్రిన్సిపల్ శాస్త్రవేత్త మధుమతి ప్రిన్సిపల్ శాస్త్రవేత్త వీరి ప్రసంగం ప్రసారం చేస్తాం. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమం వినవచ్చు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి, 6:30 90 వసంతాల ఆకాశవాణి, ఆ తర్వాత అన్నమయ్య పదమంజరి భక్తి సంగీతం ఉంటుంది. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఇందులో పంటలలో ఎల్నైనో ప్రభావం, దీని గురించి రాస్ కర్కంబాడి కేవీకే ఉద్యాన శాస్త్రవేత్త శ్రీ పిఎస్ సుధాకర్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 సినీ భక్తి గీతాలు. 8:00 చిత్రకుసుమాలు సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం చిత్రకుసుమాలు కొనసాగుతాయి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ నుండి రిలే. 9:30 ఏకచిత్ర గానం శీర్షికన సరిగమల సినిమా నుంచి పాటలు వినవచ్చు. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ నుంచి. 11:00 దేశభక్తి గీతాలు. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. ఈ కార్యక్రమం 11:45 వరకు కొనసాగుతుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 7:05 కావస్తుంది. కొంచెంసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధిని నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్లో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశం 7.7% వృద్ధిని నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం దామన్లో 2,970 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ సంస్కరణలతో ముందుకు దూసుకుపోతుందని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.
1: ये जो वैश्विक संकट चल रहा है, ये दिखाता है कि एनर्जी के मामले में आत्मनिर्भरता कितनी जरूरी है और बीते 12 वर्षों में देश ने जो कैपेसिटी तैयार की उसका कितना बड़ा महत्व है. 12 वर्ष पहले भारत में सौर ऊर्जा का उत्पादन नाम मात्र का था, आज हम दुनिया के टॉप 5 देशों में से एक हैं.
0: గడిచిన దశాబ్ద కాలంలో

0: డామినెంట్ డయ్యూ ప్రధాన పరివర్తన చూస్తుందని మోదీ అన్నారు. ఈ ప్రాజెక్టులు కేంద్రపాలిత ప్రాంత అభివృద్ధిని వేగవంతం చేయడమే కాకుండా యువత కొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని ప్రధానమంత్రి చెప్పారు.
1: సూరత్ సిర్ఫ్ స్వచ్ఛతా ఔర్ సర్కులర్ ఇకానమీ తక్ హి సీమిత్ నహీ హై బల్కి గ్రీన్ గ్రోత్ కే దూసరే మాధ్యమో కా భీ అభూతపూర్వ గతి సే విస్తార్ హో రహా హై. సూరత్ ఐసీ వ్యవస్థ బనానే మే జుటా హై జహాన్ సడకో పర్ చల్నే వాలీ సారీ బసే ఇలెక్ట్రిక్ హోగీ, సాథ్ హీ యహాన్ సూరత్ మెట్రో కా భీ విస్తార్ హో రహా హై. యే సారే కదమ్ హరిత్ శహర్ కే రూప్ మే సూరత్ కీ పెహచాన్ కో ఔర్ సశక్త కరేంగే.
0: లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతం కోసం ప్రారంభించిన వివిధ సముద్రయాన ప్రాజెక్టుల ద్వారా బ్లూ ఎకానమీ బలోపేతం అవుతుందని ప్రధానమంత్రి చెప్పారు. అలాగే దామన్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ప్రారంభించడంతో పాటు నమో హాస్పిటల్ను దేశానికి అంకితం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్లో 5 కోట్లకు పైగా మొక్కలు నాటినందుకు ఆ రాష్ట్ర ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియా పోస్ట్ పంచుకుంటూ ఏక్ పేడ్ మాకే నామ్ అమ్మ పేరిట ఒక మొక్క ప్రచారంతో ప్రజలు పర్యావరణ పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్నారనేందుకు ఇదే నిదర్శనమని మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్తో పాటుగా దేశం మొత్తం హరిత భవిష్యత్ సాధించడంలో ఇదెంతో సహాయపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుందని తెలిపారు. అలాగే పర్యావరణ దినోత్సవం రోజు అస్సాం ప్రజలు 1 కోటికి పైగా మొక్కలు నాటినట్టు తెలిపిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సోషల్ మీడియా పోస్ట్ ప్రధానమంత్రి పంచుకున్నారు. అస్సాం ప్రజలను, ముఖ్యంగా ఆ రాష్ట్ర నారీ శక్తిని ప్రధానమంత్రి అభినందించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని సమ్మర్ యాన్యువల్ ఎడిషన్ 2026లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్ట్రపతి భవన్లో అమృత్ ఉద్యానంలో దేశీయ పుష్పజాతికి చెందిన దుపహారియా మొక్క నాటారు. ఈ సందర్భంగా తోటలో అపరాజిత, గుల్ మెహందీ, రుక్మిణితో సహా దాదాపు 27 రకాల పుష్పించే జాతులు నాటుతున్నట్టుగా తెలిపారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో పెరిగే ఈ మొక్కలను వేరువేరు స్థానిక పేర్లతో పిలుస్తారని రాష్ట్రపతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జీవ వైవిధ్యం పెంపొందించడం, భారతదేశ అలంకరణ మొక్కల వారసత్వం పరిరక్షించడం, ఉద్యానవనాల అందాన్ని, పర్యావరణ విలువలను మరింత పెంచడమే ముఖ్య ఉద్దేశమని ముర్ము చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్ట్రపతి భవన్లో కార్గిల్కు చెందిన విద్యార్థులు, దివ్యాంగ పిల్లల బృందంతో సమావేశమయ్యారు. జాతీయ సమగ్రత యాత్రలో భాగంగా ఈ బృందం రాష్ట్రపతి భవన్ సందర్శించింది. ఈ సమావేశానికి సంబంధించి కొన్ని విషయాలు రాష్ట్రపతి సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పంచుకుంటూ విద్యార్థులు, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 7.7% జీడీపీ వృద్ధి రేటు ప్రస్తావిస్తూ ప్రపంచం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ప్రధానమంత్రి విధానాలతో దేశం ప్రతి సవాళ్లు అధిగమిస్తోందని హోంమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా 942,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని, సమతుల్య ఎరువుల వినియోగం ఈ ప్రచారం ఒక దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలా మార్చిందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేలను సారవంతం చేయటం, సమతుల్య ఎరువుల వాడకం ప్రోత్సహించడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు పెంపొందించడమే లక్ష్యంగా ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ అభియాన్ కింద ఇప్పటి వరకు 17,800 పైగా అవగాహన కార్యక్రమం నిర్వహించి దాదాపు 6,98,000 మంది రైతులకు చేరువయ్యామని, దీంతోపాటు సుమారు 3,700 శిక్షణ కార్యక్రమం నిర్వహించి 157,000 మందికి పైగా పాల్గొనే వారికి సముద్ర ఎరువుల వినియోగం, నేల ఆరోగ్య నిర్వహణ, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై సమాచారం అందించామని మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతులకు సేంద్రీయ ప్రత్యామ్నాయ పోషకాల వాడకం, సమగ్ర పోషక నిర్వహణ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు 8,850 పైగా క్షేత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేశామని, ఈ ప్రదర్శనలు రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గించేందుకు దోహదపడతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కి 5వ తరం స్టిల్ట్ యుద్ధ విమానం Sukhoi Su-57 ప్రతిపాదించి ఈ ప్రాజెక్టులో భారత్ను భాగస్వామ్యం చేసేందుకు మాస్కో సిద్ధంగా ఉందన్నారు. సెయింట్ పీటర్స్బర్గ్ అకాడమిక్ ఫోరంలో మాట్లాడుతూ గగనతల రక్షణ వ్యవస్థలతో సహా ఇతర రక్షణ రంగాల్లో కలిసి పనిచేసేందుకు రష్యా ఆసక్తిగా ఉందని తెలిపారు. భారత్ ప్రస్తుతం సుదర్శన్ చక్ర అనే స్వదేశీ రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఇందులో రష్యాకు చెందిన S-400 క్షిపణి వ్యవస్థలు కీలక భాగం. అమెరికా ఆంక్షలు, హెచ్చరికలు ఉన్నప్పటికీ భారత్ $5 బిలియన్తో 5 S-400 యూనిట్లు ఒప్పందం చేసుకోగా ఇప్పటికే 4 సరఫరా అయ్యాయి. మరోవైపు అంతర్జాతీయ సాఫ్ట్వేర్ మార్కెట్

0: అగ్రగామిగా ఉన్న భారత ఐటీ రంగాన్ని పుతిన్ కొనియాడారు. పాకిస్తాన్ బలవంతంగా ఆక్రమించుకున్న భారత భూభాగంలో గిల్గిత్ బాల్టిస్టాన్ అసెంబ్లీకి సాధారణ ఎన్నికలు నిర్వహించాలనే ఆ దేశ ప్రయత్నాలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ ఎన్నికలు ఈ నెల 7వ తేదీన జరగాల్సి ఉంది. 1947లో జమ్మూకాశ్మీర్ పూర్తిగా చట్టబద్దంగా భారత్తో విలీనమైనందున గిల్గిత్ బాల్టిస్టాన్తో సహా జమ్మూకాశ్మీర్ ప్రాంతాలన్నీ భారత్లో అంతర్భాగమైన పాక్ ఆక్రమిత ప్రాంతాలు జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అణచివేత, ఆర్థిక దోపిడీ వంటి ప్రాథమిక సమస్యలు ఈ ఎన్నికలు మరుగున పెట్టలేవని విదేశాంగ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ ప్రాంతాల్లో భౌతిక మార్పులు తీసుకొచ్చేందుకు పాకిస్తాన్ చేసే ప్రయత్నాలు భారత్ తిరస్కరించింది. ఇలాంటి చర్యలు పాకిస్తాన్ ఆక్రమణ దాచలేవని, ఈ భారత భూభాగాలను పాకిస్తాన్ తక్షణమే ఖాళీ చేయాలని భారత్ డిమాండ్ చేస్తుంది. మధ్యఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి 20,000కు చేరవచ్చని అమెరికా ఆరోగ్య అధికారులు అంచనా వేస్తున్నారు. యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కంప్యూటర్ నమూనాల ఆధారంగా ఈ అంచనా వేశారు. ప్రజారోగ్య చర్యలు తీసుకోకపోతే ఈ వ్యాప్తి తీవ్రమవుతుందని సిడిసి అధికారి డాక్టర్ సతీష్ పిల్లై తెలిపారు. బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన జెన్నిఫర్ నుజ్జో మాట్లాడుతూ, సరైన చర్యలు చేపట్టకపోతే ఈ వ్యాప్తి ప్రమాదకరంగా మారుతుందని, వీటిని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆఫ్రికా సిడిసి ప్రకారం దాదాపు 400 ధృవీకరించబడ్డ కేసులు, 63 మరణాలు నమోదయ్యాయి. ఇంకా అధికారికంగా నమోదుగల కేసులు చాలా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేరళ మహేల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ యానాములో ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆ శాఖ అంచనా వేసింది. గోవా, తమిళనాడులో కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. రాగల 2-3 రోజుల్లో అస్సోం, మేఘాలయ, తీరప్రాంత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్ మహారాజా యదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ తల టెస్ట్ మ్యాచ్ ఆడిన 2018 తర్వాత రెండు జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్లో టీమిండియాకు శుభ్మన్ గిల్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఉదయం 9:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధి నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్లో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 7:15 దాటి 30 సెకండ్లు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇలాంటి ప్రభాత రేఖల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి వివరాలు, ఆ తర్వాత చరిత్రలో ఈరోజు, అనంతరం అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మునిరత్నం గారి వివరణ ఆరవ భాగం వింటారు.

0: వాణిజ్య ప్రకటన విందామా?
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ముందుగా 90 వసంతాల ఆకాశవాణి. భారతదేశంలో క్రమబద్ధమైన ప్రసార సేవ అనే ఆలోచన 1926 మొదటిసారిగా రూపుదిద్దుకుంది. భారత ప్రభుత్వం మరియు ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీ మధ్య కుదిరిన ఒక ఒప్పందం ద్వారా ఇది కార్యరూపం దాల్చింది. ఈ ఒప్పందం ప్రకారం బొంబాయిలో ఒకటి, కోల్కతాలో ఒకటి రెండు స్టేషన్ల నిర్మాణానికి లైసెన్సులు మంజూరు వచ్చాయి. దాని ప్రకారం బొంబాయి రేడియో స్టేషన్ 1927 జూలై 23 ప్రారంభించబడింది. ఊహించని విధంగా సుమారు 3 సంవత్సరాల తర్వాత ఆ కంపెనీ 1930 మార్చి 1 దివాలా తీసింది. ఇతర దేశాలు మంచి పురోగతి సాధిస్తూ ఉంటే భారతదేశంలో ప్రసార రంగ ప్రవేశం విఫలమైనట్టుగా కనిపించడం. అయితే ప్రజా డిమాండ్కు ప్రతిస్పందనగా ప్రభుత్వం ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకుని బొంబాయి ఇంకా కలకత్తాలోని 2 స్టేషన్లను 1930 ఏప్రిల్ 1 నుండి 2 సంవత్సరాల పాటు ప్రయోగాత్మకంగా నడపాలని నిర్ణయించడం. ఆ తర్వాత చివరిగా 1932 ప్రభుత్వం ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ను తమ సొంత నిర్వహణలో కొనసాగించాలని నిర్ణయించి దానిని పరిశ్రమలు ఇంకా కార్మిక శాఖ పరిపాలన నియంత్రణ కింద ఉంచింది. 1935 మార్చిలో పరిశ్రమలు కార్మిక శాఖ పనిచేయడానికి కంట్రోల్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక శాఖను కూడా ఏర్పాటు చేశారు. అలాగున 1936 జూన్ 8 ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అనే పాత పేరు స్థానంలో ఆల్ ఇండియా రేడియో వచ్చిందన్నమాట. ప్రసార రంగం 1937 కమ్యూనికేషన్స్ విభాగానికి బదిలీ చేశారు. ఆ తర్వాత 1941 సమాచార ప్రసార విభాగానికి బదిలీ చేయబడింది. ఈ విభాగం 23 ఫిబ్రవరి 1946 నుండి సమాచార కళల విభాగంగా పునర్వ్యవస్థీకరించబడింది. ఈ విభాగం పేరు 1946 సెప్టెంబర్ 10 నుండి సమాచార మరియు ప్రసార విభాగంగా మార్చబడింది. ఆ తర్వాత 1957 ఆకాశవాణిగా నామకరణం చేశారు. భారతదేశంలో ప్రసార రంగానికి అసలైన పురోగతి 2వ ప్రపంచ యుద్ధంతో వచ్చింది. యుద్ధం కారణంగా ప్రభుత్వం తన యుద్ధ ప్రయత్నాల అవసరాలను తీర్చడానికి ప్రసార సంస్థను విస్తరించడం, అలాగే చాలా వార్తా సేవలు, బాహ్య సేవలు యుద్ధ సంవత్సరాల్లోనే ప్రారంభించారు. భారతదేశం స్వాతంత్రం పొందినప్పుడు ఏఐఆర్ నెట్వర్క్లో కేవలం 6 కేంద్రాలు మాత్రమే ఉండేవి. ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, మద్రాస్, లక్నో, తిరుచి, వీటిలో మొత్తం 18 ట్రాన్స్మిటర్లు ఉండగా వాటిలో 6 మీడియం వేవ్ పైన, మిగిలినవి షార్ట్ వేవ్ పైన పనిచేసేవి. మీడియం వేవ్ ద్వారా ప్రసారాలను వినడం ఆయా నగరాలలో పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేది. సంస్థానాల విలీనంతో ఆయా ప్రాంతాలలో అప్పటికే పనిచేస్తున్న 5 ప్రసార కేంద్రాలను ఏఐఆర్ తన ఆధీనంలోకి తీసుకుంది. 1947 స్వాతంత్రం వచ్చిన సమయానికి రేడియో సెట్ల సంఖ్య కేవలం 2,75,000 మాత్రమే. కార్యక్రమాల సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం, వివిధ రకాల ప్రసారాలలో ఉన్నత ప్రమాణాలు పాటించడం కోసం, మంచి కార్యక్రమాలకు తగిన ప్రతిభ విషయాన్ని అందించడానికి, అలాగే ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించేందుకు వివిధ కార్యక్రమాలను సమర్థవంతంగా, ఆకర్షణీయంగా ప్రదర్శించడానికి, వినిపించడానికి సంగీతం, సంస్కృతి, సమకాలీన విషయాలు, సాహిత్యంపై నేపథ్యం అభిరుచిని పెంపొందించడం కోసం కూడా, అలాగే సైన్స్, వ్యవసాయం,

0: కుటుంబ సంక్షేమం, ప్రజా సంబంధాలు మొదలైన వాటిలో నైపుణ్యం కలిగిన కార్యక్రమ నిపుణులతో కూడినటువంటి ఒక ప్రత్యేక విభాగం ఉండడం అత్యవసరమని భావించారు. ఈ అవసరాలు తీర్చడానికి ఆల్ ఇండియా రేడియో సృష్టించబడింది. ఇది నిరంతరం అభివృద్ధి చేయబడుతూ బలోపేతం చేయబడుతూనే ఉంది. భారతదేశంలో ప్రసారాలు అనేవి భారత ప్రభుత్వం అభివృద్ధి చేసి నిర్వహిస్తున్న ఒక జాతీయ సేవ. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన మీడియా విభాగంలో ఆల్ ఇండియా రేడియో లేదా ఆకాశవాణి అతిపెద్ద భాగం అని చెప్పాలి, అతిపెద్ద విభాగం. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇది అద్భుతమైన పురోగతిని సాధించింది. 1945లో ఇది 6 ప్రసార కేంద్రాల సహాయంతో దేశంలోని 2.5% ప్రాంతాన్ని, ఇంకా 11% 11% జనాభాను మాత్రమే కవర్ చేసింది. ఈరోజు దేశవ్యాప్తంగా విస్తరించి 479 కేంద్రాలను కలిగి ఉంది. ఇది దేశ భౌగోళిక స్థానం మరి విస్తీర్ణంలో దాదాపు 92% మొత్తం జనాభాలో 99.19% చేరువవుతుంది. ఆకాశవాణి 23 భాషలలో అలాగే 179 మాండలికాలలో కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తోంది. అలా 90 సంవత్సరాల క్రింద ప్రారంభమైన ఆకాశవాణి దేశ ఐక్యతను బలోపేతం చేయడం, ప్రజలకు సమతుల్య సమాచారం అందించడం, గ్రామీణ వెనుకబడిన వర్గాలకు సేవ చేయడం, సాంస్కృతిక విలువలను పరిరక్షించడం, విద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలలో అవగాహనను పెంచడం, ఇలాంటి లక్ష్యాలు ఆకాశవాణి కేవలం మీడియా సంస్థ కాకుండా సామాజిక మార్పు సాధనంగా నిలబెట్టాయి. భారతదేశ జాతీయ ప్రసార సంస్థగా, అగ్రశ్రేణి ప్రజాసేవ ప్రసార సంస్థగా తన స్థాపన నుండి ప్రజలకు సమాచారం అందించడానికి, విద్యావంతులు చేయడానికి, వినోదాన్ని పంచడానికి సేవలు అందిస్తోంది. ఆకాశవాణి తన నినాదమైన బహుజన హితాయ, బహుజన సుఖాయకు అనుగుణంగా సేవలు మరింత విస్తృతంగా అందిస్తోంది. ఇంతవరకు 90 వసంతాల ఆకాశవాణి కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ఇప్పుడు మనం చరిత్రలో ఈ రోజులోకి వెళ్ళిపోతాం. ఈరోజు 6 జూన్. ఈరోజు జరిగిన సంఘటనలు, జన్మదినాలు, మరణదినాలు తెలుసుకుందాం. 1515 శ్రీకృష్ణదేవరాయలు కొండవీడును ముట్టడించాడంట. కొండవీడు 1454 నుండి గజపతుల ఆధీనంలో ఉంది. ఇదే సమయంలో ప్రతాపరుద్ర గజపతి కృష్ణానది ఉత్తర భాగాన పెద్ద సైన్యంతో విడిది చేశారు. ఈ యుద్ధాన రాయల్ విజయం సాధించాడండి. తర్వాత రాయల్ గారు కొండవీడును 60 రోజులు పోరాడి 1515 జూన్ 6 స్వాధీనం చేసుకున్నాడు. అది ఈరోజు జరిగిన ఒక గొప్ప సంఘటన. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది గొప్ప చరిత్ర అన్నమాట. మన పూర్వీకులు, హిస్టరీని మనం గుర్తు చేసుకోవాలి. ఓకే, ఇక మనం జన్మదినాలకు వెళ్ళిపోదాం. 1699 ఇదే రోజున అజీజుద్దీన్ అలంఘీర్ వీరు జన్మించిన రోజు. వీరు ఎవరు అనుకుంటున్నారా? వీరు ఎవరు అంటే మొఘల్ చక్రవర్తి. వీరు 1754 జూన్ 3 1759 నవంబర్ 29 ఆయన చక్రవర్తిగా, మొఘల్ చక్రవర్తిగా పరిపాలించాడు. జహందర్ షా కుమారుడైన, అదండి ఆయన గురించి గొప్ప విశేషం. ఆయన ఎంతో అద్భుతమైన సామ్రాజ్యాన్ని స్థాపించి శక్తివంతమైన పాలకుడుగా ఉన్నాడు ఈ గొప్ప వ్యక్తి. సరే, ఇక మనం

0: 1895 సంవత్సరం ఇదే రోజున గోపీనాథ్ బొర్దొలాయి వీరు జన్మించిన రోజు. వీరు స్వాతంత్ర అనంతరం అస్సాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఉన్నారు. స్వాతంత్ర అనంతరం ఈయన అస్సాంకు చెందిన భారత స్వాతంత్ర సమరయోధులు. ఈయన భారత స్వాతంత్ర్యం కోసం ఎంతో పోరాడినవారు. 1930 సంవత్సరం నుండి కాంగ్రెస్ పార్టీలు వివిధ శ్రేణుల్లో పనిచేసి ఎదిగిన బొర్దొలాయి తొలి ప్రముఖ పోరాటం బెంగాల్ ముస్లింలు హిందువుల మధ్య మరి అధిక సంఖ్యాకులుగా ఉన్న అస్సాము మరి ఎంతగానో అత్యధిక పాకిస్తాన్లో కలపమని కోరడంలో అక్కడ ప్రారంభమైంది యుద్ధం. ఆ నిదర్శనలు ప్రదర్శనలు నిర్వహించడం అత్యున్నత స్థానంలో సామ్రాజ్యవాద ప్రభుత్వంతో చర్చలు జరపడం ఇలాంటి వాటిల్లో ఆయన ఎక్కువగా పాల్గొని భారతదేశాన్ని సురక్షితంగా ఉండటం కోసం ఆయన చేసిన కృషి ఇంత అంత కాదు. అంతేకాకుండా ఆయన కృషికి మరి దేశము ఆయన గర్వించదగ్గ బిడ్డ అని ఎన్నో అవార్డ్స్ కూడా ఇచ్చారు. మత సామరస్యంతో ప్రజాస్వామ్యం నిలదొక్కుకోవడానికి దోహదం చేసిన వీరికి ఆయన 1999లో మరణానంతరం భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించింది. మనం గౌహతి విమానాశ్రయానికి వెళ్ళామంటే కనుక అక్కడ లోకప్రియ గోపీనాథ్ బొర్దొలాయి అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేసి ఉంటారు. ఓకే అండి, ఆయన జన్మదినం ఈరోజు. 1902 సంవత్సరం ఇదే రోజున కేఎల్ రావు గారు జన్మించారు. జన్మించిన రోజు వీరి స్పెషల్ ఏంటంటే, వీరు ఎందుకు మనం గుర్తు చేసుకోవాలంటే ఈయన ప్రముఖ ఇంజనీర్, అంతేకాకుండా రాజకీయ నాయకులు కూడా. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉంది కదా, దాన్ని సాకారం చేయడానికి ఈయన చాలా కృషి చేశారు. పదవి విరమణ తర్వాత చేశాక కేంద్రంలో మంత్రివర్గంతో నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 1972లో గంగా కావేరి అనుసంధానాన్ని ప్రతిపాదించింది ఎవరో కాదు, వీరే. కాబట్టి ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. జూన్ 6వ తారీఖున కృష్ణా జిల్లా విజయవాడ సమీపం ఉన్న కంకిపాడ గ్రామంలో ఆయన జన్మించారు. అదండి ఆయన గురించిన క్లుప్త విషయం. ఆయన చాలా గొప్ప కార్యాలు చేశారు, గొప్ప గొప్ప పనులు, దేశ సేవ చేశాడనమాట. ఓకే, తర్వాత 1909వ సంవత్సరం ఇదే రోజున చోడకం అమ్మన్న రాజా వీరు జన్మించిన రోజు. వీరు స్వాతంత్ర సమరయోధురాలు. వీరి గురించి క్లుప్త విశేషాలు తెలుసుకుందాం. అమ్మన్న రాజా, వీరినే చోడగం అమ్మన్న రాజా అని పిలుస్తూ ఉంటారు. ఆ రోజుల్లో బిఏ చదివారు. భారత స్వాతంత్ర ఉద్యమ కార్యకర్త ఆమె. అంతేకాకుండా ఎన్నికల్లో పాల్పొంది గెలుపొందినవారు. వీరు చోడగం అమ్మన్న రాజా గారు 1940వ సంవత్సరంలో మహాత్మాగాంధీ గారితో కలిసి సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత 1947లో అంటే 1947లో దేవదాసి వ్యవస్థను రద్దు చేసి బిల్లు ఆమోదం కోసం ఆమె డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి గారితో కలిసి పోరాడిన గొప్ప యోధురాలు అని చెప్పాలి. ఇక అలా ఆమె దేశానికి ఎంతో సేవ చేశారు. ఈరోజు ఎంతోమంది మహిళలు ఆనందంగా మరి గాలి పీల్చుకుంటున్నారంటే, తమ పనులు ధైర్యంగా చేసుకుంటున్నారంటే కారణం వీరని కూడా ఒక రకంగా వీరు కూడా అని చెప్పచ్చు అన్నమాట. అలా ఎంతో సేవ చేసిన గొప్పవారు. వీరు జన్మించిన రోజు ఈరోజు అన్నమాట. ఓకే అండి, ఇక మనం కొంతమంది మరణదినాలు తెలుసుకునే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు మనం కొంతమంది మరణ దినాలు తెలుసుకుందాం.

0: 1897 సంవత్సరం ఇదే రోజున కోరాడ రామచంద్ర శాస్త్రి గారు మరణించిన రోజు ఈరోజు అనమాట. వీరు క్రీడా విరామం తర్వాత తెలుగు నాటకం రాసినటువంటి వారిలో వీరే ప్రథములు అని మనము చెప్పుకోవచ్చు అనమాట. అలా ఆయన నాటకాలు చాలా ప్రసిద్ధి చెందాయి. ఈయన నాటక రచయిత, సుప్రసిద్ధ సంస్కృతాంధ కవి అనమాట. ప్రథమ స్వతంత్ర తెలుగు నాటకం మంజరి మధుకరియం దీన్ని రచించింది వీరే. వారు సంస్కృత రచనలలో ఘనవృత్తం అనే కాళిదాస మేఘ సందేశోత్తర కావ్యాన్ని ప్రసిద్ధమైందని రచించిన వారు. అలా ఎన్నో రచనలు ఆయన చేశారు. ఆ రచనల ద్వారా ఎంతోమందికి మరి ఎంతో ఉత్తేజాన్ని కలిగించిన గొప్ప వ్యక్తి వీరన్నమాట. వీరు రచనల్లో చాలా ఉన్నాయండి, వాటిని మనం చెప్పుకుంటూ పోతే తెలుగు రచనలు, స్వతంత్ర తెలుగు రచనలు వీరివి. అట్లా సంస్కృత గ్రంథాలు కూడా ఉన్నాయి వీరివి, అలాగా ఆంధ్రీకృత గ్రంథాలు కూడా ఉన్నాయి. ఇలా ఎంతో గొప్ప రచయిత వారు మరణించిన రోజు ఈరోజు. ఓకే అండి, ఇంతవరకు మనము చరిత్రలో ఈరోజు విన్నాం కదా, ఇప్పుడు ఒక ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్నాం అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మున్రత్నం గారి వివరణ 6వ భాగం.

వెంకటేశ్వర తన చిన్న లేత వెంట్రుకలు చెక్కిలి మీద జారుతూ ఉండగా ముద్దు ముఖంతో కుప్పు

జారిపోగా కళ్ళలో కాంతి, పెద్ద వాలుకన్నులలో కాంతి వెలువడుతుండగా అలిమేలు మంగ నీ ఎదుట మన్మథ సంపదతో ఏ విధంగా మెలిగిందో ఏమిటో, మెప్పుకు స్పందించిన మెలతను అన్నమయ్య ఆవిష్కరించిన పద్యమిది.

వెంకటేశ్వర తన చిలికత్తెలంతా ఆమెను సమీపించి, తొలకరి మెరుపు వంటి యువతి, శ్రేష్టమైన వధువ, కన్నతల్లి, అనులమిన్నా, అలిమేలు మంగా, నీ పరవశింపజేసే చూపులే నీ పిరిమిటి చూపులకు విందులని చిలికెత్తెలు కొనియాడినప్పుడు అలిమేలు మంగమ్మ ఒక్కసారి నీ వైపు చూచి నవ్వుతూ నీ మీదకి విజృంభిస్తుంది. నాయిక మనసులో చోటు చేసుకునే వివిధ మార్పులను ఆవిష్కరించే పద్యమిది. తలచు కరంగు మైమరచు తన్మయమందును చిత్తజాగ్ని నిన్నలయుచుదూరు.

వెంకటేశ్వర, అలమేలు మంగమ్మ నిన్ను స్మరిస్తుంది, అట్లాగే ద్రవిస్తుంది, మయమర్చిపోతుంది, తన్మయావస్థ పొద్దుతుంది, మన్మథాగ్నితో నిన్ను విసుక్కుంటుంది, ఉస్సురంటుంది, ప్రేమతోనే ఇవన్నీ చేస్తుంది. అయితే నువ్వు అలిగిన వెంటనే ఆమె ప్రేమను ఏమని చెప్పేది? అది చాలా అధికమై బహిర్గతమవుతుంది అని అన్నమయ్య ఈ పద్యంలో అమ్మవారి అంతరంగాన్ని అతి మనోహరంగా, అతి మధురంగా ఆవిష్కరించాడు.

ఇంతవరకు ప్రభాతరేఖల కార్యక్రమంలో అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మున్రత్నం గారి వివరణ ఆరవ భాగం విన్నారు.

0: ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇప్పుడు ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఈ పాట వినండి.
1: Presenting you the Indian Rose.

0: I don't know what's happening here.
1: వింటున్న పాట రగడ సినిమా కోసం బాబా సెహగల్ చిత్ర రీటా కలిసి పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం అది. ఈ పాటకు సంగీతం ఎస్తామన్.

వింటున్న పాట తకిట తకిట సినిమా కోసం కార్తిక్ చిన్మయ పడిన భాస్కర్ భట్ల గీత రచనది. ఈ పాటకు సంగీతం సమకూర్చిన వారు బొబో శశి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల

వింటున్న పాట విలన్ సినిమా కోసం. నరేష్ అయ్యర్, అనురాధ శ్రీరామ్ పాడిన వేటూరు గీతం, ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తర్వాత మీరు వినబోతున్న పాట ఏం పిల్లో ఏం పిల్లుడో సినిమా నుంచి దీపు పడిన రామజోగేశ్వరి శాస్త్రి గీతం. అది మణిశర్మ సంగీతం. ఇప్పుడు వినండి.

ఉదయరాగం సినిమా పాటలు వింటున్నారు. తర్వాత నరేష్ అయ్యర్, శ్వేతామోహన్ కలిసి పడిన ఈ పాట వినండి, కొమరం పులి సినిమా నుంచి.

0: The Indian Express's headline being Financial Year 26 growth estimate raised to 7.7%. Momentum strong. The paper also adds to draw funds, prop rupee, government scraps FII capital gains withholding tax on bonds. While the Financial Express reports economy sprints to 7.8% growth in fourth quarter for 2026. The first tranche of India-US interim trade deal likely by mid-July, says Piyush Goyal, reports the Hindu Business Line. The Pioneer informs Shah vows zero tolerance on demographic shifts as he addressed BSF personnel at Lankamura border outpost. CBSE drops CoEMS portal for re-evaluation with student and examination data migrated to infrastructure under the board's direct control, cites Hindustan Times. The Asian Age headlines, Putin says Russia ready to jointly build Su-57 stealth jet with India, suggests strong strategic partnership between the two countries. And finally, wind from Milky Way's black hole called Sagittarius A has been discovered after 5 decades of trying. Its wind is like a gentle breeze, not a hurricane. The wind has carved out a huge conical cavity in space, informs the Asian Age. And with that, it's back to you, Shagun.
1: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi asserts Indian economy remains exceptionally strong despite global economic crisis. Reserve Bank of India eases regulatory norms for foreign portfolio investors in government securities to attract investment. India slams Pakistan for abusing its temporary membership of UN Security Council to peddle false narratives about Jammu and Kashmir. IMD forecasts extremely heavy rainfall in northern districts of Keralam until June 9th. And Indian Grandmaster R. Pragyanan scripts history, becomes first Indian to win Norway chess title. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి
3: సంక్షేమ వసతి గృహాలపై సమీక్ష, హీట్ వేవ్ పై కలెక్టర్ సూచనలు, పాడా అభివృద్ది పనులపై కలెక్టర్ ఆరా, ఆయిల్ పామ్ సాగును రాయలసీమ ప్రాంత రైతుల పరిశీలన, ఇలా పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. కాకినాడ జిల్లాలోని ఆయిల్ పామ్ సాగు విధానాలను అధ్యయనం చేసేందుకు రైతుల విజ్ఞాన యాత్రలో భాగంగా మే 26-27 తేదీల్లో పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో కర్నూలు, నంద్యాల జిల్లాల రైతులు పిఠాపురం, గొల్లప్రోలులో పర్యటించారు. కాకినాడ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో రాయలసీమ ప్రాంత రైతులు ఆయిల్ పామ్ పంటపై విశేష ఆసక్తి కనబరుస్తున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన సుమారు 50 మంది రైతులు గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లో విస్తృతంగా సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటలను సందర్శించి పంట సాగు విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. పాఠశాలలు పునః ప్రారంభం నాటికి జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలన్నింటినీ పూర్తి సంసిద్ధతతో ఉండేలా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మే 21 తేదీన కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ సంక్షేమ వసతి గృహాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో చేపట్టిన పనుల పురోగతి, సప్లిమెంటరీ పరీక్షలకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల నిర్వహణ, అడ్మిషన్లు, వసతి గృహాల్లో కావలసిన నిత్యావసర సరుకులు సమకూర్చుకోవడం, నెట్ జీరో కమిటీ వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, డిజేబుల్ సంక్షేమ అధికారులతో చర్చించారు. ప్రస్తుతం రాష్ట్ర దేశవ్యాప్తంగా తీవ్రమైన ఎండలు, వడదెబ్బ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ కోరారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు తిరగవద్దని విజ్ఞప్తి చేశారు. గతంలో డీహైడ్రేషన్ కారణంగా కొన్ని మరణాలు కూడా సంభవించిన దృష్ట్యా రాబోయే 4-5 రోజులు వృద్ధులు, చిన్నపిల్లలు మరియు గర్భిణీలు ఈ సమయంలో బయటకు రాకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఎక్కువ నీళ్లు తాగాలని, నీడ ఉన్న చోటనే ఉండాలని కోరుతూ ఇందుకోసం నగరంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే వెంటనే విలేజ్ హెల్త్ క్లినిక్లలో కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానీ సంప్రదించాలని, అక్కడ ఫస్ట్ ఎయిడ్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరియు అవసరమైన మందులన్నీ సిద్ధంగా ఉంచామని స్పష్టం చేశారు. అలాగే ఉపాధి హామీ కూలీలు, వెజ్ సీకర్లు పనులు త్వరగా పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లేలా ఆదేశాలు ఇచ్చామని, వ్యవసాయ కార్మికులు కూడా ఉదయం 10 గంటల తర్వాత పొలాల్లో ఉండకూడదని కోరారు. పిఠాపురం ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ పాడా పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ది పనులపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ పాడా చైర్మన్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మే 22 తేదీ శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ పాడా పరిధి

0: లో పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన పలు ప్రాజెక్టు పనుల పురోగతిపై పాడా, పిఠాపురం మున్సిపాలిటీ, ఆర్ఎన్బి, పబ్లిక్ హెల్త్, డ్వామా, మత్స్యశాఖ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో సెజ్, విద్యుత్ శాఖ, అలానే సంక్షేమ వసతి గృహాలు తదితర అంశాలను జిల్లా కలెక్టర్కు వివరించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు మరియు కాకినాడ కార్పొరేషన్ పరిధిలో పరిసరాల పరిశుభ్రతను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావులతో కలిసి శనివారం ఉదయం స్థానిక గాంధీనగర్ పార్కులో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం క్యాంపెయిన్ మోడ్లో రాబోయే 4 వారాల పాటు ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని, ఇది విజయవంతం కావడానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. నగరంలో కేవలం 780 మంది శానిటేషన్ సిబ్బంది మాత్రమే ఉన్నారని, వారితో పాటు నగరంలోని 600,000 మంది ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ ఒక శానిటేషన్ వర్కర్గా బాధ్యతను నిర్వహించాలని పిలుపునిచ్చారు. జలధార జలహారతి కార్యక్రమం కింద జిల్లాలో చేపట్టిన పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ డ్వామా, ఇరిగేషన్ అధికారులతో కలిసి అన్ని మండలాల ఎంపీడీఓలు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా జలధార జలహారతి కింద గుర్తించిన పనులు, గ్రౌండింగ్, పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ అధికారులతో చర్చించారు. ఇప్పటి వరకు పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ విన్నాం. మరిన్ని అంశాలతో వచ్చే నెలలో కలుద్దాం. రచన పివివి వరప్రసాద్, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో అలత్తూర్ బ్రదర్స్ గారి గాత్రం వింటారు. కార్యక్రమంలో ముందుగా ఏమైనే ముఖ రాగం ఆదితాళం

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
4: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: కార్యక్రమంలో ఇప్పుడు కంఠాజముడి చుడిమి వాచస్పతి రాగం ఆది తాళం వింటారు. వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఇంతవరకు మీరు అలత్తూర్ బ్రదర్స్ గారి గాథను విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, మీరెంతగానో ఎదురు చూస్తున్న కార్యక్రమం వాట్సప్ చిత్ర మంజరి. వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమాన్ని ఇప్పుడు వినేద్దాం. శ్రోతలు, మీరు కూడా వాట్సాప్ చేయాలనుకుంటున్నారా? అయితే మా వాట్సాప్ నెంబర్ 877-224-6605. మళ్ళీ చెప్తున్నాను, 877-224-6605. ఈ నెంబర్కి మీరు మరి వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. మీరు వాట్సాప్ చేయడం ప్రారంభించండి. ఎందుకంటే ఎవరి ముందుగా వస్తాయి, ఎవరి మెసేజెస్, వాటిని ముందు మనం పెడతాం అన్నమాట. అట్లా అరేంజ్ చేసినప్పుడు మరి వారం వారంలో మీ యొక్క పాటలు, మీరు అడిగిన పాటలు, మీ పేర్లన్నీ కూడా ముందుగా వచ్చేస్తాయి. వినొచ్చు, మా పాట వినబడలేదండి, మేము అడిగింది ఇవ్వలేదండి అని అంటాం, ఛాన్స్ ఉండదు అన్నమాట. ఓకే, సరే, మరి మొదలు పెట్టేద్దాం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మనకు వాట్సాప్ చేశారు శ్రోతలు. మరి ఆ యొక్క పాటలు ఇప్పుడు విందాం. లక్ష్మీ నరసింహ సినిమా నుంచి మరుమల్లి.

0: కాల్ 1800-420-2233.
1: మనకు వాట్సాప్ చేశారు శ్రోతలు. మరి ఆ యొక్క పాటలు ఇప్పుడు విందాం. లక్ష్మీ నరసింహ సినిమా నుంచి మరుమల్లి జాబిల్ అనే పాట కావాలంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యుష, దిలీప్, అన్విత కోరుతున్న ఈ పాట ఇప్పుడు విందామా?

0: பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்
3: వాట్సప్ చిత్రమంజరి వింటున్నారు. ఆ తర్వాత కార్యక్రమంలో మీకోసం వినిపించబోతున్న పాట గుడ్ మార్నింగ్ మేడం అంటూ మనకు వాట్సప్ చేశారు. చిన్న కొట్టగిల్లు మండలం కోటబైల్ నుండి సుకన్య, భారతి, అశ్విని, అలేఖ్య, గాయత్రి వీరంతా కూడా వీధి సినిమా నుంచి పాట వినిపించండి, మాకు కావాలి మా ఊరి వాళ్ళందరి కోసం మాకోసం అంటూ మరి వాట్సప్ చేశారు. ఆ పాట ఇప్పుడు విందామా?

0: తర్వాత వాట్సాప్ చిత్రమంజరిలో స్వాగతం సుస్వాగతం అంటూ మొదలుపెట్టేశారు శ్రోతలు. మాకు సీతారామ కళ్యాణం సినిమా నుంచి పాట వినిపించండి, వీళ్ళు వాళ్ళు ఎవరంట అనే పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా పెడన నుండి నాని గంగా కోరుతున్నారు. ఆ పాట ఇప్పుడు విందాం. వినే ముందుగా వాణిజ్య ప్రకటనలు ప్రకటనలు ఉంటాయి.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బా?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు
4: ఏమైంది నాన్న?
1: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
5: డబ్బుని పోగొట్టుకుంటారు.
6: ఆర్బిఐ అంటుంది
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
9: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
8: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
9: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
8: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
9: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేరాఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేరాఫ్ ఆకాశవాణి.

0: కార్యక్రమంలో. తర్వాత సిరివెన్నెల సినిమా నుంచి మాకు పాట కావాలి అంటూ కోరుతున్నారు శ్రోతలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం, పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి, ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, అలాగే ఇదే పాట కావాలి అంటూ కోరుతున్న శ్రోతలు. చౌటప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్ కోరుతున్న ఈ పాట ఇప్పుడు విందాం. వినే ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నా.

0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: కాలం మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
3: శుభ సమయంలో
4: తొంభై వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
2: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా, మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి తొంభై వసంతాలు.
4: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.

భారతీయ సంస్కృతికి ప్రతిధ్వనిగా, తెలుగు భాషా వైభవానికి వేదికగా తరతరాల మనసులను తాకిన మధుర స్వరం, అదే మన ఆకాశవాణి.

0: సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
1: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు కండి.
0: వింటూ ఉండండి మీ ఆకాశవాణి.
1: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా, ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
0: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓ బాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
0: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం. తర్వాత శ్రోత ఐరాల మండలం చెంగన్పల్లి నుంచి, గ్రామం నుంచి మనకు వాట్సాప్ చేశారు శ్రోత. ఎవరంటే భూపతి, కళావతి.

0: डाउनलोड करें आज ही टेली लॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
1: కార్యక్రమంలో తర్వాత పైసా వసూల్ సినిమా నుంచి పాట వినిపించండి అంటూ మనకు వాట్సాప్ చేశారు శ్రోత. శ్రోత ఎవరంటే మంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మరాణి, అక్షర, కృప. వీరి కోసం పాట విందామా?

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
2: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
1: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
2: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz.
3: కార్యక్రమంలో తర్వాత సుస్వాగతం సినిమా నుంచి పాట వినిపించండి. ఆలయాన హారతిలోనే పాట మాకు వినిపించమని వెంకటగిరి నుండి పెరిమిడి వర్ష శ్రీదేవి కోరుతున్నారు. వారి కోసం శ్రోతలందరి కోసం ఈ పాట విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వాట్సాప్ చిత్రమంజరిలో తర్వాత పాట. దేవరా సినిమా నుంచి మాకు చుట్టమల్లి అనే పాట వినిపించండి. మేము ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నాము అంటే టి సుండుపల్లి అక్కడి నుంచి మేము చేస్తున్నాము. మా పేర్లు రేవతి, సిరి, తేజ, రమ్య, సరోజ, ప్రకాష్. మా కోసం తప్పకుండా ప్రసారం చేయండి అంటున్నారు. ఒకే శ్రోతలు మీరు కోరిన పాట తప్పకుండా వినిపిస్తున్నాం మీకోసం, అంతేకాదు శ్రోతలందరి కోసం, మా కోసం కూడా ఈ పాట వినిపిస్తున్నాం. విందామా?

శ్రోతలు, మీరు వింటున్నారు వాట్సాప్ చిత్ర మంజరిలో. చివరిగా మీకోసం వినిపించబోతున్న పాట శ్రోతలు అడిగారు. చిత్తూరు జిల్లా వీకోట మండలం కొమ్మరమడుగు గ్రామం నుంచి శ్రోతలు మనకు పంపించారండి. డి గురుస్వామి, డి చిన్నక్క, వెంకటేషు, గోపి, పవన్, రోహిత్ వీరంతా పుష్ప సినిమా నుంచి శ్రీవల్లి పాట మాకు కావాలి అంటూ మనకు వాట్సాప్ చేశారు. ఓకే శ్రోతలు, మీరు కోరిన పాట తప్పకుండా మీకోసం వినిపిస్తాను, వింటూ ఉండండి. మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 MHz. శ్రోతలు, మీరు హలో ఆకాశవాణికి కనుక ఫోన్ చేయాలనుకుంటే కనుక మా నెంబర్స్ 224-6605, 224-6606, ఎస్టీడీ కోడ్ 0877. శ్రోతలు, మరి మరొక విషయం గమనించాలి, మీరు కేరా ఆకాశవాణి కార్యక్రమం ఇప్పుడు ఆదివారం కాకుండా ప్రతి సోమవారం ప్రసారం చేస్తున్నాం 6:30. మీరు కేరఫ్ ఆకాశవాణికి తప్పకుండా మెసేజ్ పంపాలి, లేదంటే లెటర్స్ రాయాలి, లేదంటే మరి వాట్సాప్లో మరి మీరు ఈమెయిల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. అందుకని మా ఈమెయిల్ అడ్రస్ చెప్పేస్తాను, కేరఫ్ ఆకాశవాణిలో airtptyletters@gmail.com. ఈమెయిల్లో మీరు తప్పకుండా హలో ఆకాశవాణి అంటే కేరాఫ్ ఆకాశవాణికి మీ అభిప్రాయాలు పంపండి. మళ్ళీ చెప్తాను, airtptyletters@gmail.com. అలాగే మరి వాట్సాప్ నెంబర్ కూడా చెప్పాలి కదా, 8772-4-6605 ఈ నెంబర్కి వాట్సాప్. మీరు మెసేజ్ చేస్తే ఇందులోనూ అందులో రెండిట్లో చేయొచ్చండి, చక్కగా మరి వినిపిస్తాం. మరి చివరిగా విందాం ఆ పాట.

వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు ఇంతటితో సమాప్తం. సమయం 10 గంటలు అవుతుంది. ఇక కొంచెంసేపట్లో వసుదైక కుటుంబం వార్తా సమాచారం, వారాంతపు వార సమాచారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ಆಕಾಶವಾಣಿ
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వార్తా సంస్థ పాడ్కాస్ట్లో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్, ఇరాన్లో తుది నిర్ణయాలు తీసుకునే వ్యక్తి మొస్తబా ఖమీనీ అని భావిస్తున్నానని చెప్పారు. పరిస్థితులు అనుకూలిస్తే ఆయనను భవిష్యత్తులో కలుస్తానని చెప్పారు. మరోవైపు ఇరాన్తో జరుగుతున్న చర్చలు సానుకూలంగా ఉన్నాయని చెబుతూనే తుది ఒప్పందం కుదురుతుందనే హామీ మాత్రం ఇవ్వలేనన్నారు. హార్మో జలసంధి తిరిగి తెరుచుకోవడంపై కూడా ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్తో అవగాహన ఒప్పందం కుదిరిన వెంటనే సముద్ర మార్గం తిరిగి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. సముద్ర భద్రత కోసం అమెరికా ఇప్పటికే అవసరమైన చర్యలు చేపట్టిందన్నారు. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను అమెరికా స్వాధీనం చేసుకోవాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. లెబనాన్లో కొనసాగుతున్న సైనిక చర్యల విషయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అసహనం వ్యక్తం చేశానని డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. పశ్చిమాసియాపై ఇజ్రాయెల్ చర్యల కారణంగానే తమ దేశం పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోందని, అందుకే నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడి అసంతృప్తిని వ్యక్తం చేశానని చెప్పారు. ఇరాన్ అమెరికా దేశాల మధ్య దౌత్య చర్చలు కొనసాగుతున్న సమయంలో లెబనాన్పై దాడులు కొనసాగితే అమెరికాతో దౌత్య ప్రక్రియలకు అంతరాయం కలగవచ్చని ఇరాన్ హెచ్చరించిన మేరకు ట్రంప్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు.
2: Constantly fighting with Lebanon, you know, at some point I said, BB, we got to stop this, we got to stop it. But I have a very good relationship. We've done well together. He always says, we could never have done it, but everybody knows that we could have never done it without the United States. But I've worked very well together. I like BB a lot, and I've worked very well with him. We had I'm a wartime president. He's a wartime prime minister, very important part of the world. And I think we've done, you know, very well. We've got along very well together.
1: అదేవిధంగా ఫ్రాన్స్లో జూన్ 15 నుంచి 17 వరకు జరగనున్న G7 సదస్సుకు కూడా హాజరవుతానని ట్రంప్ వెల్లడించారు. ఈ సదస్సులో ఇరాన్ యుద్ధం, పశ్చిమాసియా పరిస్థితులపై ప్రధానంగా చర్చిస్తానని తెలిపారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాల మధ్య ఇప్పటికే భిన్నాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటుంది. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి భిన్నంగా స్పందించారు. అమెరికాతో సందేశాల మార్పిడి జరుగుతోందని అంగీకరించినప్పటికీ చర్చల్లో మాత్రం గణనీయమైన పురోగతి లేదని స్పష్టం చేశారు. ఇరాన్ ప్రజల హక్కులకు హామీ, లెబనాన్లో యుద్ధానికి ముగింపు, ప్రాంతీయ ఉద్రిక్తతల తగ్గింపు వంటి అంశాలు నెరవేరితేనే ఇరాన్ అధికారిక చర్చలకు తిరిగి వస్తుందని ఆయన వెల్లడించారు. అదే సమయంలో లెబనాన్ రాజధాని బీరూట్పై దాడులు జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అరాక్చి హెచ్చరించారు. అవసరమైతే ఇరాన్ సాయుధ బలగాలు ఇజ్రాయెల్పై

దాడులకు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో నిన్న జరిగిన ఒక అంతర్జాతీయ కార్యక్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రతిపాదన ఆధారంగానే యుక్రెయిన్తో ఒప్పందం ఆధారపడి ఉంటుందన్నారు. ఒప్పందం చేసుకోవడానికి రష్యా సిద్ధంగా ఉందని చెబుతూనే యుక్రెయిన్ కొన్ని అంశాల్లో రాజీ పడేందుకు కూడా సిద్ధంగా ఉండాలన్నారు. అలాగే ఈ యుద్ద రంగంలో రష్యా బలగాలు పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తున్నాయని పుతిన్ చెప్పారు. యుక్రెయిన్ డ్రోన్ దాడులను ఎదుర్కోవడానికి రష్యా తన గగనతల రక్షణను బలోపేతం చేస్తోందని తెలిపారు. యుద్దాన్ని శాంతియుతంగా ముగించడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బహిరంగ లేఖ రాశారు. యుక్రెయిన్ రష్యాల మధ్య ప్రత్యక్ష సంప్రదింపుల ద్వారా మాత్రమే శాంతి సాధ్యమవుతుందని జెలెన్స్కీ ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఇరుపక్షాల మధ్య చర్చలు జరిపేందుకు పూర్తి కాల్పుల విరమణకు జెలెన్స్కీ ప్రతిపాదించారు. ఇందుకోసం ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం కావాలంటూ ఆ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. అయితే జెలెన్స్కీ ప్రతిపాదనను వ్లాదిమిర్ పుతిన్ తిరస్కరించారు. ఈ సమావేశంతో తనకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఇది కేవలం వ్యక్తిగత సమావేశంగా మాత్రమే మిగిలిపోతుందన్నారు. అలాగే రష్యా అధ్యక్ష పదవిపై ఎదురైన మరో ప్రశ్నకు పుతిన్ సమాధానం

0: పక్షాల మధ్య చర్చలు జరిపేందుకు పూర్తి కాల్పుల విరమణకు జెలెన్స్కీ ప్రతిపాదించారు. ఇందుకోసం ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం కావాలంటూ ఆ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. అయితే జెలెన్స్కీ ప్రతిపాదనను వ్లాదిమిర్ పుతిన్ తిరస్కరించారు. ఈ సమావేశంతో తనకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఇది కేవలం వ్యక్తిగత సమావేశంగా మాత్రమే మిగిలిపోతుందన్నారు. అలాగే రష్యా అధ్యక్ష పదవుపై ఎదురైన మరో ప్రశ్నకు పుతిన్ సమాధానమిస్తూ 2036 వరకు అధ్యక్షుడిగా కొనసాగడంపై ఇప్పుడే చెప్పలేనన్నారు. తదుపరి ఎన్నికల గురించి ప్రస్తుతం తాను ఆలోచించడం లేదని, రష్యా ముందున్న సవాళ్లను పరిష్కరించడంతో పాటు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంపైనే తన దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. ఇక భారత్ గురించి మాట్లాడుతూ, స్టెల్త్ సామర్థ్యం కలిగిన Sukhoi 57 యుద్ద విమానాలను భారత్తో కలిసి నిర్మించేందుకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ ప్రకటించారు. Sukhoi 57 యుద్ద విమానాలను భారత్కు సరఫరా చేయడంతో పాటు సంయుక్తంగా ఈ ఫైటర్ జెట్లను అభివృద్ధి చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా Sukhoi 57 కు సంబంధించిన కీలక సాంకేతికతను భారత్కు బదిలీ చేస్తామన్నారు. అయితే దీనికి భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న పాత్రికేయుల సమావేశంలో స్పందిస్తూ, భారత వైమానిక దళానికి 5వ తరం విమానాలను సమకూర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇక Sukhoi 57 విషయానికొస్తే, భారత రష్యా దేశాల మధ్య చాలా కాలంగా బలమైన రక్షణ సంబంధాలున్నాయని, ఈ కార్యక్రమానికి సంబంధించిన సమగ్ర సమాచారం కూడా రక్షణ శాఖ నుండి లభిస్తుందని చెప్పారు. మరికొన్ని వారాల్లో ఎల్ నినో ప్రభావం ప్రపంచ వాతావరణంపై తీవ్రంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఈ ఎల్ నినో కారణంగా ప్రపంచ వాతావరణంలో విపరీతమైన మార్పులు ఉంటాయని, ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ కారణంగా వేడెక్కిన భూమండలంపై ఎల్ నినో ప్రభావం మరింత వినాశకరంగా ఉండనుందని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత దశాబ్ద కాలంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఈసారి సూపర్ ఎల్ నినో ఏర్పడే అవకాశముందని వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. మిగిలిన ఈ ఏడాది కాలంలో ఎల్ నినో తీవ్రత మరింత పెరిగే అవకాశముందని ప్రపంచ వాతావరణ సంస్థ స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో అతిపెద్ద వాతావరణ ముప్పును ఎదుర్కోబోతున్నామని ఖచ్చితంగా చెప్పగలమని, ఇది బహుశా రికార్డు స్థాయి ఎల్ నినో కావచ్చని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ చెప్పారు. వాతావరణ మార్పులతో ఇప్పటికే పెరిగిన ఉష్ణోగ్రతలు ఈ ఎల్ నినోతో మరింత పెరుగుతాయని ఆంటోనియో గుటెరెస్ హెచ్చరిస్తూ,
1: ద సైన్స్ ఇస్ క్లియర్, ఎల్ నినో ఇస్ అరైవింగ్ ఆన్ అవర్ డోర్ స్టెప్ ఇన్ ద కమింగ్ మంత్స్ విత్ 90% సర్టెన్టీ. ద వరల్డ్ మస్ట్ ట్రీట్ ఇట్ యాస్ ద అర్జెంట్ క్లైమేట్ వార్నింగ్ ఇట్ ఈస్. ఎల్ నినో కండిషన్స్ విల్ పోర్ ఫ్యూయల్ ఆన్ ద ఫైర్ ఆఫ్ ఎ వార్మింగ్ వరల్డ్. ఇంపాక్ట్స్ విల్ హిట్ ఈవెన్ హార్డర్, ట్రావెల్ ఈవెన్ ఫర్దర్ and cross borders with devastating speed. The only effective response is climate action equal to the crisis, ending the addiction to fossil fuels, accelerating the shift to renewables, protecting the most vulnerable, and delivering early warning systems for all.
0: పసిఫిక్ మహాసముద్రంలో వేడి గాలుల కారణంగా ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగటాన్నే ఎల్ నినో అంటారు. శాస్త్రవేత్తల తాజా అంచనాల ప్రకారం పసిఫిక్ మహాసముద్రం అడుగు భాగంలో నీటి ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయి. ఆ మహాసముద్రంలో భారీ ఉష్ణతరంగాలు ప్రస్తుతం తూర్పు దిశగా వేగంగా కదులుతున్నాయి. మయన్మార్ ఈశాన్య ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం సంభవించిన భారీ పేలుడు ప్రమాదంలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 74 మంది గాయపడగా పేలుడు ప్రభావంతో 100కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. మయన్మార్ షాన్ రాష్ట్రంలోని నామ్కామ్ టౌన్షిప్ పరిధిలో ఉన్న కౌంటప్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చైనా సరిహద్దుకు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం టాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ TNLA నియంత్రణలో ఉంది. స్థానిక అధికారులు తెలిపిన సమాచారం మేరకు గనుల తవ్వకాలు, రాతి గనుల కార్యకలాపాలకు ఒక భవనంలో భారీగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో 6 చిన్నారులు కూడా ఉండటం ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నేపాల్ భారత్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాలను దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా ప్రకటించారు. బాలేంద్ర షా ఆ దేశ పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై స్పందించారు. భారత్ తమ భూభాగాన్ని ఆక్రమించిందన్న అంశాన్ని ప్రస్తావిస్తూ, నేపాల్ ప్రభుత్వం అధికారికంగా దౌత్యపరమైన సందేశం పంపిందని, దానికి భారత్ నుంచి కూడా సానుకూలమైన స్పందన వచ్చిందని పేర్కొన్నారు. కాలాపాని, లిపులేక్, లింపియాధురా ప్రాంతాలపై నెలకొన్న భూ వివాదాన్ని దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు అంగీకరించినట్లు చెప్పారు. చారిత్రక ఆధారాలు, సర్వే రికార్డులు, నిపుణుల నివేదికలను పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు బాలేంద్ర షా వెల్లడించారు. భారతదేశంలోని స్విట్జర్లాండ్ రాయబారి ఇటీవల కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. జమ్మూ కాశ్మీర్లో ఒకేషనల్ ట్రైనింగ్, హాస్పిటాలిటీ, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక రంగాలలో భవిష్యత్ పెట్టుబడుల అవకాశాలను అన్వేషించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే భారత్లోని స్విజ్ రాయబారి జమ్మూ కాశ్మీర్లో పర్యటించడంపై

0: పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. జమ్మూ కాశ్మీర్ వివాదాస్పద ప్రాంతమని, అక్కడ స్విజ్ రాయభారి పర్యటించి పెట్టుబడుల గురించి మాట్లాడడం ద్వారా ఆ ప్రాంతాన్ని భారత సార్వభౌమ భూభాగంగా గుర్తించినట్లు సంకేతాలు ఇస్తోందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మీడియా ప్రతినిధి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న పాత్రికేయుల సమావేశంలో బదులిచ్చారు. భారతదేశంలో గుర్తింపు పొందిన ఏ దేశ రాయభారికైనా దౌత్యవేత్తలకైనా జమ్మూ కాశ్మీర్లో పర్యటించడానికి పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగమని, విడదీయరాని భాగమని రణధీర్ జైస్వాల్ ఉద్ఘాటిస్తూ,
1: such unwarranted references in the joint press communique on matters internal to India. The union territories of Jammu and Kashmir and Ladakh are integral and inalienable parts of India. Those who have no locus standi on such matters should desist from making any comment on them.
0: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 2027-28 కాలానికి తాత్కాలిక సభ్య దేశాలుగా ఆస్ట్రియా, కిర్గిస్థాన్, పోర్చుగల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జింబాబ్వే దేశాలు ఎన్నికయ్యాయి. 193 దేశాలతో కూడిన ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ బుధవారం ఈ దేశాలను ఎన్నుకుంది. ఈ ఏడాది చివరి నాటికి పదవీ కాలాన్ని ముగించుకోనున్న డెన్మార్క్, గ్రీస్, పాకిస్తాన్, పనామా, సోమాలియా స్థానాలను ఇవి భర్తీ చేయనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో జర్మనీకి తీవ్ర ఆశాభంగం ఎదురైంది. పశ్చిమ ఐరోపా దేశాల గ్రూపుకు కేటాయించిన 2 సీట్లకు అది పోటీ పడగా 104 ఓట్లు మాత్రమే దక్కించుకుంది. 134 ఓట్లతో పోర్చుగల్, 131 ఓట్లతో ఆస్ట్రియా ఆ స్థానాలను దక్కించుకున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్దంలో తాము యుక్రెయిన్కు మద్దతు ఇవ్వడం కారణంగానే ఈ ఎన్నికలో ఓటమి పాలయ్యామని జర్మనీ విదేశాంగ మంత్రి యోహాన్ వాడెఫుల్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. కొత్తగా ఎన్నికైన దేశాలకు భారత శుభాకాంక్షలు తెలిపింది. 2028-29 కాలానికి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ పోటీ చేయనుందని ప్రకటించింది. అదేవిధంగా ఐక్యరాజ్యసమితి 81వ జనరల్ అసెంబ్లీ నూతన అధ్యక్షుని కూడా ఎన్నుకున్నారు. బంగ్లాదేశ్కు చెందిన మాజీ విదేశాంగ మంత్రి ఖలీలుల్ రెహమాన్ 81వ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: As you know, the elections have taken place and I was declared winner and I have accepted the responsibilities with humility and respect. The 81st session of the United Nations General Assembly will be a consequential one as the Assembly will be called upon to address UN reform, preparations for the next generation of the global development agenda, the transition in the leadership of the United Nations with the selection of the next Secretary General and similar issues. These will unfold alongside urgent global challenges already before us, including climate change, geopolitical tensions, energy insecurity, and widening development divides.
0: ఫుట్బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచ కప్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. జూన్ 11 నుంచి 19 వరకు మొత్తం 39 రోజుల పాటు ఈ ప్రపంచ కప్ జరగనుంది. అమెరికాతో పాటు మెక్సికో, కెనడా దేశాలు ఈ ప్రపంచ కప్ కు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. మొట్టమొదటిసారిగా మొత్తం 48 జట్లు ఈ ప్రపంచ కప్ ఎడిషన్ లో పాల్గొనున్నాయి. ఇది వరకు కేవలం 32 జట్లు మాత్రమే ఫుట్బాల్ ప్రపంచ కప్ లో పాల్గొనేవి. ఇప్పటి వరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలపై వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
3: కనకారావుపేట నుండి హాయ్ మధు గారు 72 కిలోమీటర్లు ఉండవచ్చు అని చెప్పి అన్నారు. 800,000 కిలోమీటర్లు ఉంటుందని చెప్పాను. సో మరి ఇంకా పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు మెసేజ్ పంపించారు, 96,000 కిలోమీటర్లు ఉండవచ్చు అని చెప్పి. ఇంకా కడప వినయ్ శ్రీదేవి శైలజ 1,00,000 కిలోమీటర్స్ ఉండొచ్చు అని చెప్పి మెసేజ్ పంపించారనమాట. చూద్దాం ఎవరిది రైట్ ఆన్సర్ అవుతుందో. ఇంకా రాజేష్ హిందూపూర్ నుండి 175,000 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు అని చెప్పి మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి అనురాధ 96,000 నుండి 100,000 వరకు సుమారు 100,000 కిలోమీటర్లు ఉండవచ్చు అని చెప్పి మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా గుడ్ మార్నింగ్ మధు గారు అంటూ కుసుమ అంబటి నగర్ ఆన్సర్ ఇస్ 96,000 కిలోమీటర్లు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా 9,60,000 నుండి 100,000 అని పెట్టారు. సో మరి 96,000 పెట్టబోయి 9,60,000 పెట్టినట్టున్నారు. గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుండి హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ విల్లు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి కూడా 100,000 కిలోమీటర్లు

అంటూ 60,000 మైళ్ళు అంటూ మెసేజ్ పంపించారనమాట. చూద్దాం రైట్ ఆన్సర్ కాదో. ఇంకా మానవ శరీరంలో ఉన్న రక్తనాళాలన్నిటినీ కలిసి దాదాపు 1 లక్ష కిలోమీటర్ల పొడవు ఉంటాయంటూ పోలవరం నుండి భాస్కర్రావు రాణి మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే గుడ్ మార్నింగ్ సార్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి 1 లక్ష కిలోమీటర్లు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ మెసేజ్ పంపించారు, కానీ ఇంకా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించలేదు, ఆన్సర్ అయితే పంపించలేదు, ఓన్లీ గుడ్ మార్నింగ్ మాత్రమే పంపించేశారు. సో మరి ఆన్సర్ కూడా ఈసారి తప్పకుండా అయితే పంపించేసేయండి. మరి ఆన్సర్ నేనైతే రివీల్ చేసినాను, 1 లక్ష కిలోమీటర్లు పొడవు అంటే అది భూమిని 2 సార్లు చుట్టినంత దూరం అనమాట. సో మరి మన శరీరంలో ఉన్న రక్తనాళాలన్నిటినీ కలిపితే 1 లక్ష కిలోమీటర్ల పొడవు అయితే ఉండవచ్చు. సో మరి చాలా మంది ట్రై చేశారు, కొంతమంది అయితే రైట్ ఆన్సర్లు పంపించారు. మరి రైట్ ఆన్సర్ పంపించినందుకు అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ, మరి నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ పంపించిన వాళ్ళు కూడా ఈసారి రైట్ ఆన్సర్ పంపిస్తారు, ట్రై చేద్దాం చూద్దాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం అయితే వచ్చేస్తుంది హరివిల్లులో. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, మన కళ్ళు జీవితాంతం దాదాపు ఒకే సైజులో ఉంటాయి, కానీ మన తల చుట్టూ ఉండే ఏ రెండు ఆర్గాన్స్ అయితే పెరుగుతుంటాయి? మరి తెలిస్తే కనుక, ఆన్సర్ తెలిస్తే కనుక 8662438144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మన కళ్ళు జీవితాంతం దాదాపు ఒకే సైజులో ఉంటాయి, కానీ మన తల చుట్టూ ఉండే ఏ రెండు అంటే ఏ రెండు ఆర్గాన్స్ పెరుగుతూ ఉంటాయి? మరి ఆన్సర్ తెలిస్తే కనుక వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది పలక్ నుమా దాస్ మూవీ నుండి అరరే మనస అనే పాట అయితే వస్తుంది, సిద్ధి శ్రీరామ్ పాడిన. ఈ పాటకు మ్యూజిక్ వివేక్ సాగర్. వింటూ స్టేట్ వింటూ వివిధ భారతి 101.3 FM.

0: వింటూ ఏం చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి స్టూడియోలో టైం చూసే 10:26 అయితే అయిపోయింది. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మన కళ్ళు జీవితాంతం దాదాపు ఒకే సైజులో ఉంటాయి కానీ మన తల చుట్టూ ఉండే ఏ రెండు ఆర్గాన్స్ పెరుగుతూ ఉంటాయని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. హాయ్ గుడ్ మార్నింగ్ మధు గారు అంటూ పోరంకి నుండి వీర రాఘవమ్మ రేఖ సాయి మౌనిక మెసేజ్ పంపించారు. మరి ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా కనకారావు పెడన్ నుండి చెవులు అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సరో కాదు. ఇంకా పెడన్న జోగనందరావు కాలని నుండి అప్పలరాజు గారు చెవులు అంటూ మెసేజ్ పంపించారు. అలాగే ఇయర్స్ అండ్ నోస్ అంటూ ఫ్రమ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా మెసేజ్ పంపించారు. ఇంకా చెవులు అనుకుంటున్నామంటూ గనగలూరు నుండి రామకృష్ణారెడ్డి కర్ణాటక అంటూ మెసేజ్ పంపించారు. అలాగే స్కల్ అంటూ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ పంపించారనమాట. ఇంకా కుస్మ అంబటి నగర్ నుండి ఇయర్స్ నోస్ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ గారు చెవులు ముక్కు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర పెడన్ నుండి కూడా చెవులు మరియు ముక్కు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుండి కూడా నోస్ ఇయర్స్ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే రేడియో మిత్రులకి శుభోదయం అంటూ ఇయర్స్ అండ్ నోస్ అంటూ పారేపల్లి బెనర్జీ మురళి సువర్ణ లేఖ్య రాజ్విక ఇంకా వేద్విక నందిగం నుండి అంటూ మెసేజ్ పంపించారనమాట. ఇంకా చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి చెవులు మరియు ముక్కు అంటూ మెసేజ్ పంపించారు. అలాగే హెయిర్ ఐస్ బ్రోస్ ఐబ్రోస్ అంటూ పోలవరం నుండి భాస్కర్రావు రాణి మెసేజ్ పంపించారు. అలాగే చెవులు అంటూ సంగీత మలయాళ ముంబై నుండి మెసేజ్ పంపించారనమాట. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి చెవులు ముక్కు అనమాట. ముక్కు చెవులు అనేది ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుంది. మనం సైజు కళ్ళు మాత్రం నార్మల్ సైజులో ఉన్నా సరే చెవులు ముక్కు మాత్రం పెరుగుతూ ఉంటుంది అనమాట. సో మరి చాలామంది ట్రై చేశారు, కొంతమంది అయితే రైట్ ఆన్సర్ పంపించేశారు. మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది హర్విల్లులో. మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం నేనైతే అడిగేస్తున్నాను, సిటీ ఆఫ్ కెనాల్స్ అని ఏ నగరాన్ని అంటారు? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సిటీ ఆఫ్ కెనాల్స్ అని ఏ నగరాన్ని అంటారు? ఆన్సర్ తెలిస్తే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ రెడీగా ఉంది ఫ్రమ్ ద మూవీ గ్యాంగ్ లీడర్ మూవీ నుండి హొయినా హొయినా అనే సాంగ్ అయితే వస్తుంది. ఇన్నో గెంగా పడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత ఈ సాంగ్ అయితే వచ్చేస్తుంది.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు? లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ మేము అడిగే క్వశ్చన్స్ కి

0: ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
1: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
2: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
0: నేను
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
5: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी.
4: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से लगातार चल रहे हैं. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: నవపదులు నిండి నూతన సబుగులతో, నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
9: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
8: మన ఆకాశవాణి
9: భరతావనికే
8: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
9: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

అని అంటారు అని చెప్పి. మరి ఎంతమంది రైడర్స్ మెసేజ్ పంపించారో చూద్దాం. కనకారావు పెడన్ నుండి వెనీస్ ఇటలీ అంటూ మెసేజ్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ ఇటలీలోని వెనీస్ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే రేడియో మిత్రులకి శుభదినం అంటూ వెనీస్ నగరం అంటూ కోట శ్రీమన్నారాయణ మూర్తి, సుజాత, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుండి మెసేజ్ పంపించారు. ఇంకా అల్లపూజ కేరళ నుండి పంపించారు. అల్లపూజ అంటూ కేరళ స్టేట్ అంటూ ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా షేక్ మొహమ్మద్ రఫీ ఫ్రమ్ విశాఖపట్నం నుండి వెనీస్ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా కేరళ నుండి కేరళ అంటూ గుడ్ మార్నింగ్ సార్ అంటూ దుర్గా, సునీత, ప్రీతి ఫ్రమ్ బళ్ళారి కర్ణాటక నుండి మెసేజ్ పంపించారు. అలాగే సుందరి ఫ్రమ్ పెనంబలూరు నుండి వెనీస్ అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం. ఇంకా వెనీస్ ఇటలీ అంటూ బెనర్జీ, మురళి, సువర్ణ, లేఖ్య, రాజ్విక, వేద్విక అంటూ మెసేజ్ పంపించారు నందిగామ నుండి. ఇంకా భాస్కర్ పెడన్ నుండి ఇటలీలోని వెనీస్ నగరం అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం. ఇంకా మల్లికార్జున గారు కేశవ నగర్ నుండి మెసేజ్ పంపించారు. వెనీస్ ఇటలీ అంటూ ఇంకా కుసుమ అంబటి నగర్ నుండి మెసేజ్ పంపించారు. వెనీస్ నగరాన్ని అంటూ మెసేజ్ పంపించారనమాట. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా ఆన్సర్ అయితే వెనీస్ ఇండియాలో అయితే అలపి రాజేష్ హిందూపూర్ నుండి అంటూ మెసేజ్ పంపించారనమాట. చూద్దాం. ఇంకా గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుండి మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు? హాయ్ అంటూ మెసేజ్ పంపించారు. ఆన్సర్ అయితే పంపలేదు. ఇంకా చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి వెనీస్ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా ఇటలీలోని వెనీస్ అంటూ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి మెసేజ్ పంపించారనమాట. ఇంకా అలాగే పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు మెసేజ్ పంపించారు ఇటలీలోని వెనీస్ అంటూ. ఇంకా చైనా దేశంలో నుండి గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి చైనా దేశంలో ఉంది అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా చైనా అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, కృష్ణమ్మ, మధురవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిక్విత్ ఇన్ని పేర్లు అయితే పెట్టేశారనమాట. సో మరి సింపుల్గా ఫ్యామిలీ మెంబర్స్ అని పెట్టేసేయండి సార్ నెక్స్ట్ టైమ్. ఇంకా అలాగే వెనీస్ ఇటలీ అంటూ కడప నుండి వినయ్, ఆదిత్య, మధు మెసేజ్ పంపించారు. ఇంకా సో మరి వీళ్ళ వరకు అయితే ఆన్సర్లు పంపించారు. మరి చాలా వరకు అయితే ట్రై చేశారు అందరూ. కొంతమంది చాలా వరకు రైట్ ఆన్సర్లు మెసేజ్ పంపించేశారు. మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి వెనీస్ నగరం అనమాట. ఇటలీలోని వెనీస్ నగరం సిటీ ఆఫ్ కెనాల్స్ అని పిలుస్తారనమాట. సో మరి ఇది వాల్టీ హర్విల్లు సూపర్గా షో వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ బ్రో మూవీ నుండి జానవులి అనే పాట అయితే వస్తుంది. తమ్మన్ ఎస్ఎస్ ఇంకా కే ప్రణతి పాడిన ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: స్టూడియోలో టైం చూసి 10:45 అయింది. స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వింటారు. షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం నిర్వహణ డాక్టర్ డి అనుష, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: డాక్టర్ డి అనుష గారు, నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ అనుష గారు, మీరు విజయవాడలో ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ప్రధానంగా షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వారికి తగిన విధంగా వాళ్ళకి అవగాహన కల్పించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ గారు, ఈ డయాబెటీస్ విషయంలో రకరకాలుగా అభిప్రాయాలు ఉన్నాయండి. ఎలా ఉన్నా వైద్యులు, ముఖ్యంగా నిపుణులు, ఆ ప్రోటోకాల్ ప్రకారంగా మీరు వైద్యం అందిస్తూ దాన్ని కంట్రోల్లో ఉంచుతూ చక్కగా ఆరోగ్య సూత్రాలు అందిస్తుంటారు. అసలు ఏంటి డాక్టర్ గారు, షుగర్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలండి ప్రాథమికంగా?
3: నమస్కారం అండి. మెయిన్ మనం షుగర్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే దానికంటే మనకు మెయిన్ కరెక్ట్ గా డైట్ మెయింటైన్ చేయాలి, రెగ్యులర్ గా మెడిసిన్ వేసుకోవాలి, తర్వాత రెగ్యులర్ గా ఒక డాక్టర్ని కలిసి రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలండి. ఇవి చేసినప్పుడు ఏంటంటే మనకి కాంప్లికేషన్స్ అలాంటివి లేకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం కామన్ గా ఇప్పుడు ఇది ఎండాకాలం, మనకి ఎక్కువగా ఈ మ్యాంగోస్ దొరికే సీజన్ అండి. ప్రతి పేషెంట్ మనల్ని అడుగుతారు, నేను మామిడికాయ తినొచ్చా, నా షుగర్ కంట్రోల్ గానే ఉంటుంది కదా, నేను మామిడి పండ్లు తినొచ్చా అని. మామిడి పండు అనేది దాంట్లో విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ ఇవన్నీ ఉంటాయండి. కాకపోతే అందరూ ఏంటంటే ఇవి ఉంటాయి కదా, సో అది న్యాచురల్ ఫ్రూటే కదా, సో తిన్నా ఏం కాదు అని జనరల్ గా అనేసుకుంటారు. అనేసుకుని కొంతమంది పాపం బాగా తినేస్తారు నార్మల్ గా తిన్నట్టుగా. కాకపోతే దీనివల్ల వచ్చే ఏంటంటే ఇది న్యాచురల్ ఫ్రూట్ అయినా దాని నుంచి వచ్చే షుగర్ వల్ల మనకి షుగర్ అనేది కొంచెం పెరుగుతుంది. సో డయాబెటీస్ వాళ్ళు పూర్తిగా తినకూడదా అంటే తినకూడదు అని మనం చెప్పం కాదండి, కాకపోతే లిమిట్ చేసుకోవాలి. దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తీసుకోండి, అంటే డైలీ తీసుకోకుండా ఉండటం, ఇప్పుడు వారానికి ఒకటి రెండు రోజులు తీసుకోవడం, ప్లస్ కాయంతా తినకుండా జస్ట్ ఒక చిన్న కప్పు తీసుకోవటం, తర్వాత తీసుకుంటున్నప్పుడు రెగ్యులర్ గా మనం షుగర్ చెక్ చేసుకోవడం, ఒకవేళ షుగర్ పెరుగుతుంది అంటే మానేయటం మంచిది, లేదు షుగర్ ఓకే నార్మల్ గానే ఉంది అంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తీసుకున్నప్పుడు నార్మల్ గానే ఉంది అంటే ఓకే తీసుకోవటం. కాకపోతే మనకు కంపల్సరీగా ఎప్పుడు మనం తీపిగా ఉన్నది ఏ ఫ్రూట్ అయినా మనకి షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతాయి, దానికి తగ్గ జాగ్రత్తలు మనం తీసుకో. ఇప్పుడు మ్యాంగోస్ లో మనం తీసుకోగలిగిన జాగ్రత్తలు ఏంటంటే చాలా మందికి మన ఏరియాలో అన్నంతో పాటు తీసుకునే అలవాటు ఉంటుంది, అది అంత మంచిది కాదు. రైస్ తిన్న తర్వాత ఫుల్ గా తిన్నాక మ్యాంగో తినటం అనేది కరెక్ట్ కాదు, అది మానేసేయాలి. తర్వాత ఇప్పుడు మనం ఈవినింగ్ స్నాక్ అనో లేకపోతే మిడ్ మార్నింగ్ స్నాక్ లో ఏదో ఫ్రూట్ అనో అంటాం కదా, అప్పుడు ఒక చిన్న కప్పు మ్యాంగో ముక్కలు తీసుకోవడం మంచిది, అది కూడా వీలైనంత వరకు తొక్కతో పాటు తీసుకోవటం, అంటే నీట్ గా వాష్ చేసుకొని. ఇప్పుడు కెమికల్స్ అని మోస్ట్లీ తీసేస్తున్నారు, కాకపోతే నీట్ గా వాష్ చేసుకొని తొక్కతో పాటు తీసుకోవడం, మరీ పండు

పోయినవి కాకుండా కొంచెం పచ్చిగా, అంటే కొంచెం కరకరలాడేలాగా ఉండే మామిడికాయలు, అంటే చాలా ఇష్టం తినడం ఆపలేను అనుకునే వాళ్ళకి అలా కాకుండా ఈ రకంగా తీసుకుంటే కొంచెం షుగర్ పెరుగుదల అనేది కొంచెం తగ్గుతుంది. ఆ పీచుతో పాటుగా తీసుకున్నప్పుడు ఒకేసారి పెరగకుండా కొంచెం అదుపు చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నప్పుడు చాలా ఇష్టం కాబట్టి ఇంక మళ్ళీ తర్వాత దొరకదు అనే, అంటే తినలేకపోతున్నాను అనే ఎక్కువ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి దానికి అంత బాధపడకుండా ఉండడానికి ఇలాంటి జాగ్రత్తలతో తీసుకోవచ్చండి ఈ మామిడి పండ్లని. తర్వాత మెయిన్ మనం ముఖ్యంగా ఈ డయాబెటీస్లో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ అంటాం. ఇవి క్లుప్తంగా చెప్తానండి. మనకి డయాబెటీస్ ట్రీట్మెంట్లో మనకి మెయిన్ డూస్ అండ్ డోంట్స్ అంటే మెయిన్గా రెగ్యులర్గా షుగర్ చెక్ చేసుకోవటం, తర్వాత డైలీ ఎక్సర్సైజ్, 30 మినిట్స్ వాకింగ్ కానీ లేదా కొంతమందికి జిమ్ అని కొంతమందికి వేరే స్విమ్మింగ్ అని రకరకాల అలవాట్లు ఉంటాయి, ఇలా ఏదో ఒక రకమైన ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం డైలీ, ప్లస్ రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకోవటం, ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ మెడిసిన్ తీసుకోవటం. హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్, నీరు కూడా తగినంత నీరు తీసుకోవడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ షుగర్ పేషెంట్స్కి. తర్వాత ఈ సంవత్సరానికి ఒక్కసారైనా మనం కంప్లీట్ చెకప్స్, అంటే ఒక డాక్టర్ దగ్గర రెగ్యులర్గా ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారు, లేదు అన్నప్పుడు కూడా మనం కంప్లీట్గా ఒకసారి యాన్యువల్ చెకప్స్ అని ఉంటాయి, అంటే కిడ్నీ, కంటివి, హార్ట్వి అన్ని అన్ని చెకప్ చేసుకోవటం. ఈ ఐదు ఏంటంటే మనం ఖచ్చితంగా పాటించాల్సినవండి. ఈ షుగర్ చేయకూడనివి, ఈ చేయకూడనివి ఏంటి అంటే అండి, మీల్స్ స్కిప్ చేయటం, అంటే షుగర్ ఉన్న వాళ్ళు మీల్స్ అనేది స్కిప్ చేసినప్పుడు, ఎందుకంటే మార్నింగ్ ట్యాబ్లెట్ వేసేసుకుంటారు, ఇంక లంచ్ ఏదో కారణంతో స్కిప్ చేసినప్పుడు 2కి కానీ 3 o'clockకి అలా ఆ టైంకి షుగర్ డౌన్ అయ్యి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మీల్స్ స్కిప్ చేయటం అనేది అస్సలు జరగకూడదండి ఈ డయాబెటిక్ పేషెంట్స్లో. అంటే అది ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్, అంటే ఇప్పుడు ఉపవాసం ఉంటాను అట్లా అనుకున్నప్పుడు, ప్రీ ప్లాన్డ్ అయినప్పుడు ఆ ట్యాబ్లెట్ వేసుకోకుండా చేయటం, లేదంటే తీసుకునే ఇన్సులిన్ తీసుకోకుండా చేయటం, ఒకసారి డాక్టర్ని అడిగి చేయటం, ఇలాంటివి చేయాలి తప్ప కాకపోతే మీల్స్ని టోటల్గా స్కిప్ చేయటం చేయకూడదు. ఏదైనా మీల్ ఆ టైంకి తీసుకోవడం కుదరదు అనుకున్నప్పుడు ఏదో ఒక ఆల్టర్నేటివ్ మన దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే షుగర్ పెరిగితే ఎంత నష్టమో, షుగర్ మనకి డౌన్ అయినా, అంటే హైపోగ్లైసీమియా అంటాం, హైపోగ్లైసీమియా అనేది వచ్చినా కూడా అంతే నష్టం, అది ఇంకా డేంజర్ అండి మనకి. ఆ హైపోగ్లైసీమియా అనేది ఆ షుగర్ డౌన్ అవటమే కదా అనుకుంటాం, కాకపోతే ఒక్కొక్కసారి ఫిట్స్లా ప్రజెంట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి స్పృహ తప్పి పడిపోవచ్చు, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీల్స్ని స్కిప్ చేయటం అనేది జరగకూడదు. ఏదో ఒకటి ఆల్టర్నేటివ్, అంటే మీలే తినలేకపోతే ఇంకేదో ఫ్రూట్ తింటామో ఏదో ఒకటి చేయాలి. తర్వాత మెడిసిన్ కూడా స్కిప్ చేయకూడదండి. మనకి మోస్ట్లీ మనం వాడే మెడిసిన్స్ 12 అవర్స్ పనిచేస్తాయి, లేదా మాక్సిమం 24 అవర్స్ పనిచేస్తాయి, అంతకుమించి వాటి యాక్షన్ ఉండదు. సో మనం ఈ మెడిసిన్ని కూడా ఎప్పుడూ స్కిప్ చేయకూడదు. షుగర్ డౌన్ అయినా షుగర్ పెరిగినా రెండు కూడా ప్రమాదమే మనకి, నరాలకి వీటన్నిటికీ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇంకో మూడోది, మనం చిన్న చిన్న దెబ్బలే కదా, అంటే కాళ్ళకి ఏదో చిన్న చిన్న దెబ్బలు అలా తగులుతాయి, ఆ ఏముందిలే అనేసి అశ్రద్ధ చేస్తారు. కాకపోతే షుగర్ పేషెంట్ అస్సలు అశ్రద్ధ చేయకూడదండి. ఆ చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు మరీ చిన్నవైతే డైలీ చూసుకోవటం, అంటే ఏదైనా పెరుగుతోందా మాన్తుందా లేదా అనేది చూసుకోవడం, లేదు కొంచెం పెరుగుతోంది పెద్దగా అవుతోంది అంటే వెంటనే డాక్టర్ని కలవటం, ఇలాంటివి చేయాలి. అంతేగాని ఆ చిన్న దెబ్బే కదా ఏదో తగిలింది అనేసి వదిలేయకూడదు. ఇంకోటండి, మెయిన్గా ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ మంది సోషల్ మీడియాలో చెప్పే ప్రతీదీ గుడ్డిగా నమ్మేస్తున్నారు. అంటే అన్నీ తప్పు అని నేను అన్నండి, ఎందుకంటే కొన్ని కరెక్ట్గా మనకి చాలా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవి కూడా ఉంటాయి, కాకపోతే ఒక్కసారి అది చెప్పేది కరెక్టా కాదా, వాళ్ళు చెప్పేది నిజంగా ఉపయోగపడుతుందా లేదా, మనం అది ఫాలో అవ్వచ్చా లేదా అనేది ఒక్కసారి మీ డాక్టర్ గారిని కలిసి ఇలా విన్నాను చెయ్యొచ్చా నేను చెయ్యొచ్చా లేదా అనేది కనుక్కో. ఎందుకంటే ఎవ్రీ పేషెంట్ అనేది డిఫరెంట్ అండి, అందరికీ ఒకటే రకంగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం షుగర్ పేషెంట్ అన్నప్పుడు రకరకాలు ఉంటారు అందులో, కొంతమంది కిడ్నీ ఎఫెక్ట్ ఉంటుంది, కొంతమందికి హార్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, కొంతమందికి ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో చెప్పేది ఏంటంటే జనరల్గా చెప్తారు, అవి అందరూ ఫాలో అవ్వకూడదు. అది గుడ్డిగా నమ్మకుండా ఉండడం అనేది మెయిన్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయింది కాబట్టి గుడ్డిగా నమ్మేసి పాపం ఇబ్బంది పడుతున్నారు. నమ్మొద్దు అనను కానీ ఒక్కసారి దాన్ని కనుక్కొని ఫాలో అవ్వండి. తర్వాత షుగర్స్ మనకి నార్మల్ అయిపోతే ఇంకా ట్రీట్మెంట్ ఆపేయచ్చు అనే అపోహ చాలా మందిలో ఉంటుంది, అది కూడా కరెక్ట్ కాదండి. షుగర్స్ కంట్రోల్ ఉంది అంటే మన ట్రీట్మెంట్ మనకి సరిగ్గా సరిపోతుంది అని మాత్రమే తప్ప, లేదా డాక్టర్ని అడిగితే ఇంకొంచెం తగ్గించడం లాంటిది లేకపోతే మార్చడం లాంటిది చేస్తారు తప్ప, పూర్తిగా ఆపేస్తే మటుకు మళ్ళీ కంట్రోల్ తప్పుతుంది, పెరిగిపోతుంది షుగర్. ఇవి మనకి మెయిన్గా చేయకూడని తప్పులు. తర్వాత మనకి కామన్గా ఉండే అపోహలు, ఇప్పుడు మనకి షుగర్ బదులు, అంటే షుగర్ పేషెంట్స్ ఈ చక్కెర బదులు తేనె తీసుకోవచ్చు లేదా బెల్లం తీసుకోవచ్చు అని చాలా

0: అంటే అపోహపడుతున్నారండి. మనకి తేనె కానీ బెల్లం కానీ ఏదైనా సరే షుగర్ పెంచుతుంది. అంటే షుగర్ వద్దు, షుగర్ లేని టీ తాగాలి అని చెప్తే ఏది వేయకూడదు, తేనె వేయకూడదు, బెల్లం వేయకూడదు, ఇంకే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా మాక్సిమం అలవాటు అయ్యే వరకు ఏదో కొద్ది రోజులు, వారం 10 రోజులు మాత్రమే తప్ప, అది మనం సంవత్సరం పొడుగుతా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ మీద ఆధారపడటం కూడా అంత మంచిది కాదండి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా వాటి రిస్క్ వాడుకుంటుంది. సో అందుకని ఏది లేనిది అలవాటు చేసుకోగలగడం మంచిది, ఈ టీ కానీ కాఫీ కానీ. తర్వాత ఫ్రూట్స్ అనేవి అస్సలు తినకూడదు అనే అపోహ చాలా మందిలో ఉంటుంది, షుగర్ వస్తే ఇంక ఫ్రూట్స్ అనేది తినకూడదు అని. అది కూడా పెద్ద అపోహేనండి. ఈ షుగర్ పెరగని ఫ్రూట్స్ చాలా ఉన్నాయి మనకి ఇప్పుడు, యాపిల్ కానీ లేకపోతే పచ్చి బొప్పాయి కానీ, ఇవన్నీ తీసుకోవచ్చు. ఎందుకంటే మన బాడీకి ఈ విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి కూడా కావాలి. ఇవి ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్లోనే దొరుకుతాయి మనకి. సో ఫ్రూట్స్ అనేది పూర్తిగా మానేయాలనేం కాదండి, కాకపోతే చిన్న సైజ్ తీసుకోవాలి. ఒక కప్పు తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకుండా ఒక కప్పు దానిమ్మ తీసుకుంటే ఒక చిన్న కప్పు గింజలు అంతే, అలా తీసుకోవాలి. తర్వాత డయాబెటీస్ మెడిసిన్స్ వల్ల కిడ్నీలు పాడైపోతాయి అనే అపోహ చాలా మందికి ఉంటుందండి. మెడిసిన్ నేను రోజు వాడితే కిడ్నీలు పాడైపోతాయి, సో నేను వాడను, నేను ఆపేస్తాను అని చెప్పేసి చాలా మంది అడుగుతుంటారు. మనం ప్రిస్క్రైబ్ చేసినప్పుడు కూడా నేను ఇన్ని మెడిసిన్ వాడితే నా కిడ్నీలకు ఎఫెక్ట్ ఉంటుంది కదా అని అడుగుతారు. సో ఇదేంటంటే అండి, మనకి షుగర్ వల్ల కిడ్నీలు పాడవుతాయి కానీ షుగర్ మెడిసిన్ వల్ల కిడ్నీలు పాడవండి. మీకు చూసే డాక్టర్ గారు అవన్నీ చూసుకొని బేరీజ్ వేసుకునే మనకి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. ఆల్రెడీ కిడ్నీ ఎఫెక్ట్ ఉంటే ఇవ్వాల్సినవి ఇవ్వకూడనివి కూడా ఉంటాయి. కొన్ని మెడిసిన్స్ మనం కిడ్నీ పేషెంట్స్కి ఇవ్వం. అదేంటంటే మనకి డాక్టర్ గారు ఒకసారి చెకప్ చేసి మీరు వాడచ్చా లేదా ఏవి వాడచ్చు అనే దాన్ని బట్టి చూసి ఇస్తారు. అంతే తప్ప డయాబెటీస్ మెడిసిన్ వల్లే కిడ్నీలు పాడవటం అనేది పెద్ద అపోహ. తర్వాత మనకి ఈ డయాబెటీస్ మేనేజ్మెంట్ అంటే, మనకి డయాబెటీస్ పేషెంట్ డయాబెటీస్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ డయాబెటీస్ ట్రీట్మెంట్ అంటే ఓన్లీ షుగర్ కంట్రోల్, ఆ షుగర్ వాల్యూస్ ఆ నెంబర్స్ కంట్రోల్గా ఉంటే చాలు అని చాలామంది అనుకుంటారండి. ప్లస్ ఆ షుగర్ నెంబర్స్ కంట్రోల్గా ఉండడం అంటే ఫాస్టింగ్ ఇలా 100 తిన్న తర్వాత 150 ఇలా ఉంటే నాకు కంట్రోల్ ఉన్నట్టు అనేది చాలామంది అపోహలో ఉంటారు. ప్లస్ ఏంటంటే డైలీ నేను మెడిసిన్ వేసుకుంటున్నాను, నా షుగర్స్ కంట్రోల్గా ఉన్నాయి కాబట్టి నేను డాక్టర్ని కలవసరం లేదు, లేదా నేను ఇంకే చెకప్ చేయవసరం లేదు అనే అపోహలో ఉంటారు. ఇది కరెక్ట్ కాదండి. మనకేంటంటే డయాబెటీస్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడూ కూడా ఓన్లీ ఆ షుగర్ నెంబర్స్ని మనం టార్గెట్ చేయమండి. మనకి ఆ షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయటమే డయాబెటీస్ ట్రీట్మెంట్ ఒక ముఖ్య ఉద్దేశం. మనకి ఎప్పుడు కూడా షుగర్ నెంబర్ కరెక్ట్ నార్మల్గా ఉంటే ఓకే వీళ్ళకి ఏం కాంప్లికేషన్ లేదు అని కాదు. సో మనకి రెగ్యులర్గా ప్రివెంటివ్ చెకప్స్ అనేది చేసుకోవాలి. ఎలాంటి ప్రివెంటివ్ చెకప్స్ అంటే, ఇప్పుడు మనకి జనరల్గా డయాబెటీస్లో వచ్చే కామన్గా వచ్చే కాంప్లికేషన్స్ ఈ హార్ట్ కాంప్లికేషన్స్, కిడ్నీ కాంప్లికేషన్స్, కంటి చూపు సమస్యలు, తర్వాత ఫుట్ ఈ కాలి సమస్యలు. మనకి కామన్గా ఈ హార్ట్ కాంప్లికేషన్స్ రాకుండా అంటే ముందుగా బీపీ చూసుకోవటం. బీపీ రెగ్యులర్గా మనకి డయాబెటీస్ పేషెంట్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు మనకు కంపల్సరీ బీపీ అనేది చూస్తారు డాక్టర్ గారు. ఆ బీపీ కంట్రోల్ ఉంచుకోవటం, కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకొని ఆ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే దానికి తగ్గ మందులు వాడటం, ప్లస్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, వీటి వల్ల ఈ హార్ట్ కాంప్లికేషన్స్ అనేది తగ్గించుకోవచ్చండి. ఇంకా కిడ్నీ కాంప్లికేషన్ విషయానికి వస్తే, ఇది మనకి రెగ్యులర్గా యూరిన్ టెస్ట్ అంటే, యూరిన్ టెస్ట్ అంటే నార్మల్ యూరిన్ టెస్ట్ కాదండి, మైక్రోప్రోటీన్స్ పోతున్నాయా లేదా అనేది చూసుకుంటాం. ఇలాంటివి యాన్యువల్గా ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఇలాంటి టెస్టులు చేసుకోవటం, ప్లస్ సరిగ్గా నీరు తీసుకోవటం, ప్లస్ సెల్ఫ్ మెడికేషన్ అవాయిడ్ చేయటం, అంటే ఏదో నొప్పి వచ్చింది అనేసి ఏదో బయట మెడిసిన్ తీసుకొని వాడటం, ఇలాంటివి చేయకుండా ఉంటే ఈ కిడ్నీ కాంప్లికేషన్స్ని కూడా మనం ముందే గుర్తించవచ్చు. తర్వాత ఈ కంటి సమస్యలు అండి, ముఖ్యంగా కంటి విషయానికి వస్తే ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్ అనేది కంటి చూపుని కాపాడగలుగుతుంది. ఎందుకంటే అది వచ్చేశాక అంటే స్టార్ట్ అయ్యి బాగా మొత్తం చూపు మొత్తం పోయినాక మనం చేయగలిగేది తక్కువగా ఉంటుంది. సో ముందు నుంచే మనకి రెటీనా ఎగ్జామినేషన్ అని ఉంటుంది రెగ్యులర్ చెకప్స్లో. ఆ రెటీనా టెస్ట్ చేసుకున్నప్పుడు డాక్టర్ గారు మనకు చెప్తారు, అమ్మా ఒకసారి దీనికి ట్రీట్మెంట్ అవసరము, కలవండి కంటి డాక్టర్ని కలవండి అనేసి. అలాంటప్పుడు అలా ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మనం చూపుని కాపాడుకోవచ్చు. తర్వాత ఈ ఫుట్ ప్రొటెక్షన్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దెబ్బలు తగిలితే ఒకటి, ప్లస్ వీళ్ళకి ఏంటంటే చాలా మందికి షుగర్ పేషెంట్స్కి కాళ్ళ స్పర్శ తక్కువ ఉంటుంది, దానివల్ల మనకి వాళ్ళకి దెబ్బ తగిలింది అనేది కూడా తెలియదు. సో దీనికి ఏంటంటే డైలీ ఇన్స్పెక్షన్ చేసుకోవడం, డైలీ ఇన్స్పెక్షన్ అంటే రోజు అద్దంలో మన కాళ్ళని మనం చూసుకోవటం, కనపడితే మామూలుగా చూసుకోవడం, ప్లస్ మళ్ళీ ప్రాపర్ ఫుట్వేర్ అంటే మనకి టైట్ ఉండకూడదు, చెప్పుల వల్ల దెబ్బ తగలకూడదు, ప్రాపర్ ఫుట్వేర్ వేసుకోవటం, ఏదైనా దెబ్బ తగిలితే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కాంప్లికేషన్స్ ని అవాయిడ్ చేయొచ్చండి.
1: ధన్యవాదాలు డాక్టర్ డి అనుష గారు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్ బీపీ థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం.

0: విజయవాడ జనరల్ ఫిజిషియన్స్ డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్ బీపీ థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్ స్వాతి సెంటర్ భవానీపురం విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744 9154064744.
1: ఇప్పటివరకు మీరు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం నిర్వహణ డాక్టర్ డి అనుష జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్ భవానీపురం విజయవాడ స్పాన్సర్డ్ ప్రోగ్రాం విన్నారు.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో 10 ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఘనంగా సత్కరించారు. రాష్ట జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 176 మంది విద్యార్థులను, వారిని ప్రోత్సహించిన ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, వార్డెన్లను సన్మానించారు. యోగాంధ్ర 2026లో రాష్ట వ్యాప్తంగా 1 కోటి మందిని భాగస్వాములు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ రోజు నుంచి స్వర్ణ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రిజిస్టేషన్లకు అవకాశం కల్పించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7 నుంచి 21 వరకు ప్రత్యేక యోగా కార్యక్రమాలు రాష్టమంతటా జరగనున్నాయి. వీటి పర్యవేక్షణకు ఆయుష్ శాఖ నుంచి ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 నిర్వహణకు రాష్ట ప్రభుత్వం 10 కోట్లు కేటాయించింది. ఈ మేరకు పరిపాలన ఆమోదం తెలుపుతూ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల్లో ఒక్కో జిల్లాకు 25 లక్షల రూపాయల చొప్పున మొత్తం 7 కోట్ల రూపాయలు కేటాయించింది. ఆటిజం బాధిత చిన్నారుల కోసం రాష్టంలో 125 మున్సిపాలిటీల్లో ప్రత్యేక థెరపీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ కె రవీంద్రనాథ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీశ్రీ కళావేదిక, చైతన్య సాహిత్య సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ప్రపంచ 7 తెలుగు సాహిత్య మహాసభలు రాజమహేంద్రవరంలో ఈ రోజు ప్రారంభం కానున్నాయి. 2 రోజుల పాటు నిర్వహించనున్న ఈ సభల్లో వివిధ ప్రాంతాల నుంచి 5,000 మంది కవులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలు పాల్గొనున్నారు. ఈ రోజు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సెర్ప్ జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో రాష్ట పౌర సరఫరాల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ మహిళా సాధికారత సమృద్ది సమాజానికి పునాది మన డబ్బులు మన లెక్కలు సూపర్ నారీ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఎలాంటి ఆరోపణలకు తావివ్వకుండా రాష్ట్రంలో బీసీ హాస్టళ్లు, గురుకులాలను పకడ్బందీగా నిర్వహించాలని, పనితీరు ఆధారంగా వాటికి గ్రేడింగులు ఇవ్వనున్నామని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఏలూరు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంపై పాఠశాల స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధికారులకు సూచించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: विविध भारती एफ एम 101.3।
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
4: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
3: ఏంటో విషయం?

0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికీ.

0: పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయ్యింది మనందరికి.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు జూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై విత్ యువర్ ఆర్జీ సమత. మరి 11:07:54 అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. మీరు కనిపెట్టిన ఒక కొత్త వంటకం కావచ్చు, లేదా మీరు రాసే కవిత, లేదా మీ బిజినెస్ కి అంటే బిజినెస్ పెట్టడం కానీ, లేదా వెరైటీగా మీ బిజినెస్ కి మీరు పెట్టేటువంటి పేరు, ఇట్లా ఏదైనా సరే ఏదైనా మీ ఆలోచన అనేది ఉందనుకోండి, అది మీ ఆస్తి అంతే కదా. సో మన థింకింగ్ పవర్ అనేది మన క్యాపబిలిటీస్ ని, అలాగే మనం ఏం చేయగలం అనేది నిర్ణయిస్తుంది. మరి ఈ రోజు మన సినిమా కబుర్లలో ఎందుకు ఈ విషయం గురించి చెప్తున్నాను అంటే, మన టాలీవుడ్ హీరోస్ కూడా తమ ఆలోచనలతో అద్దిరిపోయేటువంటి మార్కెటింగ్ స్టైల్స్ తో థియేటర్స్ ని షేక్ చేసేసినటువంటి కొన్ని సినిమాల గురించి అయితే ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. అలాగే మరి ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్ బట్టి ఎవరో మన గురించి గొప్పగా పొగడాలి, లేదంటే ఎవరో మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కాకుండా మన ఫీడ్బ్యాక్ మనమే ఇచ్చేసుకోవాలి, అండ్ మనల్ని మనమే అలా ముందు నిలబెట్టుకోవాలన్నమాట. అంటే మనల్ని మనమే ఎలా మార్కెట్ చేసుకోవాలి అనేది కూడా మనం అయితే తెలుసుకోబోతున్నాం ఈ రోజు మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే వింటూ. అండ్ మార్కెటింగ్ అంటే మనం కేవలం వస్తువుల్ని మాత్రమే అమ్మడం అనుకుంటాం కదా, కాదండి, మనల్ని మనం ఇతరుల ముందు ఎలా ప్రజెంట్ చేసుకోవాలో చూపించేది కూడా, అది కూడా మార్కెటింగే ఏమంటారు. సో మరి

ఇన్ని విషయాలు అయితే మనం అయితే తెలుసుకోబోతున్నాం ఈరోజు మన సినిమా కబుర్లలో. ఏ సినిమాలో ఏ హీరో ఎలా తనల్ని తను ప్రజెంట్ చేసుకున్నాడు అనేటువంటి విషయాల గురించి, అయితే అన్ని సినిమాల గురించి కాదు, కొన్ని కొన్ని అసలు సినిమా ఈ సినిమా వినగానే హీరోని గుర్తొస్తాడు మెయిన్ గా అనుకునేటువంటి కొన్ని సినిమాల గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీ అందరి కోసం అయితే ముందుగా ఒక మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

ఈ సినిమా కవర్లు ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం, అలాగే మరి మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా. మరి మనల్ని మనం ఎలా ఇతరుల ముందు ప్రజెంట్ చేసుకోవాలి, అంటే ముఖ్యంగా మనల్ని మనం ఎలా మార్కెట్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని గురించి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడు కూడా మనకంటూ ఒక యునిక్ స్టైల్ అనేది ఉండాలండి, అప్పుడే మనం అందరి ముందు అలా ప్రత్యేకంగా కనిపిస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్, జూలై సినిమాలో అల్లు అర్జున్ తీసుకోండి, తను చూడడానికి ఒక కామన్ కుర్రాళ్ళలాగే ఉంటారు, కానీ తన డిఫరెంట్ ఆలోచన విధానంతో చాలా విభిన్నంగా ఉంటాడు. అలాగే అంటే మనం ఆలోచన విధానం కనుక డిఫరెంట్ గా ఉంటే ఎందరిలో ఉన్నా కూడా మనల్ని ప్రత్యేకంగా చూపించగలుగుతుంది, అదే మన స్టైల్. సో మీ స్కిల్స్, మీ పనితీరు, ఇలా ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇతరుల కంటే భిన్నంగా మిమ్మల్ని నిలబెడతాయి, అదే మీ బ్రాండ్ అన్నమాట. సో అలా మనకంటూ ఒక యూనిక్ స్టైల్ని మెయింటైన్ చేయాలి. ఎవరినో చూసి కాపీ కొట్టి అయ్యో వాళ్ళు అలా ఉంటే బాగున్నారు, నేను ఇలా ఉంటే బాగుంటానేమో అని చెప్పి అనుకోకుండా, మనకంటూ మనకి ఏం నప్పుతుంది లేకపోతే మనం ఎలా ఉండాలి అనేది మన స్టైల్ని అలా మనం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్పించి వేరే వాళ్ళని చూసి అలా ఇమిటేట్ చేయడం, కాపీ చేయడం అనేది చేయకూడదు అనమాట. అండ్ ఇంకా మరిన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తాను. మరొక లవ్లీ ట్రాక్ అయితే తర్వాత ఫ్రమ్ ద మూవీ జూలై అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: വിവിധ ഭാരതി FM 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

సినిమా కవర్ల ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అలాగే మరి టాలీవుడ్ హీరోస్ తమ ఆలోచనలతో అదిరిపోయేటువంటి మార్కింగ్ టైల్స్ తో థియేటర్ ని షేక్ చేసినటువంటి కొన్ని సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ మరి బిజినెస్ మ్యాన్ సినిమాలో కనుక మనం చూసినట్లయితే మహేష్ బాబులో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది చూసారా, మామూలుగా కనిపించదు అనమాట. ఎస్, బొంబాయి వెళ్లినప్పుడు అతని దగ్గర ఏమి ఉండదు, కానీ అతని మాటల్లో కాన్ఫిడెన్స్ చూసి అందరూ అతన్ని నమ్మేస్తుంటారు. చూస్తుంటే మనకి సిల్లీగా అనిపిస్తుంది, కానీ నిజంగా మీరు కూడా ఎప్పుడన్నా అంత కాన్ఫిడెంట్ గా బిహేవ్ చేశారా? సో మరి బిహేవ్ చేస్తే అప్పుడు మీకు వెంటనే తేడా తెలిసిపోతుంది. అంటే మనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్సే మనకి ఒక ప్రత్యేకమైన ఆరాని, మనం ఎదుటి వాళ్లతో ఎలా ఉంటున్నాం అనే దాన్ని బట్టి ఎదుటి వాళ్ళు మనల్ని నమ్ముతారా లేకపోతే నమ్మరా అనే విషయం అయితే ఆధారపడి ఉంటుందన్నమాట. సో చాలా మంది క్యాండిడేట్స్ కూడా, అంటే యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ, ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే ఎప్పుడైనా క్లయింట్స్తో మాట్లాడేటప్పుడు ఎంప్లాయీస్ కానివ్వండి, మీ బాడీ లాంగ్వేజ్లో స్పష్టత అనేది చాలా చాలా అవసరం అనేది గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే మీరు కాన్ఫిడెంట్గా ఉండి ప్రజెంట్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా మీ ప్రాజెక్ట్ కానివ్వండి, మీ ఇంటర్వ్యూ కానివ్వండి, ఏదైనా సరే ఖచ్చితంగా అది కూడా బ్లాక్ బస్టరే అయిపోతుంది మరి. అండ్ మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం బిజినెస్ మ్యాన్ ఈ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్.

0: గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడు ఇక్కడ. నీకేదనిపిస్తే వచ్చే, ఎవడు మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 miles అయితే ఏం ఫర్ ద 11th mile? కార్తే దిమ్మ తిరిగిపోవాలి. చాలు.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. మరి తన అంటే వాళ్ళ టాలీవుడ్ హీరోస్ మన టాలీవుడ్ హీరోస్ వాళ్ళ ఆలోచనలతో అదిరిపోయేటువంటి మార్కెటింగ్ స్టైల్స్ తో థియేటర్స్ ని షేక్ చేసినటువంటి కొన్ని సినిమాల గురించి చెప్పుకుంటున్నాం. అలాగే మరి మన విజయం మనకి మాత్రమే పరిమితం కాదండి, సమాజానికి కూడా ఉపయోగపడాలి. అలా నిరంతర కృషి, క్రమశిక్షణ, ఫోకస్ ఉంటేనే పెద్ద లక్ష్యాలను కూడా మనం సాధించగలం. అదే సమయంలో సమాజానికి కూడా ఏదైనా కాస్త తిరిగిచ్చేయాలండో, లేకపోతే ఏమవుతుంది, లావ్ అయిపోతారు. సో ఇలా ఒక మంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ, అలాగే ఒక మంచి గోల్ సెట్ చేసుకోవాలి, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి అని ఇలా వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్టైల్స్ ని చూపించారు శ్రీమంతుడు ఈ సినిమాలో. అండ్ అలాగే మహర్షి సినిమాలో కూడా మనకైతే ఈ విషయాన్ని చూపించారనమాట. అండ్ మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మరి శ్రీమంతుడు ఈ చిత్రం నుంచి అయితే సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి, మరి వింటూ ఉండండి. అండ్ ఇంకా ఇలాంటి ఎన్నో సినిమాల్లో ఎంతో మంది హీరోస్ వాళ్ళ ప్రత్యేకమైన స్పెషాలిటీని సో మనకైతే చూపించారనమాట. అలా మనం కూడా వాళ్ళని చూసి కొన్ని కొన్ని నేర్చుకోవాల్సినటువంటి విషయాలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఏంటో తెలుసుకుందాం, మాట్లాడుకుందాం ఈ సాంగ్ అయితే వినేసిన తర్వాత. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ వివిద్ భారతి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
4: ఏదో బాగానే ఉన్నానులే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: ఎస్, చాలా మంది ఒకసారి ఎప్పుడన్నా ఫెయిల్ అయ్యారనుకోండి ఆగిపోతుంటారు, కానీ విజేతలుగా మారాలి అంటే ఖచ్చితంగా ఇంకొకసారి ప్రయత్నిస్తూనే ఉండాలి, మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి, ఇంకోసారి ఇంకోసారి అలా అస్సలు గివప్ ఇవ్వకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. అప్పుడే మనం విజేతలుగా నిలుస్తాం. వయస్సు, పరిస్థితులు, సమస్యలు ఇవన్నీ కూడా అన్ని అడ్డంకులు మాత్రమే, జస్ట్ మనకి ఆ దారిలో వెళ్ళేటువంటి హర్డల్స్ అన్నమాట. అంతిమ గమ్యం కానే కాదు, మన లక్ష్యమే మన అంతిమ గమ్యం. సో ఇలా నాని జెర్సీ సినిమా జీవితంలో ఓటములు ఎన్నొచ్చినా కూడా మళ్ళీ అలా ప్రయత్నించాలి అని నేర్పుతుంది. అండ్ అంతేకాదండి, ఒక సంస్థ కానీ ఒక వ్యక్తి కానీ సక్సెస్ అవ్వాలి అంటే సరైన వ్యక్తులతో పరిచయాలు ఉండాలి, అలాగే ఒక టీంని కానీ సంస్థని కానీ ముందుకు తీసుకెళ్లాలంటే కూడా నాయకుడై ఉండాలి. సో ఈ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, సో వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది, నిజాయితీ, ధైర్యం ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. సమస్యల గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటుంటారు, కానీ ఆ సమస్యల పరిష్కారాల గురించి ఆలోచించే వారే నిజమైన నాయకులు. ఇలా లీడర్ సినిమాలో రాణాతో ఈ నాయకత్వ లక్షణాలను కూడా అద్భుతంగా చూపించారు. సో ఇప్పుడైతే మీ అందరి కోసం జెర్సీ మూవీ నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది. మరి ఇలాంటి మరిన్ని టాలీవుడ్ సినిమాల గురించి, అలా వాళ్ళని వాళ్ళు నిలబెట్టుకున్నటువంటి టాలీవుడ్ హీరోస్ గురించి కూడా మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ వివిద్ భారతి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
5: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
4: కాసేపు ఉండొచ్చు కదా?
5: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
4: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
5: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
4: మీ తెలివి ముందు నాదేముందండి.
5: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
6: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఒక సరైన టీం, మంచి ఐడియా, పట్టుదల ఉంటే చిన్న ప్రయత్నం కూడా పెద్ద వ్యాపారంగా మారుతుంది. విఫలమవుతామేమో అనేటువంటి భయంతో కనుక మనం ప్రయత్నించకుండా ఉంటే అదే మనకు పెద్ద నష్టం, ఓటమిని కలిగజేస్తుంది. ఇలా విజయ్ దేవరకొండ పెళ్లి చూపుల సినిమా యువతకు ఒక స్టార్టప్ ఆలోచనలు పరిచయం చేసింది. అండ్ ఇంకా మనం ఇప్పటికి వరకు చాలా సినిమాలు మాట్లాడుకున్నాం. అండ్ ఇంకా సినిమాలంటే కేవలం వినోదం మాత్రమే కాదండి, ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు. ప్రతి సినిమాలో కూడా మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి, కానీ ఒక మంచి పాఠం దాగి ఉంటుంది. కాబట్టి సినిమా చూసిన తర్వాత కేవలం కథను మాత్రమే కాదు ఆ సినిమా

మన జీవితానికి ఇచ్చినటువంటి సందేశాన్ని కూడా మనమైతే గుర్తుంచుకుందాం. ఇలా మరి మన టాలీవుడ్ హీరోస్ వాళ్ళ మార్కెటింగ్ స్టైల్స్తో థియేటర్స్ని షేక్ చేసినటువంటి సినిమాలే కాదు, అండ్ ఇంకా చిన్న చిన్న సినిమాలు కూడా, ఏ సినిమా చూసినా కూడా ఈ సినిమా నుంచి మనమేం నేర్చుకోవచ్చు అని కనుక మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఇది వాళ్ళ మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే, అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం పెళ్లి చూపులు ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. వింటూనే ఉండండి విద్ భారతి ఎఫ్ఎం.

0: ఎఫ్ఎం 101.3.
1: జోష్ ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నారని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ సంస్థ చూయించాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి

0: ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, భారత ఆశలు ఆశయాలను నెరవేర్చేందుకు ఏపీ బ్లూ ఎకానమీ దోహదపడుతుందని, వికసిత భారత లక్ష్యాలు చేరుకోవడానికి ఇదే కీలకమని, భవిష్యత్ అంతా బ్లూ ఎకానమీదే అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జేఈఈ పరీక్షలో ర్యాంకు సాధించి ఇంజనీరింగ్ యూజీ కోర్సులో ప్రవేశానికి కావలసిన కనీస అర్హత మార్కులు పొందని విద్యార్థులు కూడా కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చని ఐఐటీ రూర్కీ ప్రకటించింది. వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. సదరు విద్యార్థులు జులై 15లోపు తమ రివైజ్డ్ స్కోర్ కార్డును సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. దేశంలో తొలిసారిగా ఏకకాలంలో 4 రాష్టాల హైకోర్టులకు మహిళలు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరిస్తున్నారు. ఉన్నత స్థాయి న్యాయ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందనడానికి ఇది సూచికగా నిలుస్తోంది. కృత్రిమ మీద ఏఐ అనేది ఇకపై ఊహాజనిత సాంకేతికత కాదని, అదొక కార్యాచరణ వాస్తవం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. సాంకేతికత, అధికారం, స్వేచ్ఛ, న్యాయం మధ్య భవిష్యత్తు సంబంధం ఈ దశాబ్దంలో మనం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. రాష్టంలో 2047 నాటికి 50% పచ్చదనం సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ నెల 15 వరకు రాష్ట వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి సీడ్ బాల్ కు ఒక చెట్టును సృష్టించగల శక్తి ఉంటుందన్నారు. యోగాంధ్ర 2026లో రాష్ట వ్యాప్తంగా 1 కోటి మందిని భాగస్వాములను చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ రోజు నుంచి స్వర్ణ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రిజిస్టేషన్లకు అవకాశం కల్పించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7 నుంచి 21 వరకు ప్రత్యేక యోగా కార్యక్రమాలు రాష్టమంతటా జరగనున్నాయి. వీటి పర్యవేక్షణకు ఆయుష్ శాఖ నుంచి ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 నిర్వహణకు రాష్ట ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ మేరకు పరిపాలన ఆమోదం తెలుపుతూ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల్లో ఒక్కో జిల్లాకు 25 లక్షల రూపాయల చొప్పున మొత్తం 7 కోట్ల రూపాయలను కేటాయించింది. ఆటిజం బాధిత చిన్నారుల కోసం రాష్టంలో 125 మున్సిపాలిటీలు ప్రత్యేక థెరపీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ కె రవీంద్రనాథ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: FM 101.3.
1: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
2: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
2: సూక్తులతో సుధలు పంచుతూ
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
2: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
2: ఆరోగ్యపరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి

భారతి ఎఫ్ఎం, మరి మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అయితే ఇప్పుడు మనకైతే భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి కదా, సో ఉష్ణోగ్రతలు అయితే 40 డిగ్రీస్ పైనే ఉంటున్నాయి, అండ్ ఇలా ప్రజల్ని ఇబ్బంది పడుతున్నాయి కదా. అయితే మన దేశంలో వేసవి ఉంది, కానీ మరి ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా వేసవి ఉంటుందా? ఉండదు. ఎందుకంటే భూమి తన అక్షంపై సుమారు 23.5 డిగ్రీల కోణంలో వంగి ఉండడం వల్ల ఋతువులు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఏర్పడతాయట. అందుకని ఒక అర్ధగోళంలో వేసవి ఉంటే మరో అర్ధగోళంలో చలి ఉంటుంది. ఇలాగా మరి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో, అంటే ప్రపంచంలో మిగతా దేశాల్లో ఇదే టైంలో ఎలాంటి టెంపరేచర్స్ ఉన్నాయి, లేకపోతే అక్కడ ఏ సీజన్స్ రన్ అవుతున్నాయి, ఈ విషయాలన్నీ ఈరోజు మరి మనమైతే మాట్లాడుకుందాం మనం మీకు తెలుసా ప్రోగ్రాంలో. మరి వింటూనే ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం, మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి మనకి ఇక్కడ ఎండలు మండిపోతూ ఉంటే మరి మిగతా భాగాల్లో అంటే వేరే వేరే దేశాల్లో ఎలా ఉంది అనేటువంటి విషయం గురించి. సో భారతదేశం, అమెరికా, కెనడా, యూరప్, చైనా, జపాన్ ఇలాంటి దేశాలు ఇవన్నీ కూడా ఉత్తర అర్ధగోళం అంటే నార్థర్న్ హెమిస్ఫియర్ లో ఉంటాయన్నమాట. సో వీళ్ళందరికీ కూడా అంటే మనతో పాటు అమెరికా, కెనడా, యూరప్, చైనా, జపాన్ ఈ దేశాలన్నింటికి కూడా మే నుండి ఆగస్టు వరకు ఈ దేశాల్లో సాధారణంగా వేసవికాలమే ఉంటుంది. అంటే రోజులు పొడవుగా సూర్యకాంతి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, చిలీ ఇట్లాంటి దేశాలన్నీ కూడా సదర్న్ హెమిస్ఫియర్లో అంటే దక్షిణ అర్ధగోళంలో ఉంటాయన్నమాట. సో మనకి వేసవి ఉన్నప్పుడు అక్కడ చలి ప్రారంభం అవుతుందన్నమాట. అంటే ఇక్కడ మనం జూన్లో అబ్బో

ఓ ఎండలు అనుకుంటూ ఉంటే అక్కడ ప్రజలు మాత్రం అబ్బో చలి అనుకుంటూ స్వెటర్లు వేసుకుంటూ ఉంటారనమాట. అది సంగతి. అండ్ ఇంకా ఉన్నాయి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ క్లైమేటిక్ రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటన్నిటి గురించి ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్నతి అవుతాయండి ప్రతి మీ అందరి కోసం. బ్రహ్మోత్సవం ఈ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. మరి స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: भारती FM 101.3
1: वीण वेणु वैन सरिगम विन्नावा
2: तेलुगु पाट अंटे अमृतम तागिनंत अनुभूति मन तेलुगु वारिकी
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కౌల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో ఈరోజు జరిగే పురుషుల అండర్-18 ఆసియా కప్ హాకీ ఫైనల్ మ్యాచ్లో భారత్ జపాన్ జట్టుతో తలపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధి నమోదు చేసిందని తెలిపారు. నిన్న సాయంత్రం దామంలో 2,970 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులు ప్రారంభించిన తర్వాత ప్రసంగిస్తూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. భారీ మౌలిక సదుపాయాల అభివృద్ది, పేదల సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ సంస్కరణలతో ముందుకు దూసుకుపోతుందని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.
1: వర్ష 2025-26 మే భారత్ నే 7.7% కి గ్రోత్ రేట్ హాసిల్ కియే ఔర్ పిఛలా క్వార్టర్ జో 31 మార్చ్ కో ఖత్మ హువా ఉస్మే భీ భారత్ కి గ్రోత్ 7.8% రహీ హై ఔర్ యే దునియా మే తేజ్ గతి సే ఆగే బడ్నే వాలీ బడీ ఇకానమీ హై.
0: అంతకుముందు సూరత్లో 18,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, భారతదేశపు మొత్తం 250 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో ఒక్క గుజరాత్ నుంచే 50 గిగావాట్ల సహకారం అందుతోందని గుర్తు చేశారు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆత్మగౌరవం, సుపరిపాలన, దేశరక్షణ అనే ఆదర్శాలతో పాలనా వ్యవస్థ నిర్మించారని, ఇది భారతీయ ప్రజానీకంలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని కొనియాడారు. స్వరాజ్యం, స్వసంస్కృతి, స్వధర్మాల పట్ల ఆయనకున్న అచంచల అంకితభావం, ధైర్యసాహసాలే బాల శివాజీని ఛత్రపతిగా మార్చాయని సోషల్ మీడియా వేదికగా హోంమంత్రి పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ చిన్న వయసులో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ప్రతిజ్ఞ చేసి మొఘలులకు సవాల్ విసిరారని గుర్తు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం నేటికీ కోట్లాది మంది యువకుల్లో దేశభక్తిని, సాంస్కృతిక గర్వాన్ని నింపుతూ నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉందని అమిత్ షా చెప్పారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని, సమతుల్య ఎరువుల వినియోగాన్ని ఈ ప్రచారం ఒక దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలా మార్చిందని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. భూమిని సారవంతం చేయటం, సమతుల్య ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం, స్థిరమైన వ్యవసాయ పద్దతులు పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ ప్రచారం ప్రారంభించింది. ఈ అభియాన్ కింద ఇప్పటి వరకు 17,800 పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి దాదాపుగా 6,98,000 మంది రైతులు చేరువయ్యాయని, దీనితో పాటుగా సుమారు 3,700 శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి 157,000 మందికి పైగా పాల్గొన్న వారికి సమతుల్య ఎరువుల వినియోగం, భూమి ఆరోగ్య నిర్వహణ, శాస్త్రీయ వ్యవసాయ పద్దతులపై సమాచారం అందించామని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతులకు సేంద్రీయ ప్రత్యామ్నాయ పోషకాల వాడకం, సమగ్ర పోషక నిర్వహణ పద్దతులపై అవగాహన కల్పించేందుకు 8,850 పైగా క్షేత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని, ఈ ప్రదర్శనలు రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గించేందుకు దోహదపడతాయని ఆ శాఖ పేర్కొంది. కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు మార్కుల వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీని 7 జూన్ వరకు పొడిగించింది. విద్యార్థులు రేపు అర్ధరాత్రి వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చని బోర్డు సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. విద్యార్థులకు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసేందుకు అదనపు సమయం కల్పించేందుకు వారి ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సీబీఎస్ఈ పేర్కొంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తన తాత్కాలిక సభ్యత్వాన్ని పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తూ జమ్మూ కాశ్మీర్ గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేయాలని చూస్తోందని భారత్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మండలి వార్షిక నివేదికపై చర్చ సందర్భంగా మాట్లాడిన భారత ప్రతినిధి పి హరీష్, భద్రతా మండలిలో పాకిస్తాన్ తన బాధ్యతలను గుర్తించాలని తెలిపారు.
2: I'd like to remind Pakistan that being a member of the UN Security Council is a huge responsibility. It's not a forum for peddling biased and false narratives. I'd like to make it loud and clear. Jammu and Kashmir was, is and will always remain an integral and inalienable part of India. Any assertions to the contrary are baseless.

0: devoid of and inconsistent with historical facts. Empty rhetoric and hollow claims by Pakistan would not change this fundamental reality. In the interest of time or the wider UN membership, I would not delve any further into this.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిమ్స్టెక్ దినోత్సవం సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. బంగాళాఖాత ప్రాంతంలో సంయుక్త శ్రేయస్సు, అనుసంధానం, స్థితిస్థాపకత బిమ్స్టెక్ పెంపొందిస్తుందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పరస్పర సహకార స్ఫూర్తితో సభ్య దేశాలతో భాగస్వామ్యం బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. బంగాళాఖాత తీర ప్రాంత దేశాల మధ్య ఆర్థిక సహకారం పెంపొందించడమే లక్ష్యంగా బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిమ్స్టెక్ అనే ఈ ప్రాంతీయ సంస్థ ఏర్పాటైందన్నారు. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టే పెట్టుబడుల నిబంధనలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించింది. సవరించిన నిబంధనల ప్రకారం జనరల్ రూట్ ద్వారా పెట్టుబడి పెట్టే ఎఫ్పీఐలకు కొన్ని పరిమితులు తొలగించడం వల్ల మరింత సులభమవుతుంది. అలాగే ప్రభుత్వ రాష్ట ప్రభుత్వ సెక్యూరిటీల కోసం ప్రస్తుతమున్న జనరల్ లాంగ్ టర్మ్ పెట్టుబడి విభాగాలు ఆర్బీఐ విలీనం చేస్తుంది. సవరించిన మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకొచ్చాయి. భారత్ అమెరికా ఆర్మీ టు ఆర్మీ స్టాఫ్ టాక్ 9వ సదస్సు హవాయిలో జరిగింది. దీనికి భారత సైన్యానికి చెందిన డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, యుఎస్ ఆర్మీ పసిఫిక్ డిప్యూటీ కమాండింగ్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ జోయల్ ఓవెల్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఉమ్మడి భద్రతా ప్రయోజనాలకు మద్దతుగా ద్వైపాక్షిక రక్షణ సహకారం బలోపేతం చేయడం, పరస్పర కార్యాచరణ మెరుగుపరచడం, వృత్తిపరమైన మార్పిడి విస్తరించడం, సైనిక సహకారం మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై ఈ చర్చలు సాగాయి. ఇరు దేశాల సైన్యాల మధ్య జరుగుతున్న భాగస్వామ్య పరిధిని ఇరుపక్షాలు అభినందించాయి. తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిన్న హైదరాబాద్లో హైటెక్స్లో థ్రెడ్ పోచంపల్లి చేనేత ప్రదర్శన ప్రారంభించింది. ఈ ప్రదర్శన వ్యవసాయ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పోచంపల్లి ఇక్కత్ చేనేత కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. 2003లో లభించిన భౌగోళిక గుర్తింపు ఇక్కడి నేత కార్మికుల నైపుణ్యానికి నిదర్శనమన్నారు. గత 2.5 ఏళ్లలో చేనేత రంగం అభివృద్ది కోసం ప్రభుత్వం 1400 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని తెలిపారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ నేత కార్మికులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నేత నెలకు ఆధునిక డిజైన్లు, సరికొత్త సాంకేతిక శిక్షణ అందించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఒక అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీరలు నేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన పోచంపల్లి నేత కార్మికులు ప్రశంసించారు. ఈ ప్రతిభ ఈ పట్టణానికి సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అనే పేరు తెచ్చిపెట్టిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపుగా 12,000 మంది చేనేత కార్మికులు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేత కార్మికులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడమే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఒక చేనేత ఉత్పత్తిని కొనడం అంటే ఒక కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడ్డమేని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు జనసేన పార్టీ అభ్యర్థిగా లింగ్వినేని రమేష్ను ఆ పార్టీ అధ్యకుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది. రమేష్ ఈ రోజు తన నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. 2015 నుంచి జనసేన పార్టీలో ఆయన కొనసాగుతున్నారు. ఈ రోజు కేరళ మాహే ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ కలర్ హెచ్చరికలు జారీ చేస్తుంది. అలాగే ఈరోజు ఈశాన్య భారతదేశం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, రాయలసీమ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపుల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండవచ్చని పేర్కొంది. మరోవైపు ఈరోజు కోస్తాంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. జపాన్లో ఈ రోజు జరిగే పురుషుల U19 ఆసియా కప్ హాకీ ఫైనల్ మ్యాచ్లో భారత్ జపాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. నిన్న జరిగిన 2వ సెమీఫైనల్లో భారత్ 5-3 తేడాతో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావ్ అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

Bharti FM 101.3. ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్జ్ పై. మరి మీకు తెలిసే ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే మరి మనకు ఎండలు మండిపోతుంటే మరి మిగతా దేశాల్లో ప్రదేశాల్లో ఎలా ఉంటుంది ఎండలు అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి ఆస్ట్రేలియాలో చూస్తే శీతాకాలం వైపు వాతావరణం లాగా మారుతుందంట. అంటే కొన్ని ప్రాంతాల్లో దాదాపుగా 5 నుంచి 15 డిగ్రీల మధ్య ఉంటాయట. అబ్బా ఎంత చల్లగా హ్యాపీగా ప్రశాంతంగా అనుకుంటున్నారు కదా. అండ్ న్యూజిలాండ్లో ఈ సమయంలో మంచు కురిసే ప్రాంతాలు కూడా ఉంటాయంట. అంటే మనకి ఇక్కడ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటే ఇంకో పక్క న్యూజిలాండ్లో మంచు కురుస్తూ ఉంటుందన్నమాట. అండ్ అంతేకాదు యూకే యూరోప్ లో కూడా వసంతకాలం ముగిసే వేసవికాలం ప్రారంభమవుతుంది. అండ్ సింగపూర్, ఇండోనేషియా, మలేషియా ఇట్లాంటి ప్రాంతాల్లో మనకు 4 ఋతువులు ఉండవు. అంటే మనలాగా 4 ఋతువులు ఉండవు అనమాట. అక్కడ సంవత్సరం పొడవునా కూడా వేడి తేమ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రధానంగా వర్షాకాలం లేకపోతే ఎండాకాలం, ఈ 2 ఋతువులే ఎక్కువగా కనిపిస్తాయట. అండ్ డిసెంబర్లో భారతదేశంలో అంటే మనకి చలికాలం ఉన్నప్పుడు ఆస్ట్రేలియాలో క్రిస్మస్ వేడుకలు అలాగే వేసవి వాతావరణం అనేది ప్రారంభమవుతుంది అనమాట. సో మరి ఇంకా ఏంటి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం.

0: ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఎస్, మీకు తెలిసిన ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి మనకు ఇక్కడ ఎండలు మండిపోతుంటే వేరే ప్రాంతాల్లో ప్రదేశాల్లో మరి ఎలా ఉంటున్నాయి వాతావరణాలు అనేటువంటి విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఎస్, ఇందాక చెప్పినట్టు సింగపూర్, ఇండోనేషియా, మలేషియా ఇట్లాంటి ప్రాంతాల్లో మనలాగా 4 ఋతువులు అయితే ఉండవట అక్కడ. అండ్ అక్కడ సంవత్సరం పొడవునా కూడా వేడి తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రధానంగా వర్షాకాలం లేదంటే ఎండాకాలం ఈ రెండే కనిపిస్తాయంట. అండ్ డిసెంబర్లో మనకి భారతదేశంలో చలికాలం ఉన్నప్పుడు ఆస్ట్రేలియాలో క్రిస్మస్ వేడుకలు అలాగే వేసవి వాతావరణం లాగా ఉంటుందన్నమాట. అండ్ అందుకే భూమి ఒక అద్భుతమైనటువంటి గ్రహం అని చెప్పచ్చు. ఒకే సమయంలో వేర్వేరు ఋతువులు వేర్వేరు ప్రదేశాల్లో ఉండడం నిజంగా ప్రకృతి వైవిధ్యానికి గొప్ప ఉదాహరణ అనేది చెప్పాలి. అండ్ నిజమే కదా, మనకు కూడా ఇక్కడ రీసెంట్ టైమ్స్ లో అయితే మనం చూస్తున్నాం గత 3-4 రోజులుగా ఉదయం చూస్తే అబ్బా అనిపించేటువంటి ఎండలు, మళ్ళీ సాయంత్రం కల్లా వర్షాకాలం, అంటే ఉదయం ఎండాకాలం సాయంత్రం వానాకాలం అనిపిస్తుంది. అండ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి కదా. సో ఇలాగా ప్రపంచాన్ని కనుక మనం తెలుసుకుంటే మనకి జ్ఞానం పెరుగుతుంది, అదే ప్రకృతిని అర్థం చేసుకుంటే మనకి ఆశ్చర్యం కలుగుతుంది, ఏమంటారు అంతే కదా. సో మరి ఇది ఇవాళ మన మీకు తెలుసా ప్రోగ్రామ్ అనమాట. అండ్ నెక్స్ట్ ధీర ప్రోగ్రామ్ లో కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే రెడీగా ఉంది. మరి ఆలస్యం ఎందుకు, మీ అందరి కోసం అయితే మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ వివిద్ భారతి ఎఫ్ఎం

0: ఇంటినారో వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
1: భారతి ఎఫ్ఎం 101.3.

పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంగి గ్రామంలో అభివృద్ది పనులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పెదపెంగి గ్రామంలో 100కు పైగా మలేరియా కేసులు నమోదవడం, తరచూ ప్రజలు ప్రమాదకర జ్వరాల బారిన పడుతుండటంతో కారణాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవటమే అన్ని సమస్యలకు మూలమని, అందుకే అక్కడ మ్యాజిక్ డ్రైన్లు ఏర్పాటు చేస్తున్నట్టుగా అధికారులు ఆయనకు తెలిపారు. దీంతో ఈ నెల 24న పెదపెంగి గ్రామానికి వచ్చి మ్యాజిక్ డ్రైన్లు, ఇతర అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తానని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకే ప్రత్యేక సమగ్ర సవరణను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని ఎల్లమ్మవారి దిన్నెలో జరుగుతున్న ప్రత్యేక సవరణ ప్రక్రియను ఆయన ఈరోజు పరిశీలించారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులో అభివృద్ది కేంద్రాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభించారు. గ్రామాల్లో డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చేలా సమృద్ది కేంద్రం ఏర్పాటు చేశారు. తిరుమలలో స్వామివారిని ఈరోజు ఉదయం పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ రాష్టంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని చెప్పారు. రాష్ట పర్యాటక రంగానికి మరో జాతీయ స్థాయి అరుదైన గౌరవం లభించింది. ఇండియా టుడే జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో విశాఖ అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జూన్15న గోవాలో జరిగే అవార్డుల కార్యక్రమంలో అవార్డు అందుకోవాలని ఆ సంస్థ రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు ఆహ్వానం పంపింది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఆశించే విదేశాల్లోని ఎన్ఆర్ఐ భక్తులు సుపథం మార్గంలో పొందే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఉన్న గడువును 30 రోజుల నుంచి 90 రోజులకు పెంచుతూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుతో విదేశాల నుంచి వచ్చే భక్తులు మరింత సౌకర్యవంతంగా స్వామివారిని దర్శించుకునేందుకు వీలు కలుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాకులోని విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం మరణవార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ఓస్లో వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక నార్వే చెస్ 2026 టైటిల్ను కైవసం చేసుకుని అంతర్జాతీయ చెస్ ప్రపంచంలో ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారుడిగా రికార్డు సృష్టించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. విశాఖపట్నం నగరాన్ని బే సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణను తక్షణమే చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

0: TFM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: Chica, chum, chum.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. గంట 10 నిమిషాలకి వస్తుంది మన స్టూడియోస్ లో టైమ్ అండ్ ధీర ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే మరి ఈ రోజు ధీర ప్రోగ్రామ్ లో కొన్ని మంచి టిప్స్ గురించి తెలుసుకుందాం అనమాట. అది కూడా వర్కింగ్ ఉమెన్ కి ఉపయోగపడేవి. ఒకవైపు ఆఫీస్ వర్క్, డెడ్ లైన్స్, ఇంట్లో వంట చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, అండ్ ఇంకొన్ని రోజుల్లో స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. అబ్బా, ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు కూడా వర్కింగ్ ఉమెన్ మల్టీ టాస్కింగ్ చేస్తూ ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నారని చెప్పుకోవచ్చండి. అయితే అలా కాకుండా కొన్ని సింపుల్ గా చేసుకునేటువంటి ప్రీ ప్లానింగ్ హ్యాబిట్స్ ద్వారా టెన్షన్ లేకుండా అలా మరి సాగిపోవాలి అంటే ఎలాంటి హ్యాబిట్స్ ని మరి వర్కింగ్ ఉమెన్ మీ డైలీ రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకోవాలో తెలుసుకుందాం ఈ రోజు మన ధీర ప్రోగ్రామ్ లో. అండ్ మరి ఇప్పుడైతే మీ అందరి కోసం వచ్చేసింది డీజేటీ విచిత్ర నుంచి ఒక లవ్లీ ట్రాక్. వింటూ ఉండండి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత.

0: ఈ స్థిర ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అలాగే మరి వర్కింగ్ ఉమెన్ కి సంబంధించినటువంటి కొన్ని టిప్స్ అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, పొద్దున్నే ఆఫీస్కి వెళ్లే టైం కల్లా బా బండి తాడాలు ఎక్కడ పెట్టేశాను లేదా ఐడి కార్డు ఎక్కడ ఉంది అని చెప్పి ఇలా వెతుక్కుంటూ ఒక టెన్షన్ లేకుండా ఉండాలి అంటే, మీరు మెయిన్ డోర్ దగ్గరే బండి తాడాలు, చార్జర్, ల్యాప్టాప్ చార్జర్ కానివ్వండి, మీ ఆఫీస్ బ్యాగ్, ఆఫీస్కి తీసుకెళ్లాల్సిన మెయిన్ థింగ్స్ ఇవన్నీ కూడా రాత్రి మెయిన్ డోర్ దగ్గర ఒక చోట సర్ది పెట్టుకోండి. సో దాన్నే లాంచ్ ప్యాడ్ అంటారనమాట. అంటే మీరు బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు వాటర్ బాటిల్స్ కూడా కుదిరితే నైటే ఫిల్ చేసి పెట్టుకోవడం, మీ బ్యాగ్ సర్ది పెట్టేసుకోవడం, ఇవన్నీ ఏంటంటే నైటే రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి. సో మార్నింగ్ మీరు అంతా రెడీ చేసుకొని ఆఫీస్కి బయలుదేరే టైంకి వెళ్ళి టక్కన వెంటనే తాళాలు, ఐడి కార్డు, బ్యాగ్, వాటర్ బాటిల్ అన్ని తీసుకొని చక్కగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇలా చేయడం ద్వారా ఏంటంటే మార్నింగ్ టైం అనవసరమైనటువంటి టెన్షన్స్ లేకుండా ఉండొచ్చు. అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని టిప్స్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. మరి మీరు కూడా వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకే ప్రత్యేక సమగ్ర సవరణను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిందని మంత్రి పి నారాయణ తెలిపారు. భారత్ నెట్ ఉద్యమి కేంద్ర పథకం కింద చేపట్టిన సమృద్ది గ్రామ ప్రాజెక్టు ద్వారా పౌరసేవలు, డిజిటల్ వైద్య సేవలు అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలో

0: మురుగునీరు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఆటిజం బాధిత చిన్నారుల కోసం ప్రభుత్వం రాష్టంలో 125 మున్సిపాలిటీల్లో ప్రత్యేక థెరపీ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకే ప్రత్యేక సమగ్ర సవరణ సర్ను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని ఎల్లమ్మవారి దిన్నెలో జరుగుతున్న ప్రత్యేక సవరణ ప్రక్రియను ఆయన ఈరోజు పరిశీలించారు. ఇంటింటి సర్వేలో పాల్గొని బీఎల్ఏ బీఎల్ఓలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ సర్ ప్రక్రియ వల్ల స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారవుతుందన్నారు. భారత్ నెట్ ఉద్యమి కేంద్ర పథకం కింద చేపట్టిన సమృద్ది గ్రామ ప్రాజెక్టు ద్వారా పౌరసేవలు డిజిటల్ వైద్య సేవలు అందిస్తున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులో స్థానిక శాసనసభ్యులు ధూళిపాళ నరేంద్రతో కలిసి ఆయన ఈరోజు సమృద్ది కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ
1: గ్రామంలో మీరు ఎక్కడికి వెళ్లకుండా మీ సేవలన్నీ కూడా ఒకే ఒక ప్లేస్ లో తీసుకొచ్చేటువంటి ముఖ్య ఉద్దేశం. మొట్టమొదటిగా తీసుకుంటే ఆరోగ్యం, అభివృద్ధి చెందినటువంటి గ్రామం. దాదాపు 60 టెస్టులు బయట ల్యాబులతో పోలిస్తే కనీసం 30-50% రేటు తక్కువలో ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ ఆ టెస్టులు చేయడానికి ఒక ట్రైన్డ్ నర్సు ఉంటుంది. ఆ నర్సు ఆ టెస్టులు చూసుకొని మీ బీపీ షుగర్ చెక్ చేసి డాక్టర్ని కన్సల్ట్ చేసేటువంటి విధానం ఇందులో వచ్చింది.
0: అమరావతిలోని హైకోర్టు శాశ్వత భవన అభివృద్ది పనులకు రాష్ట ప్రభుత్వం 547 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులను హైకోర్టు భవన బాహ్యవలయ అభివృద్ది ఇతర పనుల కోసం ఖర్చు చేస్తారు. పనుల పర్యవేక్షణ తదుపరి చర్యలు తీసుకోవాలని సీఆర్డీఏ కమిషనర్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజధాని అమరావతిలోని సీఆర్డీఏ పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులను మంత్రి మండలి సిఫార్సుల మేరకు మార్పు చేస్తూ రాష్ట ప్రభుత్వం జీవో 118ని జారీ చేసింది. 94 కోట్ల 90 లక్షల రూపాయల వ్యయంతో అదనపు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి శుక్రవారం ఇంధన పొదుపు కోసం నో వెహికల్ డేగా పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు భవిష్యత్తులో పెద్ద మార్పు తీసుకువస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి అమరావతి సచివాలయానికి మంత్రి నిన్న సైకిల్ మీద వెళ్లారు. సచివాలయంలో పనులు ముగించుకుని తిరిగి రాత్రి విజయవాడకు సైకిల్ మీద చేరుకున్నారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ
2: చంద్రబాబు నాయుడు గారు 2 పిలుపులు ఇచ్చారు. ఒకటి, ఎవ్రీ ఫ్రైడే నో వెహికల్ డేగా పొదుపు పాటించాలి, ఇంధనం ఖర్చును తగ్గించాలి అనేటువంటి. రెండవది, పర్యావరణ దినో పొల్యూషన్ లేకుండా సైకిల్ మీద ప్రయాణించండి అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలిచారో దానిని అనుసరించే కార్యాలయం దగ్గర నుంచి సెక్రటరియట్ వరకు సైకిల్ మీద వెళ్ళి మళ్లీ తిరిగి కష్టం కూడా ఇష్టంగా కనిపించేటువంటి పరిస్థితి. నిజంగా ఇది ఒక చిన్న ప్రయత్నం, చంద్రబాబు నాయుడు గారు చిన్న ప్రయత్నం, రేపు ఈ సమాజంలో ఒక పెద్ద మార్పుని తీసుకొస్తున్నప్పుడు కోరుతున్నాను.
0: భారతదేశంలోని పారిశ్రామిక వాడల్లో రెన్యూవబుల్ ఎనర్జీని ఉపయోగించుకుని తక్కువ ఉద్గారాలు విడుదల చేసే అల్యూమినియం పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రష్యాకు చెందిన రూసాల్ అల్యూమినియం సంస్థను కోరారు. రష్యా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం సంస్థల్లో ఒకటైన రూసాల్ సంస్థ ప్రతినిధులతో సెయింట్ పీటర్స్బర్గ్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ భారతదేశంలోని డీప్ వాటర్ పోర్టుల వద్ద ఉన్న ప్రత్యేక వాటర్ ఫ్రంట్ బెర్తులు క్రమబద్దమైన కస్టమ్స్ క్లియరెన్స్లను ఉపయోగించుకుని ఒక కోస్టల్ అల్యూమినియం రిఫైనరీ బాక్సైట్ దిగుమతి హబ్ను అభివృద్ది చేయడానికి భాగస్వామ్యం వహించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకిలో అభివృద్ది పనులపై ఈరోజు అమరావతి నుండి దృశ్య మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. గ్రామంలో ఫైలేరియాతో పాటు డెంగ్యూ మలేరియా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య కార్యక్రమాలు, మురుగునీటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఆటిజం బాధిత చిన్నారుల కోసం రాష్టంలో 125 మున్సిపాలిటీల్లో ప్రత్యేక

0: కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సమగ్ర శిక్ష కార్యక్రమం అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ కె రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్మిస్తున్న ఈ కేంద్ర నూతన భవన నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో దేశంలో మొదటిసారిగా రాష్టంలోనే వీటిని అందుబాటులోకి తెస్తున్నామని, రాష్టంలో ప్రత్యేక అవసరాల పిల్లలు 90,000 మంది వరకు ఉన్నారని తెలిపారు. పరీక్షలు నిర్వహించి ఆటిజంతో బాధపడుతున్న వారిని ఇందులో చేరుస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఆటిజం థెరపీ సెంటర్లో ప్రత్యేక వైద్యులతో కూడిన 7 పర్యవేక్షకులు అందుబాటులో ఉంటారని రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం లభించింది. ఇండియా టుడే సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో విశాఖ అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ నెల 15 గోవాలో జరిగే అవార్డుల కార్యక్రమంలో పురస్కారం అందుకోవాలని ఇండియా టుడే సంస్థ రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను ఆహ్వానించింది. విశాఖ అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం పట్ల పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు రాబోయే రోజుల్లో రాష్టంలో పర్యాటక రంగాభివృద్దిని మరింత ముందుకు తీసుకువెళ్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మారుమూల ప్రాంతాల్లో ఉన్న నిరుపేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, యువతులలో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు అమలు చేస్తున్న కిషోర్ బాలికా వికాస పథకం సత్ఫలితాలనిస్తోంది. తిరుపతి జిల్లాలో ఈ పథకం అమలు తీరును శ్రీకాళహస్తి డివిజన్ మహిళా అభివృద్ది శిశు సంక్షేమ శాఖాధికారి శాంతిదుర్గ వివరిస్తూ,
1: కేంద్ర రాష్ట ప్రభుత్వాల యొక్క ఆదేశాల మేరకు కిషోరి వికాస్ కార్యక్రమాన్ని 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య ఉండే వాళ్ళందరూ కూడా, బాలికలు, బాలురు ఇద్దరికి కూడా జీవన నైపుణ్యాలు, అదేవిధంగా విద్య, ఆరోగ్యము, ఆహారము, మొబైల్ వాడకాన్ని తగ్గించడము, హెల్దీ డైట్ తీసుకునే విధంగా వాళ్ళని మోటివేట్ చేయడము, ఇలాంటి అంశాలన్నీ పెట్టుకొని వారికి మేము డెమోస్ చేసి కొన్ని గ్రామాలలో ఈ ర్యాలీస్ రూపంలో, అదేవిధంగా క్విజ్ కాంపిటీషన్స్, అదేవిధంగా అవగాహన కార్యక్రమాలు, చర్చా కార్యక్రమాలు చేసి కిషోరి బాలికలు హెల్దీగా ఉండాలి అనే ఉద్దేశంతో అవగాహన ఇస్తున్నాము.
0: మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తే సంచలనాలు సృష్టిస్తారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏలూరులో జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ సెర్ఫ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం పట్ల మహిళలకు అవగాహన కల్పించాలని అన్నారు. మహిళల అభివృద్ది కుటుంబాల పురోగతికి, సమాజ శ్రేయస్సుకు మూలాధారమని పేర్కొన్నారు. మహిళలు ఆర్థిక వ్యవహారాలపై పూర్తి అవగాహన కలిగి ఉండడం ద్వారా కుటుంబ ఆర్థిక స్థితి మరింత బలోపేతమవుతుందని మనోహర్ తెలిపారు. ప్రభుత్వం మహిళల సాధికారతకు ప్రాధాన్యతను ఇస్తూ అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. రాష్ట వ్యాప్తంగా ఈ నెల 21న నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం 10 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. సుమారు 25,000 మందితో రాష్ట స్థాయిలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ నెల 21న కృష్ణానది వెస్ట్ బైపాస్ వంతెనపై యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రధానంగా నిర్వహించనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకే ప్రత్యేక సమగ్ర సవరణను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిందని మంత్రి పి నారాయణ తెలిపారు. భారత్ నెట్ ఉద్యమి కేంద్ర పథకం కింద చేపట్టిన సమృద్ది గ్రామ ప్రాజెక్టు ద్వారా పౌర సేవలు, డిజిటల్ వైద్య సేవలు అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మురుగునీరు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఆటిజం బాధిత చిన్నారుల కోసం ప్రభుత్వం రాష్ట్రంలో 125 మున్సిపాలిటీల్లో ప్రత్యేక థెరపీ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇందులో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజిల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: Bharti FM 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
4: अगर टाइम मैनेजमेंट सीख लिए और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी.
3: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से लगातार चल रहे हैं. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
0: विंटनारो विविध भारती FM 101.3.

ఎస్, వర్కింగ్ ఉమెన్స్ కి కావాల్సినటువంటి కొన్ని టిప్స్, ఉపయోగపడేటువంటి టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను కదా. అండ్ అలాగే వీకెండ్ రోజున లేదంటే ఆదివారం కానివ్వండి, వారానికి సరిపడ కూరగాయలు కానివ్వండి, లేకపోతే పళ్ళు ఇలాంటివి తెచ్చుకొని చక్కగా ముక్కలు కోసుకొని బాక్సెస్ లో సర్ది పెట్టుకోండి. అండ్ కుదిరితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి, ఇడ్లీ పిండి ఇలాంటివైనా బ్యాటర్స్, సో వీటన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకోండి. సో ఇదే మీల్ ప్రెప్ అనమాట మనకి. అండ్ ఆఫీస్కి వెళ్ళగానే మీరు చేయాల్సినటువంటి టాప్ పనులు ఏంటి అని కూడా పేపర్ మీద నోట్ చేసుకోండి. అవి పూర్తయ్యాక మాత్రమే మిగతా వాటి మీద వర్క్ చేయండి. సో దీనివల్ల ఏంటంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, వర్క్ టెన్షన్ కూడా తగ్గుతుంది. అండ్ ప్రతిదాన్ని గుర్తుపెట్టుకోవాలి అని అనుకోకుండా కరెంటు బిల్స్, డాక్టర్ అపాయింట్మెంట్స్, సో వీటన్నిటి కోసం టెన్షన్ పడకుండా మన మొబైల్లోనే చక్కగా క్యాలెండర్స్, సో ఇలాంటి కొన్ని యాప్స్ ఉంటాయి కదా, వాటిని మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే ఎప్పుడు కరెంటు బిల్లు అపాయింట్మెంట్, లేకపోతే డాక్టర్ అపాయింట్మెంట్ ఎప్పుడుంది, సో ఇలాంటివి అందరికీ తెలుస్తాయి. అండ్ దీనివల్ల బాధ్యతలు కూడా అందరూ పంచుకుంటారు. అండ్ ఇవన్నీ మనం రెగ్యులర్గా వినేటువంటి టిప్సే, కానీ కొన్ని డిఫరెంట్గా ఉండేటువంటి టిప్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే సపోజ్ నెల మధ్యలో లేదంటే సడన్గా ఏదైనా బర్త్డే పార్టీ వస్తుంది, లేదంటే ఫంక్షన్స్ వస్తాయి, అబ్బా అప్పుడు ఏం గిఫ్ట్ కొనాలి అంటూ మనకి దొరికేటువంటి కొంచెం ఫ్రీ టైంలో ఆలోచిస్తూ ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటాం కదా, సో దానికోసం టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఇంట్లోనే ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ అనేది మెయింటైన్ చేయండి. అందులో మనకి కామన్గా ఉండేటువంటి గిఫ్ట్స్ లైక్ మంచి బుక్స్ కానివ్వండి, కాఫీ మగ్స్, పర్ఫ్యూమ్స్, ఇవన్నీ కూడా పెట్టుకోవడం వల్ల ఏంటంటే వీటితో పాటు గిఫ్ట్ ర్యాపర్స్, గిఫ్ట్ కార్డ్స్, ఇప్పుడు గిఫ్ట్ కార్డ్స్ ఇస్తున్నారు, సో వాటిని ఇలాంటివి మనకి అందుబాటులోనే ఉంచుకోవడం ద్వారా ఏంటంటే అర్జెంటుగా ఎప్పుడైనా మనం ఫంక్షన్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి అనమాట. అండ్ ఇంకా మరిన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తాను. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత అండి, ప్రతి మీ అందరి కోసం రౌడీ బాయ్స్ ఈ చిత్రం నుంచి మరొక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఎస్ ధీర ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అలాగే వర్కింగ్ ఉమెన్ కి సంబంధించినటువంటి కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాం కదా. అయితే మరి ఎంతసేపటికి ఆడవాళ్లే ఇంట్లో బయట చూసుకుంటూ కష్టపడాలా? లేదు కదా. సో ఇంట్లో ఉండేటువంటి మగవాళ్లు కూడా ఉద్యోగం చేసేటువంటి మహిళలకు ఇంట్లో ఎలా సహాయం చేయాలి, ఇలాంటి విషయాలు కూడా మనం తెలుసుకుందాం. అండ్ ఏదైతే ఇంట్లో పని ఉందో అది ఇద్దరి బాధ్యత కదా. ఎందుకంటే లేడీస్ ఉద్యోగం చేస్తున్నప్పుడు వచ్చేటువంటి ఆదాయం ఎలా అయితే ఇద్దరికి ఉపయోగపడుతుందో, అలాగే ఇంట్లో నేనేదో హెల్ప్ చేస్తున్నాను అని అనుకోకండి. ఎందుకంటే ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ మ్యూచువల్ రెస్పాన్సిబిలిటీ అనేది గుర్తించాలి. అండ్ మార్నింగ్ పూట భార్య ఒక్కరే వంటకాయలు అలా వర్క్ చేస్తూ అలా హడావిడి తగ్గించ వాటి వాళ్ళ హడావిడి తగ్గించాలంటే కాస్త పాలు కాయడం కానివ్వండి, లేకపోతే కూరగాయలు కట్ చేసి ఇవ్వడం, పిల్లల్ని స్కూల్కి రెడీ చేయడం, ఇలాంటి పనులలో కాస్త హెల్ప్ చేయొచ్చు. అండ్ ఇంట్లో ఏ సామాన్లు అయిపోయాయో అనేది ఎప్పుడో చెప్పి అప్పుడు టెన్షన్ పడకుండా ఎప్పటికప్పుడు కిరాణా లిస్ట్ రాయడం, కూరగాయలు తీయడం, కరెంటు బిల్స్ కట్టడం, ఇలాంటివి వాళ్ళు చూసుకుంటే ఇంకా మంచిదన్నమాట. అండ్ ఈవినింగ్ కూడా ఆఫీస్ నుండి ఇంటికి ఇద్దరు అలసిపోయి వస్తారు, బట్ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కాస్త ఇల్లు సదరణ హెల్ప్ చేయడం కానివ్వండి, లేకపోతే డిన్నర్ అయిపోయిన తర్వాత డిషెస్ క్లీన్ చేయడం కానీ, లేకపోతే డిన్నర్ ప్రిపరేషన్లో కాస్త హెల్ప్ చేయడం కానీ, ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కాస్త పిల్లలకి కాస్త కూర్చోబెట్టి హోంవర్క్ చేయించుకోవడం, లేదంటే దగ్గర కూర్చొని చూసుకోవడం కానీ, టేబుల్ సర్దడం, ఇట్లాంటి పనులలో కాస్త హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఇంకొకటి ఏంటంటే హెల్ప్ చేస్తున్నాను అని కాకుండా ఇది నా ఇల్లు, ఎందుకంటే మన ఇద్దరి ఇల్లు అయినప్పుడు ఇద్దరి బాధ్యత కూడా ఉండాలి కదా. సో ఇలా ప్రతి భర్త ప్రతి మగవాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు ఫీల్ అయినప్పుడే ఆ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుందన్నమాట. సో అండ్ ఇంకొకటి ఏంటంటే నేషనల్ సర్వేల ప్రకారం మన దేశంలో మగవారి కంటే కూడా ఆడవాళ్లే ఇంటి పనుల కోసం రోజునుకు 4 నుంచి 5 రెట్లు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారట. సో ఈ భారం తగ్గాలంటే కాస్త భర్త మనసు కూడా మారాలన్నమాట. భార్య ఉద్యోగం వల్ల వచ్చేటువంటి జీతం ఇద్దరికి కావాలనుకున్నప్పుడు ఇంటి బాధ్యత కూడా ఇద్దరిది కావాలి. అండ్ మీ భార్య ఆఫీస్ కెరీర్లో సక్సెస్ అవ్వాలన్నా, ఇంట్లో సంతోషంగా ఉండాలన్నా కూడా మీ సపోర్ట్ అనేది చాలా చాలా ముఖ్యం బ్రదర్. సో ఈ రోజు నుంచి కాస్త మీరు కూడా ఈ ఇంటి పనులలో సమానంగా హెల్ప్ చేయడానికి హెల్ప్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే హెల్ప్ చేస్తున్నానని కాకుండా ఇది నా ఇల్లు, నా బాధ్యత అని కూడా గర్వంగా చెప్పుకోండి. సో మరి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ మనం కలుద్దాం. సో అండ్ వింటూనే ఉండండి వివిధ భారతి FM, ప్రతి ఆర్జీ సమత.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.
4: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
5: ఏమైందమ్మా అలా ఉంటే?
4: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
5: ఆ కావాలి.
4: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
5: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ట్యూన్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం ప్రతి ఓ రాజ్య సమత. మరి సమయం చూసుకుంటే 2:32 అయిపోయిందనమాట. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము సందడి ప్రోగ్రామ్ లోకి.

ఎస్ మరి సందడి సందడిలో నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగే లోపు ఆల్రెడీ మరి మన లిజనర్స్ అందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజెస్ అయితే పెట్టేస్తున్నారనమాట. సో మరి మీ గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజ్తో పాటు ఇప్పుడు మరి నేను ఫస్ట్ క్వశ్చన్ అయితే అడగబోతున్నాను అనమాట. సో మరి ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా పంపించేసేయండి. అండ్ మరి ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? సో మరికి పచ్చబొట్లు తెలుసు కదండి, చాలా మంది టాటూ వేయించుకుంటుంటారు కదా. అయితే ఈ పచ్చబొట్టు అనేది అంటే టాటూ అనేటువంటి పదం ఏ భాష నుండి ఉద్భవించింది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, టాటూ అనేటువంటి పదం ఏ భాష పదం నుండి ఉద్భవించింది? సో మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే 0866248814 ఈ వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ ఈలోపు పచ్చబొట్టేసేనా అంటూ బాహుబలి ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ కూడా వచ్చేస్తుంది. వింటూ ఉండండి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: మరి సందడి సందడి ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే ఫస్ట్ క్వశ్చన్ కూడా అడిగాను కదా, మరి టాటూ అనే పదం ఏ భాష పదం నుండి ఉద్భవించింది? సో మరి చూసేద్దాం ఆన్సర్స్ అయితే కమర్తి శంకర్ గారు రాజుల నుంచి. సో హాయ్ అంటూ పంపించారు. అలాగే శుభ మధ్యాహ్నం అంటూ నల్గొండ జిల్లా చందంపేట చిత్రియాల నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారనమాట. అలాగే ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కేదారి వీరేష్ గారు రాజుల నుంచి. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్. అలాగే స్నేహబాను జైనుద్దీన్ గారు. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు, సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆన్సర్ అయితే పంపించారండి. ఓకే కరెక్ట్ ఆన్సర్. అలాగే లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి పంపించారనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆన్సర్ అయితే పంపించలేదు. ఓకే టీవీ సుబ్బారావు శ్రీదేవి గారు కాజా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించలేదు ఇంకా. ఓకే ఆన్సర్ అయితే పంపించలేదు. పెడదా జోగానంద్ర కాలనీ నుండి అప్పలరాజు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే గంజి శ్రీను గారు కమ్మపల్లె పుల్లంపేట నుంచి పంపించారు కానీ ఆన్సర్ కాదండి. కొండారెడ్డి గారు సిడ్డవటం కడప నుంచి పంపించారు ఆన్సర్ కానీ కాదు. జాండర్పేట నుండి సజ్జా లీలారాణి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ కాదండి దమ్మోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఆన్సర్ కానీ కాదు. అండ్ ఆద్య అభి బీరం కూడా హైదరాబాద్ నుండి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా అక్కరపాక నుండి రమా గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విశాల గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత అంకయ్య గారు గడ్డం బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుంచి పంపించారు ఆన్సర్ కానీ కాదండి. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి పంపించారు భారతదేశ సంస్కృత ఇది. ఓకే కాదండి. భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అంటూ ఆళ్లగడ్డ నంద్యాల నుంచి పోలే గారు పాలెం పోలే గారు పంపించారు. ఓకే గణేష్ గారు రాజు కోనాపూర్ నుండి పంపించారు ఆన్సర్ కానీ కాదండి. శేషు గారు కాకినాడ నుంచి పంపించారు కానీ కాదు. విశ్వనాథాచారి చిక్కబళ్ళాపూర్ కర్ణాటక నుండి పంపించారు ఆన్సర్ కాదండి. అండ్ కర్నూలు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సమత గారు అంటూ పంపించారు అనమాట రైట్ ఆన్సర్. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్స్ ఎవరు పంపించారో చూసేద్దాం.
1: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

ఎస్, ఇంకా ఆన్సర్స్ అయితే చూసేద్దాం. కమతం వెంకట లక్ష్మీ రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా సినిమా కబుర్లలో మంచి టిప్స్, అలాగే మంచి పాటలు వినిపించారు. ప్రోగ్రామ్ చాలా బాగుంది అంటూ ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి కందికాయపల్లి నుంచి పంపించారండి, థ్యాంక్ యూ. అండ్ అలాగే పంపించారు అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ మణిదీప ముద్దునూరు కడప నుంచి పంపించారు, కానీ కాదండి. అండ్ ఎలా ఉన్నారు అంటూ భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు, నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు. అలాగే నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహపాను గారు పంపించారు ఆన్సర్, కానీ కాదండి. అండ్ అలాగే పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ శుభోదయం మిత్రమ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హనీ. అండ్ ఇంకా అంకయ్య గారు నెల్లూరు నుంచి పంపించారు, కానీ కాదండి. సో మరి రైట్ ఆన్సర్ ఏంటో కూడా తెలుసుకుందాం. సో ఈ టాటూ అనేటి పదం అనేటువంటి పదం పాలినేషియన్ భాషలు, అంటే తాహితియన్ సమోవన్ భాషల నుండి వచ్చిందనమాట. అంటే ఇది ఎక్కడి నుంచి అంటే గ్రీక్ కాదు ఫ్రెంచ్ దగ్గర అనమాట. సో ఫ్రెంచ్ భాషల్లో ఇది ఒకటి. ఫ్రెంచ్లో పాలినేషియా, తాహితీ అండ్ ఇతర ద్వీపాలు స్థానికంగా ఈ భాషను మాట్లాడతారట. సో అలాగా, సో ఫ్రెంచ్ అని ఇచ్చిన కరెక్ట్ ఆన్సరే. అండ్ మెయిన్ ఆన్సర్ వచ్చేసి పాలినేషియా భాషల్లో ఒకటి. సో పాలినేషియా అనే భాష నుంచి వచ్చింది. అండ్ అసలు ఈ టాటూ అంటే అర్థం ఏంటి అంటే గుర్తు పెట్టడం అనమాట, కొట్టడం లేదా గుర్తు పెట్టడం. అంటే ఇంకుతో మనకి సిరా ఇంకుతో ఇట్లా ఫస్ట్ మార్క్ చేసి దానిపైన చేస్తారు కదా, సో అది అదనమాట ఆలోచన. దానివల్ల ఈ టాటూకి ఆ పేరైతే వచ్చిందనమాట.

అండ్ ఇంకా టాటూల గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. ఏంటి అంటే, ప్రపంచంలోనే అత్యంత పాత టాటూని ఓటి అనేటువంటి ఒక మంచు మనిషి మమ్మీ పైన కనుగొన్నారనమాట. అయితే ఒకప్పుడు అంటే పూర్వకాలంలో 5300 ఏళ్ల క్రితం ఈ టాటూలన్నింటినీ కూడా కీళ్ల నొప్పుల చికిత్స కోసం వీటిని వేసుకునేవారట. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి ఈ టాటూ వేసేటప్పుడు చిన్న సూది ద్వారా ఇంక్ చర్మం లోపల పొరైనటువంటి డెర్మిస్ లోకి వెళుతుంది కాబట్టి, అండ్ ఆ లోపల ఉండేటువంటి డెర్మిస్ పొర మనకు మామూలుగా దెబ్బలు తగిలితే పైన మానిపోతూ ఉంటాయి కదా, ఎంత కోసుకుపోయినా చిరిగిపోయినా మళ్ళీ కొత్త స్కిన్ వచ్చేస్తుంటుంది. కానీ చూడండి, మనకి ఈ టాటూ వేసుకుంటే అది ఎప్పటికీ మారిపోదు అనమాట. ఎందుకు అంటే ఈ ఇంక్ అనేది లోపల ఉన్నటువంటి డెర్మిస్ పొర లోపలికి దాకా వెళుతుంది కాబట్టి, అందుకే టాటూ ఎప్పటికీ కూడా చెరిగిపోకుండా అలా ఉండిపోతుంది అనమాట. అండ్ కాకపోతే ఏంటంటే, మన బాడీ ఎప్పుడు కూడా మనకి ఏదన్నా సిక్నెస్ రాగానే దాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కదా, అలాగా తెల్ల రక్త కణాలు ఆ సిరాను తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయట. అందుకనే కాలక్రమేణా టాటూలు కాస్త మసగబారతాయి కానీ పూర్తిగా మాత్రం పోవు. అండ్ ఇది అనమాట. అండ్ ఇంకా 100% అసలు ఎవరైనా టాటూలు ఫుల్ గా వేయించుకున్నారు అంటే, లక్కీ డైమండ్ రిచ్ అనేటువంటి వ్యక్తి తన కనురెప్పలు నోటి లోపల భాగంతో సహా శరీరం మొత్తాన్ని అంటే దాదాపుగా 100% టాటూలతో నింపేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడట. సో నిజంగా ఆయన ఓపిక అయితే మెచ్చుకోవచ్చు అన్ని టాటూలు వేయించుకున్నందుకు. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, మన సందడి సందడిలో ఏంటో తెలుసుకుందాం.

సో మనం చూస్తున్నాం ఎండలు అయితే బాగా పెరిగిపోతున్నాయి కదా. ఎండలు పెరిగిపోతున్నాయని ఏసీలు కూలర్లు ఇలాంటివన్నీ పెట్టేసుకుంటున్నాం, అండ్ వాటి నుంచి రిలీజ్ అయ్యేటువంటి గ్యాసెస్ వల్ల మళ్ళీ ఇంకా ఓజోన్ లేయర్ డిప్రెషన్ అనేది జరుగుతూ గ్లోబల్ వార్మింగ్ అయితే పెరిగిపోతుంది, అండ్ మళ్ళీ ఆ సైకిల్ అలాగే రిపీట్ అవుతూ ఉంటుంది కదా.

మరి ఇట్లాంటివి తగ్గించాలి, ఎండని తగ్గించాలి, మనల్ని మనం కాపాడుకోవాలంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటి, చెట్లను కాపాడడం. ఇలా 1973లో ఉత్తరాఖండ్లో ఒకసారి చెట్లను నరికేయడానికి అంటే నరికివేయడానికి అప్పుడు ప్రభుత్వం ట్రై చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు చిన్నపిల్లలతో సహా ఈ చెట్లను నరికి వేయకూడదు అని వాటిని కౌగిలించుకున్నారట. సో ఈ ఉద్యమం మీకు తెలుసా? మరి ఇంతకీ ఏంటి ఆ ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి పర్యావరణ పరిరక్షణ ఉద్యమం? 1973లో ఉత్తరాఖండ్లో చెట్లను నరికేయడానికి వాటిని కౌగిలించుకున్నటువంటి ప్రపంచ ప్రసిద్ధ పర్యావరణ పరిరక్షణ ఉద్యమం ఏమిటి? మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ కార్తికేయ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఎస్ మరి సందడి సందడిలో నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. శుభ మధ్యాహ్నం అంటూ పంపించారు ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి. ఓకే అండి, కేదార్ వీరేష్ గారు రాజోల నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ నుండి ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ సేబాను గారు, సో ఇందాక క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. పండు బీరామ్ గుడ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా మహేష్ బేతంచెర్ల నుంచి గుడ్ ఆఫ్ టెర్రర్ అండ్. ఓకే, అండ్ వాయు జల కాలుష్యంపై జరిగినటువంటి ఉద్యమం అంటున్నారు శాంతినగర్ నుండి ఒకే ఒకటి గారు. కాదండి, చెట్లని కాపాడు

కోసమే జరిగినటువంటి ఉద్యమం అన్నమాట అది. అనంతపురం నుంచి అనురాధ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ మణిదీప ముద్దునూరు కడప నుంచి. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి గారు సందడే సందడికి స్వాగతం పలుకుతూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు సూపర్. అండ్ రైట్ ఆన్సర్ పంపించారు కేళం సీతారామాంజనేయులు తమ్మవరం పెద్దకూరపాడు పల్నాడు నుంచి. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గంజి శ్రీని గారు ఎస్ 10th క్లాస్ లెసన్ లో ఉంది అంటున్నారు. ఎస్ ఉంది, కానీ ఇది ఎంతమందికి తెలుసు. అండ్ ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అలాగే హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కా అండ్ హనీ రైట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలే గారు ఆళ్లవగడ్డ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమరిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి శంకర్పల్లి పొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుంచి పంపించారు ఓకే. అండ్ కుస్మ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రైట్ ఆన్సర్ పంపించారు చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుంచి. శాంతినగర్ నుండి ఒకే ఒకటి గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. మరి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఎస్, ఇంకా ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. కొత్తగూడెం యాకూబ్ పాషా నూర్జహాన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అక్కరపాక నుంచి రమా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రవికుమార్ రెడ్డి, మహేష్, వినయ్, శ్రీదేవి, శైలజ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడండి మహమ్మద్ జైరుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే చిప్కో మూమెంట్ అనమాట. చిప్కో అంటే హిందీలో హత్తుకోవడం అని అర్థం. 1973లో ఉత్తరాఖండ్లో వాణిజ్య కాంట్రాక్టర్లు అక్కడ చెట్లను నరకకుండా స్థానిక మహిళలు వాటిని కౌగిలించుకుని ప్రాణాలకు తెగించి కాపాడుకున్నారనమాట. అండ్ దీని అంటే ఈ మూమెంట్ ఫలితంగా హిమాలయ ప్రాంతాల్లో చెట్లు నరికివేతపై ప్రభుత్వం 15 ఏళ్ల నిషేధం విధించింది. అయితే ఇప్పుడున్నటువంటి గ్లోబల్ వార్మింగ్ కి ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే మనకు కూడా గ్లోబల్ వార్మింగ్ కు కారణమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్లను చెట్లు పీల్చుకుంటాయి. సో మనం కూడా అప్పటి చిప్కో మూమెంట్ లాగైనా సరే మన చుట్టూ ఉన్నటువంటి చెట్లను కాపాడుకుంటేనే ఈ భూతాపం అనేది తగ్గుతుంది. ఏమంటారు, కరెక్టే కదా? అలాగే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణ మార్పులపై కేవలం ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకోవాలి అని కాదండి, సామాన్య ప్రజలు కూడా ఇలా కలిసికట్టుగా పోరాడితే ఖచ్చితంగా మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతిని మనం కాపాడుకోవచ్చు. అలాగే ప్రకృతిని నాశనం చేసేటువంటి అభివృద్ధి కాకుండా పచ్చదనాన్ని కాపాడేటువంటి సుస్థిర పద్ధతులను కూడా పాటించాలి. సో ప్రతి ఒక్కరూ కూడా తమ వంతుగా మొక్కలు నాటడం, ఉన్న చెట్లను నరకకుండా రక్షించుకోవడమే నిజమైన చిప్కో మూమెంట్ నుంచి మనం తీసుకోగలిగేటువంటి స్ఫూర్తి అదనమాట. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అనేది అడిగే ముందు ఒక మంచి సాంగ్ అయితే వచ్చేసింది మీ అందరి కోసం. జనతా గారే చిత్రం నుంచి. అండ్ స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం అండ్ సందడి ప్రోగ్రామ్ లో మనమున్నాము.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. రాష్టంలోని అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలను నైరుతి రుతుపవనాలు తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 10వ తేదీ కల్లా రాష్టంలో సగానికి పైగా భూభాగానికి రుతుపవనాలు తాకే అవకాశముందని పేర్కొంది. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో అభివృద్ది పనులపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు అమరావతి నుండి దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. పెదపెంకి గ్రామంలో 100కు పైగా పైలేరియా కేసులు నమోదవడం, తరచూ ప్రజలు ప్రమాదకర జ్వరాల బారిన పడుతుండటంతో పారిశుధ్య సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ప్రత్యేక యోగా కార్యక్రమాలు రాష్టమంతటా జరగనున్నాయి. యోగాంధ్ర 2026 పేరిట రాష్ట వ్యాప్తంగా కోటి మందిని భాగస్వామ్యం చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ రోజు నుంచి స్వర్ణగ్రామ వార్డు సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించింది. శ్రీశ్రీ కళావేదిక చైతన్య సాహిత్య సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ప్రపంచ 7వ తెలుగు సాహిత్య మహాసభలు రాజమహేంద్రవరం సమీపంలోని గోదావరి

గ్లోబల్ యూనివర్సిటీలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ సభల్లో వివిధ ప్రాంతాల నుంచి 5,000 మంది కవులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలు పాల్గొంటున్నారు. గురుకులాల ప్రిన్సిపాల్స్, వసతి గృహాల వార్డన్లతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అమరావతి సచివాలయం నుంచి నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తూ బీసీ వసతి గృహాలు గురుకులాల పనితీరు ఆధారంగా వాటికి గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రాజ్యసభ అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున లింగమనేని రమేష్ అసెంబ్లీలో ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. రమేష్ నామినేషన్పై 6 జనసేన ఎమ్మెల్యేలు, 3 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, 1 భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సంతకాలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆసుపత్రిలో శ్రీవారి వైద్య సేవా కార్యక్రమాన్ని నిన్న ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్ను ఈవో ఎం రవిచంద్ర ఆవిష్కరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణుల సేవలు స్వామివారి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రాష్టంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు రాష్టంలోని 51 మండలాల్లో వడగాల్పులు, 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్టంలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: Bharti FM 101.3.
1: ఏమండో ఈ భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
2: అమ్మా ఇంకా పడుకోలేదా?
3: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కాని నిద్ర పట్టదాయే నాకు.
2: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
1: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అలాగే వివేక్. సో వీరందరూ కూడా కర్నూలు డిస్ట్రిక్ట్ కొద్దుమూరు నుంచి ముల్లగుర్తి విలేజ్ నుంచి పంపించారు. సో కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు, చిప్కో మూమెంట్ అంటూ. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, అది కూడా తెలుసుకుందాం. మనం ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, అక్కడ జస్ట్ కొన్ని మొక్కలు అలా కనిపిస్తేనే వాళ్ళ ఇంటి చుట్టూ మొక్కలు పెట్టుకున్నా, లేకపోతే గార్డెనింగ్ అలా ఏమైనా పెంచుకుంటున్నా చేసినా కూడా అబ్బా వీళ్ళు ఎంత బాగా మొక్కలు పెంచుతున్నారు అని అనుకుంటుంటాం కదా. కానీ కొన్ని వందలకు పైగా చెట్లను పెంచి పోషించినటువంటి ఒక వ్యక్తి ఉన్నారనమాట. సో ఆవిడని ట్రీ మదర్ ఆఫ్ ఇండియా అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. అండ్ అలాగే ఫారెస్ట్ హీలింగ్ ఉమెన్ అని కూడా బిరుదు ఇచ్చారనమాట ఆవిడకి. ఇంతకీ ఎవరు ఆ మహిళ? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ట్రీ మదర్ ఆఫ్ ఇండియా అని ఆప్యాయంగా పిలుచుకునేటువంటి మహిళ ఎవరు? సో మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866-24-8814 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ చంద్రలేఖ.

సందడి సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ అడిగాను కదా, మరి ట్రీ మదర్ ఆఫ్ ఇండియా అని ఆప్యాయంగా పిలిచేటువంటి మహిళ ఎవరు అని అడిగాను. అండ్ చూసేద్దాం రైట్ ఆన్సర్స్. చాలా మంది పంపించేశారన్నమాట ఆన్సర్స్, అయితే మెసేజెస్ చాలా వచ్చేసాయి. ఎస్, కేదార్ వీరేష్ గారు రాజోల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పేడన్ నుంచి రైట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పేడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కోటా శ్రీమన్నారాయణ మూర్తి, సుజాత, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. మంగడిగి నుండి జయలక్ష్మి గారు, భారత్ మాతాన కాదండి. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

0: పారేపల్లి బెనర్జీ మురళి సువర్ణలేఖ్య రాజీవిక వేద్విక నందిగామ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ అలాగే కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. కేళం సీతారామాంజనేయులు గారు తమ్మవరం పెద్దకూరపాడు పల్నాడు నుండి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే దీపిక అభిరామ్ బీరాంగూడ హైదరాబాద్ నుండి పంపించారనమాట. ఓకే. అండ్ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తాడేపల్లి నుంచి నాగమణి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ రాజేష్ గారు అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు డిస్ట్రిక్ట్ ముల్లగుర్తి విలేజ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుకుమార్ తేజశ్రీ అమూల్య అఖిల గూడూరు చెవటపల్లె నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకా కర్నూలు జిల్లా గోనెగొండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి గారు రైట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాయన్ హాని రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ విశాల గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

ఎస్, వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి ఇంతకీ ట్రీ మదర్ ఆఫ్ ఇండియా అని పిలుచుకునేటువంటి వ్యక్తి ఎవరు, ఆవిడ ఎవరు అని అడిగాను. అండ్ చూసేద్దాం, పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మహేష్ గారు బేతంచెర్ల నుంచి రైట్ ఆన్సర్, అక్కరపాక నుంచి రామా గారు రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇంకా ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్, జాన్ ఫ్రమ్ కదిలింది నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, వేదాంతం జానకి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు మచిలీపట్నం నుంచి, అండ్ ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు ఉమ్మడి నుండి కరెక్ట్ ఆన్సర్, అలాగే ఆర్ వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి కందికైపల్లి నుంచి రైట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్, రామళ్లకోట నుంచి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య పొద్దుటూ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నుంచి రైట్ ఆన్సర్, దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. వావ్, సూపర్. మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి మామిడి, నేరేడు, వేప తిరుపతి ఇంట్లో ముందు ఇలాగ పందిరి వేసాయి అంటున్నారు. చాలా బాగుందండి, నిజంగా సూపర్. చాప భూమేశ్వర గారు భూలక్ష్మి వెల్లుల నుంచి, సో ఇందాక క్వశ్చన్ కి అయితే ఆన్సర్ పంపించారనమాట. అలాగే కానో నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఫారెస్ట్ హీలింగ్ ఉమెన్, ట్రీ మదర్ ఆఫ్ ఇండియా అని ఆప్యాయంగా పిలుచుకునేటువంటి మహిళ సాలుమారద తిమ్మక్క గారు అనమాట. సో ఈవిడ కర్ణాటకలో రహదారి వెంబటి 385 పైగా మర్రి చెట్లను నాటి పోషించారు. సో అందుకే ఆవిడని ట్రీ మదర్ ఆఫ్ ఇండియాగా పిలుచుకుంటారనమాట. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, తెలుసుకుందాం.

ఒలింపిక్స్ లో మెడల్ గెలుచుకున్నటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఒలింపిక్స్ లో మెడల్ గెలుచుకున్నటువంటి తొలి

భారతీయ మహిళ ఎవరు? సో మరి మీ ఆన్సర్ అయితే వాట్సాప్ చేసేయండి 0866248814 ఈ వాట్సాప్ నెంబర్ కి. అండ్ ఇందాక క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే పంపించేస్తున్నారు, ఆల్రెడీ ఆన్సర్ నేను చెప్పేశాను కదా. మరి ఇప్పుడు నేను అడిగినటువంటి క్వశ్చన్ కి అయితే ఆన్సర్ పంపించేసేయండి. వినయ్ శ్రీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కనకారావు గారు పెడ నుంచి పంపించారు ఆన్సర్, కానీ కాదండి. కేదార్ వీరేష్ గారు రాజోల నుంచి ఇందాక క్వశ్చన్ కి ఆన్సర్ మీరు పంపించారు, నేను చదివాను, మళ్ళీ అదే పంపించారు. ఎనీవే మరి ఇప్పుడైతే ఒలింపిక్స్ లో మెడల్ గెలుచుకున్నటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు? ఈ క్వశ్చన్ కి అయితే మీరు ఆన్సర్ పంపిస్తూ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఇంటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సందడి సందడి ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. మరి ఒలింపిక్స్ లో మెడల్ గెలుచుకున్నటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు అని అడిగాను. చూసేద్దాం ఆన్సర్. సుకుమార్, తేజశ్రీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చౌటపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గూడు నుంచి పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కర్నూలు జిల్లా గోనెగండ్ల నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే తేజస్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు డిస్టిక్ట్ కొదుమూరు ముల్లగుర్తి విలేజ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోటా శ్రీమనారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మను, శేఖర్, రవళి, చిన్ని, ఇందు, ఎమ్మిగనూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే సత్యభార్గవి, తాడిపత్రి అనంతపురం డిస్టిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కాదండి, గొల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ గారు పంపించిన ఆన్సర్ కానీ కాదు. ఎస్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం గారు పెద్దపురం నుంచి పంపించారు కానీ కాదండి. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు రైట్ ఆన్సర్ పంపించారు మచిలీపట్నం నుంచి. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. వినయ్, శ్రీదేవి, శైలజ, అపర్ణ, తులసి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ రాజు, శ్రీవత్స, కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అమలాపురం నుంచి విశాల గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతనాగ్ త్రివేణి, నిఖిల్, మణిదీప, ముద్దులూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ అమలాపురం నుంచి. కర్నూలు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కాదండి, రాజేష్, అంబిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మహారాష్ట్ర నుంచి పంపించారు కానీ ఆన్సర్ కాదు. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అంకయ్య గారు, గడ్డం అంకయ్య గారు బందర్ నెల్లూరు డిస్టిక్ నుంచి పంపించారు ఆన్సర్ కానీ కాదండి. దస్తగిరి సంధ్య, పొద్దుటూరు కడప నుంచి ఆన్సర్ పంపించారు రైట్ ఆన్సర్. అలాగే కేళం గంగమ్మ గారు తమ్మవరం నుంచి పంపించారు పల్నాడు నుంచి, సూపర్ రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను గారు ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా బోల్డ్ అన్ని ఆన్సర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. మళ్ళీ ఓకే, జాన్ గారు కలిదిండి నుంచి రైట్ ఆన్సర్, ఓర్వకొండ నుండి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్, శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కట్ల సతీష్ గారు రైట్ ఆన్సర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అక్కరపాక నుండి రమా గారు పంపించారు కానీ కాదండి. కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నరసాపురం నుంచి నాగేష్ లావణ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్ అండ్ నరసింహరావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. జాపా భూమేశ్వర గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. యమున అనసూయ యమున జాన్కంపేట.

0: చిలుక నారాయణ గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ఓకే అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు దేవసేన గారు తిరుపతి నుంచి. సూపర్బ్, ఓకే చాలా చక్కగా మొక్కలు పెంచారు అనమాట, సూపర్ అండి. అండ్ ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు అంకయ్య గారు బందన్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే కడప నుంచి రవిరెడ్డి గారు అండ్ మహేష్ గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే కరణం మల్లేశ్వరి గారు అనమాట. సో కరణం మల్లేశ్వరి గారు 2000లో జరిగినటువంటి సిడ్నీ ఒలింపిక్స్ లో 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ లో బ్రాంజ్ మెడల్ అయితే గెలుచుకున్నారు. మరి ఈ రోజు మన సందడి లాస్ట్ క్వశ్చన్ అయితే ఉందన్నమాట. అదేంటి అంటే 1984లో భోపాల్ గ్యాస్ యాక్సిడెంట్ అయితే జరిగింది, మనందరికీ తెలుసు కదా. అయితే ఈ భోపాల్ దుర్ఘటనలో విడుదలైనటువంటి వాయువు ఏది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 1984లో జరిగినటువంటి భోపాల్ దుర్ఘటనలో విడుదలైనటువంటి వాయువు ఏది? సో ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి 0662488814 ఈ వాట్సాప్ నెంబర్ కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ చందమామ.
1: Man is known, Moonlight is Roma, both are loving together, Chanda Mama.

ఎస్, మరి మన సందడి సందడిలో నేను అడిగినటువంటి లాస్ట్ క్వశ్చన్ కి చూసేద్దాం. ఆన్సర్స్ అయితే ఎస్, కడప నుంచి వినయ్, శ్రీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారనమాట. అండ్ ఇంకా కనకారావు గారు పడని నుంచి అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి అండ్ రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ అలాగే మురళి గారు పంపించారు, షూర్ అండి తప్పకుండా. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ తేజేశ్వరి శ్రీనివాసులు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే కడప నుంచి అనంత నాగ త్రివేణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, భాస్కర్ గారు పెడన్ నుంచి అండ్ హసిత గారు జమలాపురం నుంచి, సో వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎమ్మిగనూర్ నుంచి మను అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే గొల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ గారు, అలాగే అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకటేశ్వరరావు గారు నంద్యాల నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి అండ్ గోర్లఖాన్ దొడ్డి నుంచి పత్తింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శివప్రసాద్ గారు అమలాపురం నుంచి, నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి అండ్ గణేష్ రాజు శ్రీవత్స కొన్నపూర్ నుంచి, అలాగే కర్నూలు నుంచి తాతారావు గారు, అంకయ్య కడ్డం గారు బందర్పల్లి నెల్లూరు నుంచి, కర్నూలు జిల్లా నుంచి లక్ష్మీదేవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి, ఆర్జేయం బాగుంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు, సూపర్. అలాగే కడప నుంచి సెహనాజ్ బాషా రిహానా, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే చిలుక నారాయణ అనసూయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ జానకంపేట నిజామాబాద్ నుంచి, అలాగే హసిత గారు జమలాపురం నుంచి అండ్ ప్రసాద్ గారు చింతలపాడు నుంచి, ఇంద్రజా గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. మరి రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. '84లో భోపాల్ దుర్ఘటనలో విడుదలైనటువంటి వాయువు మిథైల్ ఐసో సైనైట్ అనమాట. సో ఈ వాయువు దాదాపుగా 40 టన్నులకు పైగా విడుదలైందట. అండ్ అప్పట్లో 500,000 మందికి పైగా ప్రజలపై ఈ గ్యాస్ ప్రభావం చూపించిందట. సో ఇది మరి ఇవాళ మన సందడే సందడి ప్రోగ్రామ్. హోప్ మీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. మాయదారి మాయదారి అందమా, మహామాయ చేయవద్దమా అంటూ పవిత్ర బంధం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ తో మరి ఈ రోజు మన సందడి సందడి అయితే ఎండ్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ వివిధ ప్రోగ్రామ్ కూడా మంచి సాంగ్స్ తో రెడీగా ఉంది. అండ్ మీరు కూడా వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసు గుణ. రాష్టంలోని అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలను నైరుతి రుతుపవనాలు ఈ రోజు తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 2-3 రోజుల్లో తొలకరి జల్లులు పడే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నీ టైటిల్ను గెలిచిన తొలి భారత ప్లేయర్గా 20 ఏళ్ల ప్రజ్ఞానంద ఘనత సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అతడి ప్రతిభకు ఇదో కీలక మైలురాయి అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రశంసించారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులో భారత్ నెట్ ఉద్యమి కేంద్ర పథకం కింద సమృద్ది కేంద్రాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభించారు. గ్రామాల్లో డిజిటల్ సేవలు, పౌర సేవలు అందుబాటులోకి తెచ్చేలా సమృద్ది కేంద్రం ఏర్పాటు చేసినట్లు

వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో అభివృద్ది పనులపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు అమరావతి నుండి దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. పెదపెంకి గ్రామంలో 100కు పైగా ఫైలేరియా కేసులు నమోదవడం, తరచూ ప్రజలు ప్రమాదకర జ్వరాల బారిన పడుతుండటంతో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట పర్యాటక రంగానికి మరో జాతీయ స్థాయి అరుదైన గౌరవం లభించింది. ఇండియా టుడే సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో విశాఖ అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణ కార్యక్రమం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జూన్ 15న గోవాలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు ప్రదానం చేయనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర 2026లో భాగంగా రేపటి నుంచి ఈ నెల 21 వరకు ప్రత్యేక యోగా కార్యక్రమాలు రాష్టమంతటా జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల రిజిస్టేషన్లు ఈ రోజు నుంచి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా చేసుకోవచ్చు. వీటి పర్యవేక్షణకు ఆయుష్ శాఖ నుంచి ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించింది. శ్రీశ్రీ కళావేదిక, చైతన్య సాహిత్య సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ప్రపంచ 7వ తెలుగు సాహిత్య మహాసభలు రాజమహేంద్రం సమీపంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ జీజీయూలో ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు నిర్వహించనున్న ఈ సభలో ఈ రోజు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొంటున్నారు.

101.3 ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్యో రాజీ సమత. మరి సమయం చూస్తే 4:10 అయితే అయిపోయిందనమాట. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో 1 హీరోయిన్ సాంగ్స్ అయితే వినబోతున్నాం అనమాట. సో ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్ అంటే లయా గారు అనమాట. సో ఈ రోజు అయితే బ్యాక్ టు బ్యాక్ లయా గారి సాంగ్స్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి. స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నా అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: विविध भारती FM 101.3।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: విత్ భారతి FM 101.3.

0: ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం. మరి సమయం చూసుకుంటే 4:50 అయితే కావస్తుందన్నమాట. మరికొద్దిసేపట్లో స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెనెల అయితే వినేస్తారు. అండ్ అలాగే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి, సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్. అండ్ ఇప్పుడైతే మీరు వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెనెల.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యోర్ ఆర్జే చేతన్. ఇవాళ నేను మన కాలేయం గురించి మాట్లాడతాను. టుడే ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ఆర్ లివర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. కాలేయం అనేది మన శరీరంలో ముఖ్య అవయవం. అనేక కారణాల వల్ల కాలేయ సమస్యలు చుట్టుముడతాయి. కొన్నిసార్లు ప్రమాదకర సమస్యలు కూడా వస్తాయి. వీటన్నిటినీ ట్రీట్మెంట్తో సరిచేసుకోవచ్చు. కొన్ని ఆహార పదార్థాలను తినడం వల్ల లివర్ ఆరోగ్యం బాగుంటుంది. అవేంటో తెలుసుకోండి చేతంతో ఈరోజు.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. మన శరీరంలో అతిపెద్ద అవయవం కాలేయం. దీన్ని ఆరోగ్యంగా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని అలవాట్ల కారణంగా త్వరగా కాలేయం దెబ్బతింటుంది. అలా కాకుండా లివర్ హెల్తీగా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు నేను చెప్పేస్తాను. సో లిసన్ కేర్ఫుల్లీ. ఓ స్ట్రాంగ్ కాఫీ తాగితే చాలు, ఎంతో రిలాక్స్ అవుతాం. కొన్ని రోజులుగా కాఫీపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు కాఫీని తాగడం వల్ల లివర్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందని తేల్చేశారు. కాఫీలో ప్రత్యేక గుణాలు లివర్ క్యాన్సర్ రాకుండా చూస్తాయని తేలింది. కాబట్టి కాఫీని రెగ్యులర్గా తాగడం అలవాటు చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చెప్పినప్పటికీ కూడా మీరు అవి తింటే మంచిది, ఇది చేస్తే మంచిది అని చెప్పాను. కాబట్టి వాటిని అతిగా కాకుండా, ఎక్కువ చేయకుండా, మోతాదుతో, పరిమితిని మించకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాఫీ అన్నాను కదా, టీ కూడా చాలా మంచిదంటున్నారు మన ఎక్స్పర్ట్స్. ఎన్నో గొప్ప గుణాలున్నాయంట దీంట్లో. కాస్త ఒత్తిడిగా ఫీల్ అయినప్పుడు రిలాక్స్ అవుతాం టీ తాగి. కానీ కాలేయాన్ని కాపాడడంలో టీ కూడా ఒక కీ రోల్ పోషిస్తుంది. నెక్స్ట్ ఆన్ ద లిస్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రూట్.

లివర్ హెల్త్ ఈజ్ గ్రేప్స్. ద్రాక్షలోనూ ఎన్నో అద్భుత గుణాలున్నాయట. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ లివర్ ని రక్షిస్తాయి, కాబట్టి వీటిని కూడా మీ డైట్ లో చేర్చుకోండి. బ్లూబెర్రీస్, క్రెయిన్బెర్రీస్ లో యాంథోసియనిన్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. గార్లిక్, వెల్లుల్లి. వెల్లుల్లిలో ఎన్నో అద్భుత గుణాలున్నాయి. దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ అన్ని తొలగిపోతాయి. ఘాటైన వెల్లుల్లి కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. దీనిని తినడం వల్ల కాలేయ ఆరోగ్యం బాగుంటుంది, కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, కాలేయ ఆరోగ్యానికి, కీళ్ల నొప్పులు తగ్గడానికి పనికొస్తుంది. బీట్రూట్, క్యారెట్, బంగాళాదుంపల్లో కాలేయ కణాలు పునరుత్పత్తికి ఉపయోగపడే ఎన్నో గొప్ప గుణాలున్నాయట. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల లివర్ హెల్తీగా ఉంటుంది. డైలీ మీ డైట్ లో ఇవన్నీ మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫైబర్, ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువగా ఉండి, సోడియం పొటాషియం తక్కువగా ఉండే యాపిల్స్ కూడా కాలేయాన్ని కాపాడతాయి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. యాపిల్ తొక్క లోపలి గుజ్జులోనూ పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది గ్యులాక్టిరోనిక్ యాసిడ్ తయారీకి దోహదపడుతుంది. యాపిల్లో ఉండే మాలిక్ యాసిడ్ అనేది పేగులు, కాలేయం, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. కాబట్టి యాపిల్స్ ని కూడా రెగ్యులర్ గా యూజ్ చేయండి. ఇవన్నీ చెప్పాను. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. శరీరానికి కావాల్సిన ఎన్నో ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు ఈ ఆకుకూరల్లో ఉంటాయి. వీటిలో కొవ్వు శాతం కూడా తక్కువగా ఉంటుంది. ప్రతిరోజు వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలు బయటకెళ్లిపోతాయి. అంతేకాదు, క్యాబేజ్ కూడా కాలేయాన్ని శుభ్రపరుస్తుందట. దీనిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని ప్రత్యేక గుణాలు మీ లివర్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు ఇంక్లూడ్ క్యాబేజ్ ఇన్ యువర్ డైట్ పీరియాడిక్లీ. గుడ్ ఫ్యాట్స్, ఎన్నో పోషకాలు ఉండే నట్స్ కూడా లివర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ అన్నీ కూడా లివర్ ని కాపాడతాయి. సో యూజ్ దెమ్ అకార్డింగ్లీ. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలు కూడా లివర్ ని కాపాడతాయి. వీటిని తినడం వల్ల గుండెకి మేలు జరుగుతుందని చెబుతున్నారు మన హెల్త్ ఎక్స్పర్ట్స్. ఎన్నో ఆరోగ్య గుణాలు ఆలివ్ ఆయిల్లో దాగుంటాయి. దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ ఆయిల్ కూడా లివర్ ఆరోగ్యాన్ని మెరుగుగా ఉంచుతుందని తేలింది. ఫ్యాటీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ హెల్త్ కి మంచివి కావని మీకు అందరికీ తెలుసు. అవి తినడం వల్ల లివర్ పై బర్డన్ ఎక్కువ పడుతుంది అండ్ దట్ హార్మ్స్ యువర్ లివర్. సో అవాయిడ్ ఫ్యాటీ, జంక్ అండ్ ప్రొసెస్డ్ ఫుడ్. ఈ మధ్య సెడెంటరీ లైఫ్ వల్ల ఎంతో మందికి ఎన్నో హెల్త్ సమస్యలు వస్తున్నాయి. లివర్ ప్రాబ్లమ్స్ కూడా దాని నుండే వస్తున్నాయి అంటున్నారు డాక్టర్స్. అందుకే ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మీ లైఫ్ ని కొంచెం యాక్టివ్ గా చేసుకోండి. చాలా మటుకు మార్కెట్ కి నడిచి వెళ్ళండి. బైకో కార్లోనో వెళ్తూ ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న పనులు మీరు నడక ద్వారా చేసుకోండి. లిఫ్ట్ బదులు మెట్లను యూజ్ చేయండి. కాస్త డైలీ యాక్టివ్ గా వాక్ చేస్తూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ దట్ ఇంప్రూవ్స్ యువర్ ఓవరాల్ హెల్త్. మనం తిన్న ఆహారం అరిగేటట్టు చూసుకోవాలి. ఈ మధ్య ఆహారం ఎక్కువ అవుతుంది కానీ పని చాలా తక్కువ అవుతుంది. అందుకే ఈ యాక్టివ్ లైఫ్ స్టైల్ చాలా ముఖ్యమవుతుంది. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళల్లో కూడా ఎన్నో మిత్స్ అండ్ మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఇంత ఫ్యాట్ తినాలి, ఇంత ప్రోటీన్ తినాలి అనేసి ఎక్కువ కన్స్యూమ్ చేస్తున్నారు. కానీ బాడీ దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఆ లోడ్ అంతా కూడా లివర్ పై పడుతుంది. అందుకే ఏ డైట్ చేసినా, ఏది తిన్నా ఒక్కసారి మీ హెల్త్ ఎక్స్పర్ట్తో, న్యూట్రిషనిస్ట్తో, డాక్టర్తో కన్సల్ట్ చేసి మాత్రమే చేయాలి అని చెప్తున్నారు. వరల్డ్ డియర్ ఫ్రెండ్స్, లివర్ హెల్త్ గురించి చెప్పుకుంటున్నాం. కానీ లివర్ హెల్త్ మెయిన్ గా దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆల్కహాల్ కన్జంప్షన్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. వేరే ఏమి ఉన్నా లేకున్నా కానీ ఆల్కహాల్ ఏంటంటే డైరెక్ట్ గా లివర్ ని పాడు చేసే కెపాసిటీ దానికి ఉంటుంది. అందుకే ఆల్ ది ఆల్కహాలిక్స్ హావ్ టు థింక్ అబౌట్ ఇట్ నౌ. చాలా మందికి ఏంటంటే ఏం కాదులే అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది అందరి బాడీ ఒకే తీరులో ఉండదు. కాబట్టి ఈ ఆల్కహాల్ ఒక్కొక్కరిపై ఒక్కొక్కలాగా ప్రభావం చూపుతుంది. కొంతమందికి కొంచెం లేట్ అయినప్పటికీ, కొంతమందికి త్వరగా అయినప్పటికీ కూడా ఇట్ విల్ డెఫినెట్లీ అఫెక్ట్ ద లివర్. లివర్ సిరోసిస్ కి దారితీస్తుంది ఆల్కహాల్. అయితే ఈ ఆల్కహాల్ డిసడ్వాంటేజెస్ విన్నారు కదండి చేతన్ ద్వారా. ఇది ఎంతగా మార్చేస్తుంది అంటే ఒక మనిషిని అసలు లోపల నుండి కూడా ఒక హాలోగా చేసేస్తుంది, స్కెలిటన్ గా మార్చేస్తుంది. ఎందుకంటే మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం, లివర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. దానికి ఎంతో కెపాసిటీ ఉంటుంది. పాపం ఎంత లోడ్ పడ్డప్పటికీ, ఎంత బర్డన్ పడ్డప్పటికీ కూడా దాన్ని అది రివైవ్ చేసుకుంటూ ఉంటుంది. అలాంటి దాన్ని ఒకవేళ చెడగొడితే ఇంకా దాన్ని పని చేయలేకుండా అది లివర్ సిరోసిస్ కి దారితీస్తుంది. ఆల్రెడీ ఈ ఆల్కహాల్ ఇవన్నిటి వల్ల చెడిపోతుంది. అదే కాకుండా మనకి ఇంకా వేరే ఇన్ఫెక్షన్స్, ఏమన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ తోడయ్యాయంటే అది పూర్తిగా నశించే అవకాశం ఉంది. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ లైక్ థింక్ అబౌట్ అవర్ ఫ్యూచర్. దీంట్లో కేవలం మనమొక్కరమే ఎఫెక్ట్ అవుతామా అంటే కాదు, మన కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. ఒక ఫ్యామిలీ కూడా ఉంటుంది, దాన్ని నడపాలి.

ఒకవేళ ఒక ఎర్నింగ్ మెంబర్ ఫ్యామిలీలో లేకపోతే వారి పరిస్థితి ఏమవుతుంది అని ద మెంబర్ హ్యాస్ టు థింక్, ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆల్వేస్ హ్యాస్ టు థింక్ అబౌట్ ఇట్ బిఫోర్ కన్స్యూమింగ్ ఆల్కహాల్. ఆల్కహాల్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ టాక్సిన్ ఫర్ హ్యూమన్ బాడీ. అది డైరెక్ట్గా లివర్పై దాని ఎఫెక్ట్ చూపెడుతుంది. అంతేకాకుండా మనం ఏదో ఆల్కహాల్ అనుకుంటున్నాం కానివ్వండి, ఈ ఫుడ్స్లో కూడా చాలా కేర్ఫుల్గా ఎక్కడ పడితే అక్కడ ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ తినేసేయడం, ఏదో ఫ్రై చేస్తున్నారు కదా వేడివేడిగా ఇస్తున్నారు కదా అని చూస్తే వాళ్ళు ఏ ఆయిల్స్ యూజ్ చేస్తున్నారు అనేది మనకు చాలా ముఖ్యం. ఈ మధ్య ఆయిల్ అడల్ట్రేషన్ జరిగిపోయింది. మాస్ ప్రొడక్షన్లో ఏమవుతుందంటే ఏదంటే అది అమ్మేస్తూ ఉంటారు, కొనేవాళ్ళు ఎలాగో ఉంటారు కాబట్టి అనేసి. సో బాడీ కెనాట్ డైజెస్ట్ ఆల్ దిస్ సింథటిక్ థింగ్స్, వెదర్ ఇట్ ఈస్ మిల్క్ ఆర్ ఆయిల్ ఆర్ ఎనీ ఫుడ్. ఈ మధ్య చూస్తే అన్ని ఆర్టిఫిషియల్ వచ్చేసాయి, అన్ని నకిలీ వచ్చేసాయి, అన్ని అడల్టరేటెడ్ వచ్చేసాయి. మీరు ఏదో డబ్బు పెట్టి కొనేసుకొని కొంచెం ఈజీ అయిపోతుంది కదా అని చూసుకుంటే అది మీ బాడీకి ఇవ్వలేకపోతే రేపు దాని కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే బీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంట్లోనే కొంచెం ప్లానింగ్తో మనం చేసుకొని మన ఫుడ్ ప్లాన్ చేసేసుకుంటే హాయిగా స్వచ్ఛమైన ఫుడ్ మనం ఇంట్లోనే తీసుకోవచ్చు, అది టిఫిన్ కట్టుకొని వెళ్ళొచ్చు. చాలా మటుకు అవాయిడ్ చేయండి అవుట్ సైడ్ ఫుడ్ తినడానికి. వి నెవర్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద క్లోజ్ డోర్స్ ఆఫ్ ది కమర్షియల్ కిచెన్స్, మనకు తెలియదు కాబట్టి. మీరు చేయవలసింది ఏంటంటే ఇట్లాంటి వాటికి అట్రాక్ట్ కాకుండా, టెంప్ట్ కాకుండా. ఈ మధ్య మనకు ఆన్లైన్లో ఏ రెసిపీ కావాలంటే ఆ రెసిపీ అవైలబుల్ ఉందండి, ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోండి ఇంట్లోనే చేసుకోండి. అండ్ అంతేకాకుండా మీ ఇంటి వాళ్ళతో బాండింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇలా చేసుకుంటే. సో డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ నాట్ గెస్సింగ్ బట్ ఐఎమ్ ట్రస్టింగ్ దట్ యూ విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ లివర్. With this lovely message, this is Chetan signing off.

0: ಆಕಾಶವಾಣಿ ವಿಜಯವಾಡ ಸ್ಟಿಲ್ ದ ವಾಯ್ಸ್ ಆಫ್ ದ ನೇಷನ್ 90 ಗ್ಲೋರಿಯಸ್ ಇಯರ್ಸ್ 1936 ಟು
1: మీరింతవరకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు. మీరు వింటున్నారు 100.2 మరియు 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఆకాశవాణి. ఇప్పుడు విందాం

0: కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల కామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: హలో
7: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
5: మళ్ళీ
7: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
8: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
5: సార్, అంత డబ్బు?
8: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
5: సార్, 2 లక్షలు?
9: ఏమైంది నాన్న?
5: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
7: అరే,
5: కట్ చేసావా?
9: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
5: మోసమా?
9: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
5: డబ్బుని పోగొట్టుకుంటారు,
8: ఆర్బిఐ అంటుంది.
10: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.

0: సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన నిమ్మలో పూత నియంత్రణ ఎరువుల యాజమాన్యం గురించి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి మధుమతి గారి ప్రసంగం వింటారు.
4: రైతు సోదరులకి నమస్కారం అండి. ఈరోజు మనము చర్చించుకోబోయే అంశం ఏంటంటే పులుసు నిమ్మలో పూత నియంత్రణకు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా మనం గమనించినట్లయితే నిమ్మలో కానీ మనం చూసినట్లయితే వాతావరణ పరిస్థితులు కావచ్చు, ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో ఏంటంటే మనది ఉష్ణమండల వాతావరణం కాబట్టి నిమ్మ సంవత్సరం పొడుగునా కూడా చెట్లపైన పూత పిందె కాయల్ని మనం వివిధ దశల్లో గమనిస్తుంటాము. అయితే ముఖ్యంగా చూసినట్లయితే రైతులకి ఈ ఫిబ్రవరి 15 నుంచి కాపు కోతకొచ్చే కాయలు, అంటే మామూలుగా ఏంటంటే వేసవి పంట అంటాం దీన్ని, ఈ కాయలకి రేటు బాగా ఉంటుందన్నమాట. ఫిబ్రవరి 15 నుంచి నిమ్మకాయలకి రేటు ఎక్కువగా ఉండి మే 15 వరకు కూడా ఈ రేటు అధిక ధర పలుకుతూ ఉంటుంది కాబట్టి రైతులకి మంచి ఆదాయం ఆ సీజన్లో వస్తుంది. కాబట్టి మనం ఈ చెట్లని లో ఉండే పూతని నియంత్రణ చేసుకొని ఆ సమయానికి అంటే ఫిబ్రవరి 15 నుంచి చెట్లు కాపుకొచ్చేటట్టుగా కానీ మనం చేసుకున్నట్లయితే రైతులకి ఆదాయంగా ఉంటుంది. దీనికోసము కొన్ని పూత నియంత్రణ పద్ధతులు అంటాము, వాటిని చేపట్టాల్సి ఉంటుంది. సాధారణంగా ఏంటంటే మనము నిమ్మ చెట్లలో పూతకు తీసుకురావాలంటే ముందుగా చేయాల్సింది ఏమంటే చెట్లని వాడుకు గురి చేయాలి, అంటే బెట్టకు గురి చేయాలి. అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే పూత కావాలనుకుంటున్నామో దానికి 1-1.5 నెలల ముందర మనము చెట్లని నీళ్లు పెట్టేది ఆపేసేయాలి. ఎప్పుడైతే నీళ్లు పెట్టడం ఆపేసి ఒక 10-15 రోజులు, అంటే ఇది కూడా ఏంటంటే నేల స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనము ఎర్ర నేలల్లో అయితే మనకి 15-20 రోజుల్లో చెట్లు వాడుకు వచ్చేస్తాయి. అదే కొంచెం బరువు నేలల్లో అయితే కొంచెం ఆలస్యంగా, అంటే మనకు 25-30 రోజుల వరకు వాడు పెట్టాల్సి వస్తుంది. ఇలా నీరు పెట్టడం ఆపేసినప్పుడు ఏమవుతుందంటే చెట్లన్నీ కూడా కొంత నిద్రావస్థకి, అంటే మనము అవి నిద్రావస్థకు వస్తాయి కాబట్టి ఆ సమయంలో చెట్లో ఉండే పోషకాలన్నీ కూడా కొమ్మల్లోకే చేరి అక్కడ మీకు కొమ్మలన్నీ కూడా అంటే దాంట్లో ఏమంటారు పిండి పదార్థాలన్నీ ఎక్కువగా ఉండి అవి పుష్పించేదానికి రెడీగా ఉంటాయన్నమాట. ఇలా వాడు పెట్టిన తర్వాత 15-20 రోజుల తర్వాత ఏం చేయాలంటే చెట్లు పాదులంతా కూడా నీట్గా తవ్వుకొని, అంటే 15 రోజుల తర్వాత, దీన్ని బహార్ పద్ధతి అంటాం అన్నమాట, బహార్ ట్రీట్మెంట్ అంటాము. ఈ టైంలో పాదులంతా కూడా మనము ఎరువులు వేసుకొని ఒకసారి మళ్ళీ నీళ్ళు ఇచ్చుకోవాల్సి వస్తుంది. మనము ఎరువులు వేసుకునేటప్పుడు 20 కిలోలు పశువుల ఎరువు, 2 కిలోలు వేపపిండి, 500 గ్రాములు యూరియా, 1 కిలో సూపర్ ఫాస్ఫేటు, 400 గ్రాములు పొటాషు, అంటే 5 సంవత్సరాలు పైబడిన చెట్లకి ఈ విధంగా మనం ఎరువుల్ని పాదుల్లో కానీ బాగా వేసుకొని నీరు కానీ పెట్టినట్లయితే ఒక 10-15 రోజులకి చెట్లన్నీ కూడా చిగురించి పూతకు రావడం మొదలు పెడుతుంది. ఈ వాడు ఎప్పుడు పెట్టాలంటే మనము సెప్టెంబర్ 15 నుంచి మనము వాడుకు గురి చేయాలా. అలా చేసిన తర్వాత ఏమవుతుందంటే ఒక్కసారిగా వచ్చి మనకి నవంబర్లో పూతకు రావడం మొదలు పెడుతుంది. నవంబర్ నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు పూతకు వస్తుంది. ఈ ఏమంటే మామూలుగా పూత నుంచి కాయ కోతకు రావడానికి నిమ్మలో మనకి 4.5 నెలలు పడుతుంది కాబట్టి, 4-4.5 నెలలు పడుతుంది కాబట్టి నవంబర్లో కానీ పూత వచ్చినట్లయితే మనకు కాయలు వేసవిలోకి కోతకు వస్తాయి కాబట్టి ఈ విధంగా మనము బహార్ పద్ధతిని పాటించాల్సి ఉంటుంది. రెండవది అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ నెల్లూరు, కడప, చిత్తూరు ఈ ప్రాంతాల్లో ఏంటంటే మనకి ఈశాన్య ఋతుపవనాలు ఉంటాయి. ఈ ఈశాన్య ఋతుపవనాలు ఏమి జరుగుతుందంటే అక్టోబర్ నవంబర్ మాసాల్లో మనకి వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. మనం ఏమంటున్నాము అక్టోబర్ అంటే సెప్టెంబర్లో ఆఖరి నుంచి అక్టోబర్లో కూడా వాడు పెట్టాల్సి ఉంటుంది, కానీ మనం కరెక్ట్గా అక్టోబర్లో వాడు పెట్టే టైంకే మనకి ఇక్కడ వర్షాలు ఉంటాయి కాబట్టి అలాంటి సమయంలో మనం చెట్లని వాడుకు గురి చేయలేం కాబట్టి దానికంటూ ఒక ప్రత్యేక యాజమాన్య పద్ధతుల్ని మన నిమ్మాచీని పరిశోధన స్థానం తిరుపతి వాళ్ళు పరిశోధనలు చేసి ఒక ప్యాకేజీని ఇవ్వడం జరిగింది. ఈ ప్యాకేజీ ప్రకారం ఏం చేయాలంటే మనము జూన్ మాసంలో అంటే ఇప్పుడు మనం అక్టోబర్లో మనము వాడు పెట్టలేం కాబట్టి ముందుగానే అంటే జూన్ మాసంలో ఏం చేయాలంటే చెట్లకి మనము జిబ్బర్లిక్ ఆమ్లం అని దొరుకుతుంది, అది 50 ppmని మనం చెట్లపైన పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా మనం జూన్ మాసంలో జిబ్బర్లిక్ ఆమ్లాన్ని 50 ppm అంటే 50 mg 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే చెట్

అన్నీ కూడా ఒక్కసారిగా శాకీయ పెరుగుదల ఉంటుంది. ఇలా చేసిన తర్వాత సెప్టెంబర్లో, అంటే జూన్లో జిబ్బర్లిక్ ఆమ్లం పిచికారీ చేసిన తర్వాత సెప్టెంబర్లో మనము 1000 ppm, అంటే 1000 ppm అంటాం, సైకోసిల్ అనే ద్రావణాన్ని, అంటే 1000 mg 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. దీన్ని సైకోసిల్ అంటాము, లేదంటే ఇది వచ్చేసి ఏమంటారంటే ఎదుగుదల నియంత్రణ చేస్తుంది. అంటే ఒకసారి ఈ మందు కొట్టిన తర్వాత చెట్లన్నీ కూడా ఇంకా కొత్తగా ఏవి చిగుర్లు వేయకుండా అవి నిద్రావస్థకి వెళ్తాయన్నమాట. ఏదైతే మనం వాడు పెడతామో దాని పని ఈ సైకోసిల్ అనే ఒక హార్మోను.

ఈ మందు కొట్టిన తర్వాత చెట్లన్నీ కూడా ఇంకా కొత్తగా ఏవి చిగుర్లు వేయకుండా అవి నిద్రావస్థకి వెళ్తాయన్నమాట. ఏదైతే మనం వాడు పెడతామో దాని పని ఈ సైకోసిల్ అనే ఒక హార్మోను చేస్తుందన్నమాట. ఇది మనము సెప్టెంబర్లో మనం ఈ కెమికల్ని పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది. ఇది చేసిన తర్వాత అక్టోబర్ మాసంలో మనకి వర్షాలు లేనప్పుడు 1% పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని, అంటే 1% అంటే 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి చెట్లకు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పొటాషియం నైట్రేట్ మార్కెట్లో మనకి మల్టీకే అనే రూపంలో కూడా దొరుకుతుంది. 1% అంటే 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత నవంబర్ మాసంలో మనకి వర్షాలు ఎప్పుడైతే ఆగుతుందో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే చెట్లకి ఎరువులు వేసుకోవాల్సి ఉంది. ఇంతకుముందు చెప్పినట్లే 20 కిలోలు పశువుల ఎరువు, 2 కిలోల వేపపిండి, 500 గ్రాములు యూరియా, 1 కిలో సూపర్ ఫాస్ఫేటు, 400 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువుల్ని మనం చెట్ల పాదుల్లో వేసుకొని నీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత ఏమవుతుందంటే 10-15 రోజులకి మనకి చెట్లన్నీ కూడా చిగురించి పూత రావడం మొదలు పెడుతుంది. ఇక్కడ జిబ్బర్లిక్ ఆమ్లం జూన్లో చేయటం వల్ల కొత్తగా శాఖీ కొమ్మలు ఏర్పడతాయి. సెప్టెంబర్లో మనం సైకోసిల్ స్ప్రే చేయడం వల్ల ఆ శాఖీ పెరుగుదల ఆగిపోయి కొమ్మలన్నీ కూడా ముదరుతుందనమాట. అంటే ముదరడం అంటే ఆ కొమ్మలలో అన్నీ కూడా పిండి పదార్థాలు నిల్వ పెరుగుతుంది. అక్టోబర్లో మనం పొటాషియం నైట్రేట్ చేస్తాం కదా, ఇదేం చేస్తుందంటే ఈ ముదిరిన కొమ్మల్లో ఉండే శాఖీయ మొగ్గల్ని పూ మొగ్గలుగా మార్చి తొందరగా ఆ పూ మొగ్గలు బయటకు రావడానికి దోహదం చేస్తుందన్నమాట, అంటే హెల్ప్ చేస్తుంది. ఈ విధంగా చేసిన తర్వాత మనము నవంబర్లో ఎరువులన్నీ వేసుకున్నాం కాబట్టి ఒక 10-15 రోజులకి పూతంతా రావడం మొదలు పడుతుంది. ఈ చిగుర్లు వచ్చే టైంలో మనం ఇంకొకటి కూడా చేయాల్సింది ఏమంటే సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని, అంటే జింకు 5 గ్రాములు, మ్యాంగనీ సల్ఫేట్ 2 గ్రాములు, ఫెర్రస్ సల్ఫేట్ 2 గ్రాములు, కాపర్ సల్ఫేట్ 3 గ్రాములు, బోరాక్స్ 1 గ్రాము, ఈ విధంగా విడివిడిగా కలుపుకొనన్నా పిచికారీ చేసుకోవచ్చు. లేదా మార్కెట్లో ఐఏహెచ్ఆర్ సిట్రస్ స్పెషల్ అని ఉంటుంది, ఇది కూడా సూక్ష్మ పోషకాల మిశ్రమమే. దీన్నైనా కూడా మనము 2 సార్లు పిచికారీ చేసుకుంటే 15 రోజుల వ్యవధిలో, అంటే 15 రోజుల వ్యవధిలో మనం చెట్లన్నీ కూడా ఆకులు బాగా విచ్చుకునేటప్పుడు మనం పిచికారీ చేసుకున్నట్లయితే దీంట్లో ఉండే బోరాను ఇవన్నీ కూడా పూత పిందిగా మారడానికి సహాయం చేస్తుంది. అంతేకాకుండా ఈ టైంలో కొన్నిసార్లు మనకి ఆకుముడత పురుగు అలాగే రసం పీల్చే పురుగులు వస్తాయి, కాబట్టి ఆ టైంలో మనము ఈ సస్యరక్షణ కూడా చేపట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత కాయలు పూత వచ్చి పిందయ్యి బఠానీ సైజు లాగా ఉంటుంది. ఈ బఠానీ సైజులో ఉండేటప్పుడు ఏమంటే మనం అంతా కూడా వేసవి పంట కోసం చేస్తున్నాం కాబట్టి ఈ టైంలో ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల కొన్నిసార్లు ఈ పిందెలు ఎక్కువ రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి పిందె ఏర్పడిన తర్వాత నేలలో తేమ క్రమంగా ఉండేటట్టుగా నీటిపారుదల ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువగాను పెట్టకూడదు, అలాగే తక్కువ కాకుండా సరైన వ్యవధిలో మనము నీటిని ఇవ్వాల్సి ఉంటుంది. డ్రిప్ పద్ధతిలో అయితే ఇంకా మంచిది. ఈ విధంగా చేసుకున్నప్పుడు అయినా కొన్నిసార్లు మనకి వేసవి ఎండల వల్ల పిందె రాలిపోవడం జరుగుతుంది. అలాంటి పిందె రాలిపోకుండా ఉండడానికి మనము హార్మోన్లు పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది. దీనికోసం మనం 2,4-D అనే హార్మోన్ని 1 గ్రాము 100 లీటర్ల నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది చెట్లపైన. లేదా ప్లానోఫిక్స్ అని కమర్షియల్ ఫామ్లో కూడా దొరుకుతుంది, ఇది నాఫ్థలిన్ అసిటిక్ యాసిడ్ అనే హార్మోన్తో సంబంధించింది. ఇది 2.5 మిల్లీలీటర్లని 10 లీటర్ల నీటిలో కలుపుకొని మనం చెట్లపైన పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పిందె రాలడం తగ్గుతుంది. ఇది జరిగిన తర్వాత జనవరి మాసంలో మళ్ళా 2వసారి, అంటే ఫస్ట్ మనం నవంబర్లో వేసుకున్నాము, తిరిగి 2వసారి మనం జనవరి మాసంలో కాయలు ఎదిగే దశలో మనకు చెట్టుకి 20 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వేపపిండి, 300 గ్రాములు యూరియా, 350 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ఎరువుల్ని ఒక్కొక్క చెట్టుకి తప్పున వేసుకున్నట్లయితే ఇప్పుడు వేసే ఎరువులన్నీ కూడా కాయలు పెరిగేదానికి దోహద అంటే ఉపయోగపడతాయి అన్నమాట. ఈ విధంగా చేసిన తర్వాత మనము ఈ పిందెలు కాయలు గోలీ సైజులో వచ్చేటప్పుడు మనకు కొన్నిసార్లు మంగు వచ్చే అవకాశం ఉంది. ఈ మంగుకు కూడా మనము నీటిలో కరిగే గంధకం కానీ లేదా ప్రాపర్గేట్ అని ఉంటాయి, ఈ మందుల్ని మనం పిచికారీ చేసుకొని ఈ నల్లి ఆశిస్తుంది, వీటిని మనము నివారించుకోవాల్సి ఉంటుంది. ఇంకొకసారి అలాగే మనము కాయలు బాగా సైజు పెరిగేటప్పుడు ఏమవుతుందంటే వేసవిలో కాబట్టి ఈ కాయల్లో రసం తక్కువగా ఉంటుంది, అలాంటప్పుడు తిరిగి ఇంకొకసారి మనం పొటాషియం నైట్రేట్ అనే ద్రావణాన్ని 10 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని చెట్లపైన పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పొటాష్ అనే పోషకం వల్ల ఏమవుతుందంటే చెట్ల కాయల నాణ్యత బాగా ఉంటుంది, సైజు కానీ షైనింగ్ కానీ అలాగే లోపల రసం శాతం కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి ఇలాంటిది మనం జనవరిలో ఒకసారి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము చేసుకున్నట్లయితే ఈ వేసవి పంటని మనం ఎక్కువగా పొందేదానికి అవకాశం ఉంటుంది.

కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు చెట్లలో ఏమవుతుందంటే ఏ సైడ్ అయితే చెట్లన్నీ కూడా ఎండకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుందో, లేదా ఎండ ఎక్కువగా పడే సైడు కాయలన్నీ కూడా పసుపుగా మారిపోవడము, తర్వాత గోధుమ రంగుకు మారిపోతూ ఉంటుంది. ఇలాంటి కాయలకు మార్కెట్ సరిగా ఉండదు కాబట్టి అలా ఏమైనా గమనించినట్లయితే మనము 1% యూరియాని అంటే 10 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకుని ఆ తర్వాత 15 రోజులకి మనకి 2% సున్నం ద్రావణాన్ని అంటే 20 గ్రాములు సున్నం ద్రావణాన్ని 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వడదెబ్బ కానీ లేదా ఎండ తీవ్రత వలన కాయలు డ్యామేజ్ కాకుండా నాణ్యతని మనము సక్రమంగా మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంది. ఈ విధంగా రైతులు ఏంటంటే వేసవి పంటను తెచ్చుకోవడానికే మనము ముందుగా ప్లాన్ చేసుకొని ఈ విధంగా ప్రతి సంవత్సరము కూడా చెట్లని ఈ పూత నియంత్రణ పద్ధతుల్ని అంటే ఎక్కడైతే ఈశాన్య ఋతుపవనాల సమస్య లేదో వాళ్ళైతే మాత్రము పూత వచ్చే ముందు అంటే 15 సెప్టెంబర్ తర్వాత 15 అక్టోబర్ లోపల మనం వాడు పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే వాడు పూర్తయిపోయిన తర్వాత ఎరువులు వేసుకొని నీటిపారుదల ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కడైతే ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఉంటుందో వాళ్ళు మాత్రము జూన్ నుంచే మనము ఈ యాజమాన్య పద్ధతులు చేపట్టాల్సి ఉంటుంది. అంటే జూన్లో జిబ్బర్లీ కామ్లాన్ని పిచికారీ చేసుకోవాలి, సెప్టెంబర్లో సైకోసిల్ అంటే మార్కెట్లో మీకు కమర్షియల్ ఫామ్లో కూడా దొరుకుతుంది దాన్ని తీసుకుని మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అక్టోబర్లో పొటాషియం నైట్రేట్ ఈ మూడింటిని కూడా మనము జూను సెప్టెంబర్ అక్టోబర్లో పిచికారీ చేసుకున్నట్లయితే ఈశాన్య ఋతుపవనాలు పడే చోటల్లో కూడా మనం నిమ్మ తోటల్లో వేసవి పంట తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. సో రైతులు ఇవి పాటించినట్లయితే మనకి ఎక్కువగా ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. 15 ఫిబ్రవరి నుంచి 15 మే వరకు కూడా రేట్లు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఏమంటే కాయలు కత్తిరించేటప్పుడు కూడా ఇక్కడ ఏమవుతుందంటే వేసవి పంటకు వచ్చేసరికి మార్కెట్లో ఏమవుతుందంటే పెద్ద సైజు కాయలకి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. అలాగే కాయలు మనం కోతకు వచ్చేటప్పుడు కూడా అవి పూర్తిగా పక్వానికి వచ్చి ఇంకా పసుపు రంగుకు మారకుండా ఉండేటప్పుడే మనం కోసి మార్కెట్కి పంపిస్తే అవి ఫస్ట్ గ్రేడ్ కాయలుగా వాటికి ఎక్కువ రేట్ వచ్చే అవకాశం ఉంది. కొంచెం పసుపుగా మారిపోయినా లేదా మగ్గిన కాయలకి కొంత రేటు తక్కువగా ఉండి లోకల్ మార్కెట్లోనే అమ్ముడుపోతాయి. కాబట్టి కాయలు కోసేటప్పుడు కూడా రైతులు నాణ్యమైన కాయలను కోసుకొని కానీ మనం మార్కెట్కి పంపించుకుంటే మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మనకి మళ్ళా రెగ్యులర్ సీజన్ కూడా వచ్చేస్తుంది. అంటే మనకి మామూలుగా ఏంటంటే నిమ్మలో ఎక్కువగా వచ్చే కాపు జనవరి ఫిబ్రవరిలో పూత ఎక్కువ వస్తుంది. దాన్ని మనము అంబే బహార్ అంటాము. ఈ కాపు మనకి కోత జూన్ జూలైలో వస్తుంది కానీ ఆ టైంలో రేటు పెద్దగా ఉండదు. కాపు దిగుబడి ఎక్కువగానే ఉంటుంది కానీ రేట్ ఎక్కువ ఉండదు. కాబట్టి మనకు దిగుబడి ఎక్కువ ఉన్నా కూడా ఆదాయం తక్కువగా ఉంటుంది. అదే వేసవి పంటలో పూత శాతం తక్కువ ఉన్నా కూడా దిగుబడి తక్కువ ఉన్నా కూడా రేటు మీరు ఇప్పుడు గమనించినట్లయితే మంచి నాణ్యత గల కాయలు మీకు కేజీ 70 నుంచి 90 రూపాయల వరకు కూడా పలుకుతోంది. కాబట్టి ఈ సీజన్ని మనం రైతులు దృష్టిలో పెట్టుకొని ఈ సీజన్కి తగినట్టుగా మనం చెట్లని కానీ నియంత్రించుకోగలిగితే మంచిది. ముఖ్యంగా లేత తోటలు పెట్టేవాళ్ళు ఏంటంటే ముందు నుంచే కూడా చెట్లని ఆ విధంగా మనం అంటే ఎప్పుడైతే ముందు నాటుతామో ఈ మొలకలు మనం పెట్లూరు పులుసుని నాటినట్లయితే ఇది 4 సంవత్సరాల నుంచి పూత రావడం మొదలు పెడుతుంది. ఆ 4 సంవత్సరాల నుంచి పూత వచ్చేటప్పుడు జూన్ జూలైలోను జనవరి ఫిబ్రవరిలో వచ్చే పూతను తొలగించేసి కేవలం మనం హస్తాబహార్ అంటే అక్టోబర్ నవంబర్లో వచ్చే పూతని మాత్రమే మనము చెట్టు మీద ఉంచినట్లయితే ఈ విధంగా మనం ప్రతి సంవత్సరం చేస్తా వచ్చే చెట్లు కూడా ఆ పద్ధతికి అలవాటు పడిపోయి మరి క్రమంగా మనకి వేసవి పంట ఎక్కువ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి మనము గమనించాల్సింది ఏమంటే నిమ్మ చెట్లలో ఎరువుల యాజమాన్యం కానీ గమనించినట్లయితే చాలా మటుకు రైతులు ఏం చేస్తున్నారంటే సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించకుండా కేవలం రసాయనిక ఎరువుల్ని అది కూడా ఏంటంటే ఎక్కువగా కాంప్లెక్స్ ఎరువులను ఎక్కువగా వేసుకుంటున్నారు. ఈ కాంప్లెక్స్ ఎరువులు అంటే ఏముంటుందంటే వాటిల్లో ఎక్కువగా నత్రజని భాస్వరం ఎక్కువగా ఉంటుంది, పొటాష్ తక్కువగా ఉంటుంది. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే చెట్టుకు కావాల్సిన పోషకాలని మనం ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి రైతులు ముఖ్యంగా ఈ పోషకాల విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇందులో ఏంటంటే కేవలం రసాయనిక ఎరువులు కాకుండా 50% సేంద్రియ ఎరువుల రూపంలోనూ మిగిలిన 50% రసాయనిక ఎరువులు రూపంలోనూ ఇచ్చుకున్నట్లయితే చెట్లు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా చెట్టు వయసు కూడా అంటే ఎక్కువ కాలము చెట్లు జీవించి మనకి ఎక్కువ దిగుబడిని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమగ్ర ఎరువుల యాజమాన్య పోషకంలో ఏంటంటే మనం సూటి ఎరువుల్ని అంటే పశువుల ఎరువు తీసుకున్నట్లయితే పశువుల ఎరువుని వేపపిండిని మనము అంటే సేంద్రియ ఎరువు రూపంలో ఇచ్చినట్లయితే ఇక మిగిలిన దాన్ని యూరియా సూపర్ ఫాస్ఫేట్ పొటాష్ అంటే సూటి ఎరువులనే కానీ మనం వేసుకున్నట్లయితే మనకి ఖర్చు తక్కువ ఉంటుంది, చెట్టుకు కావాల్సిన పోషకాలను అందించినట్లుంటుంది. కానీ ఎక్కువగా

0: తిలు కాంప్లెక్స్ ఎరువులకు వెళ్తారు, అవి రేట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం దాన్ని వేసినట్లయితే చెట్టుకు సరి అయిన పోషకాలు అందదు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా సూటి ఎరువులని మనము ఒక 4 సంవత్సరాలు పైబడిన చెట్లకు ఏంటంటే పశువుల ఎరువు తీసుకున్నట్లయితే 80 కిలోలు వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వేపపిండి అయితే 8 కిలోలు వేసుకోవాల్సి ఉంటుంది. యూరియా సూపర్ ఫాస్ఫేటు పొటాష్ అనేది తీసుకున్నట్లయితే యూరియా 1600 గ్రాములు, సూపర్ ఫాస్ఫేటు 4 కిలోలు, అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 1500 గ్రాములు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఎరువును కూడా ఒకేసారి కాకుండా 2 భాగాలుగా మనం దాన్ని విభజించుకొని, ఫస్ట్ భాగమేమో ఇంతకుముందు అనుకున్నాం కదా, బెట్ట ఇచ్చిన తర్వాత మనం నవంబర్ మాసాల్లో వేసుకోవాల్సి ఉంటుంది. అదే రెండోసారి మళ్ళా మనము జనవరి ఫిబ్రవరిలో వేసుకుంటే కాపుకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. లేత చెట్లుగా ఉన్నప్పుడైతే ఈ ఎరువుల్ని 4 కానీ లేదా 3 భాగాలుగా వేసుకొని ప్రతి 3 నెలలకు ఒకసారి కానీ వేసుకున్నట్లయితే చెట్లు ఎక్కువగా ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, నిమ్మలో ముఖ్యంగా మనకి ఎండు పుల్ల, తర్వాత గజ్జి తెగులు, తర్వాత ఈ ఎండు తెగులు ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటికీ కారణం ఏమంటే మనకి నేలలో సూక్ష్మ పోషకాలు అంటే సూక్ష్మజీవులు అంటే ఏదైతే మనకి చెట్టుకు ఉపయోగపడుతుందో ఆ సూక్ష్మజీవులన్నీ చనిపోవటం వల్ల చెట్లకి కావాల్సిన ఆరోగ్యవంతమైన నేలలు లేకపోవటం వల్ల కూడా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఈ సేంద్రియ ఎరువులతో పాటు కూడా మనము జీవన ఎరువుల్ని అంటే జీవన ఎరువులు అనేది మనకి అజిటోబ్యాక్టర్ అని, అజోస్పెరిల్లం అని, అలాగే ఫాస్ఫోబ్యాక్టీరియా అని, అలాగే వ్యామ్ అంటారు, మైకోరైజాన్ అంటారు, అలాగే మీకు పొటాష్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా అని, ఇవన్నీ కూడా సూక్ష్మజీవుల రూపంలో ఎరువులు మనకి వ్యవసాయ శాఖ వాళ్ళు అలాగే ఉద్యాన శాఖ వాళ్ళు మనకి రైతులకి అందించడం జరుగుతుంది. వీటిని కూడా వాడడం రైతులు అలవాటు చేసుకోవాలా, ఎందుకంటే ఇవి వేసుకున్నట్లయితే మనకు చెట్టుకి ఇవ్వాల్సిన సూక్ష్మ పోషకాలని కానీ లేదా పోషకాలు కూడా మనం సమృద్ధిగా అందించినట్లు అవుతుంది. అలాగే మనం రసాయనిక ఎరువుల శాతాన్ని కూడా ఒక 15 నుంచి 20% తగ్గించుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి సేంద్రియ ఎరువులతో పాటు కూడా రైతులు జీవన ఎరువులు అంటే మనము నిమ్మకైతే సిఫార్సు చేసిన జీవన ఎరువులు ఏమంటే మైకోరైజాన్ ఉంటుంది, దీనే వ్యామ్ అంటారు, ఇది 500 గ్రాములు, ఫాస్ఫో బ్యాక్టీరియా 100 గ్రాములు, అజోస్పెరిల్లం 100 గ్రాములు, అలాగే ట్రైకోడర్మాన్ ఉంటుంది, ఇది 100 గ్రాములు. ఇవి ఒక్కొక్క చెట్టుకి మనం పశువుల ఎరువులోను వేపపిండిలోను బాగా కలుపుకొని జూన్ మాసంలో ఒకసారి వేసుకున్నట్లయితే ఈ ఎరువులు వేయటం వల్ల మనము సిఫార్సు చేసిన నత్రజని భాస్వరం ఎరువుల్ని మనం ఒక 25% తగ్గించి కూడా వేసుకుంటే కూడా సరిపోతుంది. ఈ వేరుకుళ్ళు తెగులు ఎక్కువగా ఉండే చోట ఖచ్చితంగా మనము ఈ ట్రైకోడర్మాను అలాగే సూడోమోనాస్ ఇవన్నీ కూడా జీవన ఎరువులు అంటే ఏంటంటే వాటిలో సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి వీటిని మనము చెట్లకు అందించినట్లయితే అవి చెట్టు వేర్ల మీద పెరుగుతూ చెట్టుకు కూడా ఉపయోగంగా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనకు ప్రతి సంవత్సరము రైతులు అలవాటు చేసుకున్నట్లయితే మంచిది. ఇంకా ఇది కాకుండా పచ్చి రొట్టె ఎరువులు, మామూలుగా ఏంటంటే చెట్లు నిమ్మ చెట్లు నాటిన తర్వాత 5 సంవత్సరాల వరకు కూడా నేలంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇలాంటప్పుడు మనం పచ్చి రొట్టె ఎరువులైనటువంటి జనుము, పిల్లి పెసర, ఉలవలు అలాంటివి మనము చెట్ల వరుసల మధ్యలో కానీ వేసుకొని ముఖ్యంగా తొలకరి వర్షాలప్పుడు వేసుకున్నట్లయితే అవి పూత సమయంలో అంటే 40 రోజుల తర్వాత కానీ రోటవేటర్తో బాగా కలిగిదున్నట్లయితే ఇవన్నీ కూడా నేల సామర్థ్యాన్ని, నేల యొక్క పోషక విలువల్ని కూడా పెంచుతుంది. కాబట్టి ఇవన్నీ పాటించినట్లయితే నేల ఆరోగ్యము బాగుంటుంది, అలాగే నిమ్మ చెట్లు కూడా ఎక్కువ రోజులు వాటికి జీవితకాలం కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పూత నియంత్రణ పద్ధతులు అలాగే ఎరువుల యాజమాన్యంలో సరైన పద్ధతులు పాటించినట్లయితే మంచి ఆదాయము అలాగే దిగుబడి కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
1: మీరింతవరకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన నిమ్మలో పూత నియంత్రణ ఎరువుల యాజమాన్యం గురించి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి మధుమతి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇప్పుడు సఖీ చిత్రం నుంచి హరిహరన్, క్లింటన్, సెర్జు ఆలపించగా వేటూరి గీతం, ఏఆర్ రెహమాన్ సంగీతం.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాము రండి ప్రశ్నోత్తర కార్యక్రమం. ముందుగా

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఐఐఎం ముంబైలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ముంబైలో 2026-2030 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా ప్రారంభించిన అండర్ గ్రాడ్యుయేట్ యూజీ అనగా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. ఇక విభాగాల వారీగా డిజిటల్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఎంఎల్, డేటా సైన్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ విభాగాలు ఉన్నాయి. ఇక బిజినెస్ మేనేజ్మెంట్లో మార్కెటింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్, హ్యూమన్ రిసోర్స్, స్ట్రాటజీ వంటి మేనేజ్మెంట్ కోర్సులు ఉన్నాయి. ఇక అర్హత విషయం

విషయానికి వస్తే, గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 అనగా ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. 10+2 స్థాయిలో గణితం, ఫిజిక్స్ తప్పనిసరి సబ్జెక్టులుగా ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే, 1వ తేదీ ఆగస్టు 2006 లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి. ఇక ఎంపిక విధానం, జేఈఈ మెయిన్స్ పేపర్ 1 2026 స్కోర్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 15వ తేదీ జూన్ 2026. మరిన్ని వివరాలకు సందర్శించాల్సిన వెబ్సైట్ https://iimmumbai.ac.in. వెబ్సైట్ మరోసారి https://iimmumbai.ac.in.

0: మీరింతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమం యొక్క ప్రశ్నలు, వాటి సమాధానాలు తెలుసుకుందాం. ఇందులో మొదటిగా 10 ప్రశ్నలు, తర్వాత జవాబులు తెలియజేయడం అవుతుంది. ముందుగా మొదటి ప్రశ్న. మే 2026లో ఉల్లాస్ కార్యక్రమం కింద భారతదేశపు 5వ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా ఏ రాష్ట్రం అధికారికంగా గుర్తింపు పొందింది? ప్రశ్న మరోసారి. మే 2026లో ఉల్లాస్ కార్యక్రమం కింద భారతదేశపు 5వ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా ఏ రాష్ట్రం అధికారికంగా గుర్తింపు పొందింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ మిజోరాం, ఆప్షన్ బి గోవా, ఆప్షన్ సి సిక్కిం, ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. ఆప్షన్స్ మరోసారి: ఆప్షన్ ఏ మిజోరాం, ఆప్షన్ బి గోవా, ఆప్షన్ సి సిక్కిం, ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. ఇక 2వ ప్రశ్న. రైతు ఉత్పత్తిదారుల సంస్థల అనగా FPOS ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ప్రత్యక్ష విక్రయం కోసం ఫామ్ టు హోమ్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ప్రశ్న మరోసారి. రైతు ఉత్పత్తిదారుల సంస్థల అనగా FPOల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ప్రత్యక్ష విక్రయం కోసం ఫామ్ టు హోమ్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి ఒడిశా. ఆప్షన్స్ మరోసారి: ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి ఒడిశా. ఇక 3వ ప్రశ్న. సరిహద్దు వ్యవహారాలపై 35వ భారతదేశం చైనా సంప్రదింపులు మరియు సమన్వయ యంత్రాంగం అనగా WMCC సమావేశం ఏ నగరంలో జరిగింది? ప్రశ్న మరోసారి. సరిహద్దు వ్యవహారాలపై 35వ భారతదేశం చైనా సంప్రదింపులు మరియు సమన్వయ యంత్రాంగం అనగా WMCC ఏ సమావేశం ఏ నగరంలో జరిగింది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి షాంఘై, ఆప్షన్ సి లాసా, ఆప్షన్ డి బీజింగ్. ఆప్షన్స్ మరోసారి: ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి షాంఘై, ఆప్షన్ సి లాసా,

ఆప్షన్ డి బీజింగ్. ఇక నాలుగవ ప్రశ్న, కీలక ఖనిజాలు మరియు అరుదైన మూలకాలు సరఫరాలో సహకారం కోసం 2026 మే నెలలో భారతదేశంతో ఏ దేశం ఒక ఒప్పందంపై సంతకం చేసింది? ప్రశ్న మరోసారి, కీలక ఖనిజాలు మరియు అరుదైన మూలకాల సరఫరాలో సహకారం కోసం 2026 మే నెలలో భారతదేశంతో ఏ దేశం ఒక ఒప్పందంపై సంతకం చేసింది? ఆప్షన్ ఏ యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి ఫ్రాన్స్. ఇక ఐదవ ప్రశ్న, మే 2026 భారత వైమానిక దళం ద్వారా తరలించబడిన బుద్ధిని శిష్యులైన అర్హంత్ సారిపుత్త మరియు అర్హంత్ మహామొగ్గల్లను పవిత్ర అవశేషాలను ఏ దేశం స్వీకరించింది? ప్రశ్న మరోసారి, మే 2026 భారత వైమానిక దళం ద్వారా తరలించబడిన బుద్ధుని శిష్యులైన అర్హంత్ సారిపుత్త మరియు అర్హంత్ మహామొగ్గల్లను పవిత్ర అవశేషాలను ఏ దేశం స్వీకరించింది? ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి మంగోలియా, ఆప్షన్ సి భూటాన్, ఆప్షన్ డి శ్రీలంక. ఆప్షన్స్ మరోసారి, ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి మంగోలియా, ఆప్షన్ సి భూటాన్, ఆప్షన్ డి శ్రీలంక. ఇక ఆరవ ప్రశ్న, పాఠశాలలు మరియు కళాశాలలో పొగాకు నియంత్రణ నిబంధనల అమలును పర్యవేక్షించడానికి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ఏ యాప్ను ప్రారంభించారు? ప్రశ్న మరోసారి, పాఠశాలలు మరియు కళాశాలలలో పొగాకు నియంత్రణ నిబంధనల అమలును పర్యవేక్షించడానికి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ఏ యాప్ను ప్రారంభించారు? ఆప్షన్ ఏ టోఫే యాప్, ఆప్షన్ బి ఈ స్వస్థ్య యాప్, ఆప్షన్ సి టొబాకో వాచ్ యాప్, ఆప్షన్ డి స్కూల్ హెల్త్ ట్రాకర్. ఆప్షన్స్ మరోసారి, ఆప్షన్ ఏ టోఫే యాప్, ఆప్షన్ బి ఈ స్వస్థ్య యాప్, ఆప్షన్ సి టొబాకో వాచ్ యాప్, ఆప్షన్ డి స్కూల్ హెల్త్ ట్రాకర్. ఇక ఏడవ ప్రశ్న, ఇటీవల మరణించిన భారత ఒలింపియన్ శ్యామ్ లాల్ మీనా ఏ క్రీడకు సంబంధించిన వారు? ప్రశ్న మరోసారి, ఇటీవల మరణించిన భారత ఒలింపియన్ శ్యామ్ లాల్ మీనా ఏ క్రీడకు సంబంధించిన వారు? ఆప్షన్ ఏ బ్యాడ్మింటన్, ఆప్షన్ బి కుస్తీ, ఆప్షన్ సి ఆర్చరీ, ఆప్షన్ డి బాక్సింగ్. ఆప్షన్స్ మరోసారి, ఆప్షన్ ఏ బ్యాడ్మింటన్, ఆప్షన్ బి కుస్తీ, ఆప్షన్ సి ఆర్చరీ, ఆప్షన్ డి బాక్సింగ్. ఇక ఎనిమిదవ ప్రశ్న, ఇండియాస్ ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ పుస్తక రచయిత ఎవరు? ప్రశ్న మరోసారి, ఇండియాస్ ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ ఏ బొరియా మంజుదార్, ఆప్షన్ బి కె ఆర్ముగం, ఆప్షన్ సి పుల్లెల గోపిచంద్, ఆప్షన్ డి నోవి కపాడియా. ఆప్షన్స్ మరోసారి, ఆప్షన్ ఏ బొరియా మంజుదార్, ఆప్షన్ బి కె ఆర్ముగం, ఆప్షన్ సి పుల్లెల గోపిచంద్, ఆప్షన్ డి నోవి కపాడియా. ఇక తొమ్మిదవ ప్రశ్న, 2026 ప్రపంచ ఆకలి దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? ప్రశ్న మరోసారి, 2026 ప్రపంచ ఆకలి దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్ ఏ అందరికీ ఆకలి రహిత స్థితి, ఆప్షన్ బి ఆహార భద్రతే ప్రథమం, ఆప్షన్ సి ఆకలి నిర్మూలన మన చేతుల్లోనే ఉంది, ఆప్షన్ డి భవిష్యత్తుకు ఆహారం. ఆప్షన్స్ మరోసారి, ఆప్షన్ ఏ అందరికీ ఆకలి రహిత స్థితి, ఆప్షన్ బి ఆహార భద్రతే ప్రథమం, ఆప్షన్ సి ఆకలి నిర్మూలన మన చేతుల్లోనే ఉంది, ఆప్షన్ డి భవిష్యత్తుకు ఆహారం. ఇక చివరి ప్రశ్న, విస్టా అనే పేరుగల భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ స్ట్రాటోస్పెరిక్ సూపర్ ప్రెజర్ బెలూన్ ఎక్కడ ప్రయోగించబడింది? ప్రశ్న మరోసారి, విస్టా అనే పేరుగల భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ స్ట్రాటోస్పెరిక్ సూపర్ ప్రెజర్ బెలూన్ ఎక్కడ ప్రయోగించబడింది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి

కర్ణాటక, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి తమిళనాడు. ఆప్షన్స్ మరోసారి, ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి తమిళనాడు. ఇవి శ్రోతలు 10 ప్రశ్నలు. ఒక పాట అనంతరం ఈ 10 ప్రశ్నలకు సమాధానాలు తెలియజేయబడుతుంది.

మీరు విన్న పాట మహర్షి చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ ఆలపించగా శ్రీమణి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. శ్రోతలు, ఇప్పుడు తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమంలో 10 ప్రశ్నలకు సరైన సమాధానాలు తెలుసుకుందాం. ముందుగా మొదటి ప్రశ్నకు, మే 2026లో ఉల్లాస్ కార్యక్రమం కింద భారతదేశపు 5వ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా ఏ రాష్ట్రం అధికారికంగా గుర్తింపు పొందింది? ప్రశ్న మరోసారి, మే 2026లో ఉల్లాస్ కార్యక్రమం కింద భారతదేశపు 5వ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా ఏ రాష్ట్రం అధికారికంగా గుర్తింపు పొందింది? ఆప్షన్ ఏ మిజోరాం, ఆప్షన్ బి గోవా, ఆప్షన్ సి సిక్కిం, ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి సిక్కిం. ఇక 2వ ప్రశ్న, రైతు ఉత్పత్తిదారుల సంస్థల అనగా FPOల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ప్రత్యక్ష విక్రయం కోసం ఫామ్ టు హోమ్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ప్రశ్న మరోసారి, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు అనగా FPOల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ప్రత్యక్ష విక్రయం కోసం ఫామ్ టు హోమ్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి ఒడిస్సా. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. ఇక 3వ ప్రశ్న, సరిహద్దు వ్యవహారాలపై 35వ భారతదేశం చైనా సంప్రదింపులు మరియు సమన్వయ యంత్రాంగం WMCC సమావేశం ఏ నగరంలో జరిగింది? ప్రశ్న మరోసారి, సరిహద్దు వ్యవహారాలపై 35వ భారతదేశం చైనా సంప్రదింపులు మరియు సమన్వయ యంత్రాంగం WMCC సమావేశం ఏ నగరంలో జరిగింది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి షాంఘై, ఆప్షన్ సి లాసా, ఆప్షన్ డి బీజింగ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ డి బీజింగ్. ఇక 4వ ప్రశ్న, కీలక ఖనిజాలు మరియు అరుదైన మూలకాల సరఫరాలో సహకారం కోసం 2026 మే నెలలో భారతదేశంతో ఏ దేశం ఒక ఒప్పందంపై సంతకం చేసింది? ప్రశ్న మరోసారి, కీలక ఖనిజాలు మరియు అరుదైన మూలకాల సరఫరాలో సహకారం కోసం 2026 మే నెలలో భారతదేశంతో ఏ దేశం ఒక ఒప్పందంపై సంతకం చేసింది? ఆప్షన్ ఏ యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి ఫ్రాన్స్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ యునైటెడ్ స్టేట్స్. ఇక 5వ ప్రశ్న, మే 2026లో భారత వైమానిక దళం ద్వారా తరలించబడిన బుద్ధిని శిష్యులైన అర్హంత్ సారిపుత్త మరియు అర్హంత్ మహామొగ్గలను పవిత్ర అవశేషాలను ఏ దేశం స్వీకరించింది? ప్రశ్న మరోసారి, మే 2026లో భారత వైమానిక దళం ద్వారా తరలించబడిన బుద్ధిని శిష్యులైన అర్హంత్ సారిపుత్త మరియు అర్హంత్ మహామొగ్గలను పవిత్ర అవశేషాలను ఏ దేశం స్వీకరించింది? ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి మంగోలియా, ఆప్షన్ సి భూటాన్, ఆప్షన్ డి శ్రీలంక. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి మంగోలియా. ఇక 6వ ప్రశ్న, పాఠశాలలు మరియు కళాశాలలో పొగాకు నియంత్రణ నిబంధనల అమలును పర్యవేక్షించడానికి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ఏ యాప్ను ప్రారంభించారు? ప్రశ్న మరోసారి, పాఠశాలలు మరియు కళాశాలలలో పొగాకు నియంత్రణ నిబంధనల అమలును పర్యవేక్షించడానికి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ఏ యాప్ను ప్రారంభించారు? ఆప్షన్ ఏ టోఫే యాప్, ఆప్షన్ బి ఈ స్వస్థ యాప్, ఆప్షన్ సి టొబాకో వాచ్ యాప్, ఆప్షన్ డి స్కూల్ హెల్త్ ట్రాకర్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ టోఫే యాప్. ఇక 7వ ప్రశ్న, ఇటీవల మరణించిన భారత ఒలింపియన్ శ్యామ్ లాల్ మీనా ఏ క్రీడకు సంబంధించిన వారు? ప్రశ్న మరోసారి, ఇటీవల మరణించిన

భారత ఒలింపియన్ శ్యామ్లాల్ మీనా ఏ క్రీడకు సంబంధించిన వారు? ఆప్షన్ ఏ బ్యాడ్మింటన్, ఆప్షన్ బి కుస్తీ, ఆప్షన్ సి ఆర్చరీ, ఆప్షన్ డి బాక్సింగ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి ఆర్చరీ. ఇక 8వ ప్రశ్న, ఇండియాస్ ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ పుస్తక రచయిత ఎవరు? ప్రశ్న మరోసారి, ఇండియాస్ ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ ఏ బోరియా మంజుదార్, ఆప్షన్ బి కె ఆర్ముగం, ఆప్షన్ సి పుల్లెల గోపీచంద్, ఆప్షన్ డి నోవి కపాడియా. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి కె ఆర్ముగం. ఇక 9వ ప్రశ్న, 2026 ప్రపంచ ఆకలి దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? ప్రశ్న మరోసారి, 2026 ప్రపంచ ఆకలి దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్ ఏ అందరికీ ఆకలి రహిత స్థితి, ఆప్షన్ బి ఆహార భద్రతే ప్రథమం, ఆప్షన్ సి ఆకలి నిర్మూలన మన చేతుల్లోనే ఉంది, ఆప్షన్ డి భవిష్యత్తుకు ఆహారం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి ఆకలి నిర్మూలన మన చేతుల్లోనే ఉంది. ఇక చివరి ప్రశ్న, విస్టా అనే పేరు గల భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ స్టాటోస్పెరిక్ సూపర్ ప్రెజర్ బెలూన్ ఎక్కడ ప్రయోగించబడింది? ప్రశ్న మరోసారి, విస్టా అను పేరు గల భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ స్ట్రాటోస్పెరిక్ సూపర్ ప్రెజర్ బెలూన్ ఎక్కడ ప్రయోగించబడింది? ఈ ప్రశ్నకు ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి తమిళనాడు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. ఇవి శ్రోతలు తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమంలో 10 ప్రశ్నలు, వాటికి సరైన సమాధానాలు. ఇప్పుడు పాట విందాం.

మీరు విన్న పాట కేరాఫ్ కంచరపాలెం చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి ఆలపించగా విశ్వ సంగీత గీతం స్వీకర్ అగస్తి సంగీతం. మీరింతవరకు ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం ఈరోజు మరియు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6 గంటల 30 నిమిషాలకు ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తిగీతాల కార్యక్రమం. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉద్యాన పంటలపై ఎల్నినో ప్రభావం గురించి రాస్ కరకంబాడి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త శ్రీ పిఎస్ సుధాకర్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, ప్రాజెక్టులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం. 7 గంటల 45 నిమిషాలకు సినీ భక్తి గీతాలు, 8 గంటలకు 8:40 నిమిషాలకు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం, 8:30 నిమిషాలకు తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15 నిమిషాలకు స్పాట్లైట్, ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఈరోజు రాత్రి 9:30 నిమిషాలకు ఏకచిత్రగానం శీర్షికన సరిగమలు చిత్రం నుంచి అన్ని పాటలు వింటారు. 10 గంటలకు జాతీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 11 గంటలకు దేశభక్తి గీతాలు, 11:10 నిమిషాలకు కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ళు పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న ప్రసార విశేషాలు. ఇక రేపు ఉదయం 6 గంటలకు ప్రబోధ గీతం, 6:10 నిమిషాలకు భక్తిరంజని కార్యక్రమంలో ముందుగా సూర్యకీర్తనలు, అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు, 6:30 నిమిషాలకు సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత రెవరెండ్ ఎస్ శుభానందం, 6:35 నిమిషాలకు పొలం కబర్లు, 7 గంటలకు ప్రసార విశేషాలు, 7:15 నిమిషాలకు ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. అనంతరం చరిత్రలో ఈరోజు, తరువాత మనసులోనే మనసు ధారావాహిక నవలా పఠనం 9వ భాగం, రచన మాలతి చందూర్ గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు. తరువాత ఆహార భద్రతా దినోత్సవ వివరాలు. 7:45 నిమిషాలకు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం, 8:35 నిమిషాలకు బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో వీకోట మండలం మండల పరిషత్ పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం, 9 గంటలకు చిత్రకుసుమాలు, 10 గంటలకు వార్తావాహిని విజయవాడ కేంద్రం నుంచి రిలే, 10:40 నిమిషాలకు మధ్యాహ్నం 12:10 నిమిషాలకు, 12:40 నిమిషాలకు 1:30 నిమిషాలకు, 3:10 నిమిషాలకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇక మధ్యాహ్నం 12:05 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 1:20 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇక రేపు సాయంత్రం 5 గంటలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా లలిత భక్తి గీతాలు, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు.

5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు, 6:00 ప్రసార విశేషాలు. 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం తరిగొండ గీతరవలి. 7:15 పల్లెసీమలో వ్యవసాయదారుల కార్యక్రమంలో వేరుశెనగలో సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి శాస్త్రవేత్త శ్రీ ఎస్ సోమశేఖర్ బాబు గారి ప్రసంగం వింటారు. 7:45 క్రైస్తవ భక్తి గీతాలు. 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇక 9:30 ఆపాత మధురాలు పాత సినిమా పాటల కార్యక్రమం వింటారు. ఇక రేపు రాత్రి 10:00 రవివాసరయ్య సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11:00 దేశభక్తి గీతాలు. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 పరిపాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపు ఈరోజు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. డిఎస్సి నిర్వహణపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సూచించారు. భారత పారిశ్రామిక వాడల్లో తక్కువ కర్బన ఉద్గారాలు విడుదలయ్యే అల్యూమినియం పరిశ్రమను ఏర్పాటు చేయాలని రష్యా సంస్థను మంత్రి నారా లోకేష్ కోరారు. భారత్ నెట్ ఉద్యమి పథకం కింద గుంటూరు జిల్లాలో సమృద్ధి కేంద్రం భవనాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభించారు. వార్తల వివరాలు. డిఎస్సి నిర్వహణపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో శిక్షణ పొందుతున్న టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలతో ముఖ్యమంత్రి మాట్లాడారు. కార్యకర్తలను నాయకులుగా మలిచేందుకే శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర శ్రేయస్సు, పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, తప్పులు చేసిన వారిని ఉపేక్షించమని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేయాలని, నాయకులుగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలని సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపింకి గ్రామంలో అభివృద్ధి పనులపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. పెదపింకి గ్రామంలో 100కు పైగా ఫైలేరియా కేసులు నమోదవడం, తరచూ ప్రజలు ప్రమాదకర జ్వరాల బారిన పడుతుండటంతో ఉప ముఖ్యమంత్రి అక్కడ సమస్యలపై దృష్టి పెట్టారు. గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం అన్ని సమస్యలకు మూలమని అధికారులు గుర్తించారు. గ్రామంలో మ్యాజిక్ డ్రైన్లు నిర్మిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ నెల 24న పెదపింకి గ్రామానికి వచ్చి మ్యాజిక్ డ్రైన్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా అతిపెద్ద అల్యూమినియం సంస్థల్లో ఒకటైన రూసాల్ సీనియర్ మేనేజ్మెంట్తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్బర్గ్లో సమావేశమయ్యారు. భారత పారిశ్రామిక కారిడార్లలో లో కార్బన్ గ్రీన్ అల్యూమినియం స్మెల్టర్ ఎక్స్క్యూషన్ యూనిట్ నిర్మించాలని ఆయన కోరారు. అలాగే భారతదేశంలోని డీప్ వాటర్ పోర్టుల వద్ద ప్రత్యేకమైన వాటర్ ఫ్రంట్ బెర్తులు, క్రమబద్ధమైన కస్టమ్స్ క్లియరెన్సులను వినియోగించి కోస్టల్ అల్యూమినియం రిఫైనరీ, బాక్సైడ్ దిగుమతి హబ్ అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం చెన్నై కారిడార్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టమ్లను అనుసంధానం చేస్తూ హై వాల్యూ ఆటోమోటివ్, ఏరోస్పేస్, అలాయ్ ప్లాంట్ల ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశారు. రాయలసీమను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కడపలో ఈరోజు జరిగిన రైజింగ్ రాయలసీమ సదస్సులో ఆయన మాట్లాడుతూ, సహజ వనరులు, భౌగోళిక అనుకూలత, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో రాయలసీమకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాయలసీమను హరిత ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే 5 ఏళ్లలో 10 లక్షలు

0: ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొంటూ
1: 50 ఎకర్స్ వరకు దేర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనీ డైరెక్ట్ గా క్లియరెన్స్ చేసుకోవచ్చు అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. ఆర్డర్ పాస్ చేయడం జరిగింది క్యాబినెట్ లో. కాన్ఫిడెన్స్ అనేది బూస్టప్ కావడం జరిగింది ఇండస్ట్రీస్ అంతా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మీరు 2-3 ప్రాజెక్ట్స్ నేను చెప్పగలుగుతారు. ఒకటి గూగుల్, ఆర్సిలర్ మిత్తల్ అండ్ ఆమ్కా ప్రాజెక్ట్ మననే మనం ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది.
0: జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ ఈరోజు దాఖలు చేశారు. అసెంబ్లీ భవనంలో లింగమనేని రమేష్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణికి అందజేశారు. రమేష్ నామినేషన్ను 10 మంది కూటమి ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆకాంక్షించారు. భారత్ నెట్ ఉద్యమి కేంద్ర పథకం కింద సమృద్ధి గ్రామ ప్రాజెక్ట్ అమలులో భాగంగా గుంటూరు జిల్లా నారాకోడూరు గ్రామంలో సమృద్ధి కేంద్రం భవనాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటైన ఈ కేంద్రం ద్వారా గ్రామ ప్రజలకు పలు ప్రభుత్వ, వైద్య, డిజిటల్ సేవలను ఒకే చోట అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలన్నారు. కేంద్రం ఒక్కటి, సేవలు అనేకం అనే నినాదంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థులకు కంప్యూటర్ నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ సూచించారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆయన ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో పయనించి ఎందరో నాయకులుగా ఎదిగారని, వారిలో తన తండ్రి రామ్ విలాష్ పాశ్వాన్ కూడా ఒకరని అన్నారు. ఏ దళితుడికి అన్యాయం జరగకుండా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎంఎస్ఎంఈ యూనిట్ల స్థాపనకు సుమారు 500 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. స్వర్ణాంధ్ర 2047 సాధనకు అందరూ భాగస్వాములు కావాలని పేర్కొంటూ
2: ఎంఎస్ఎంఈలో ఎవరైనా ఇండస్ట్రీ పెడితే 1 కోటి రూపాయలు పెట్టుబడికి కనీసం 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించే దశ ఉంటుంది. అందుకే ఈ రోజు ఎంఎస్ఎంఈ సెక్టర్ లో కూడా అనేక విధి విధానాలు కూడా ఇస్తారడం జరుగుతుంది. బ్యాంకర్స్ చాలా సింప్లిఫైడ్ గా లోన్ సిస్టమ్ ఇస్తున్నారు. ఎంఎస్ఎంఈ పార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాలసీస్ కూడా చాలా ఎంఎస్ఎంఈ ప్రోత్సహించేలాగా ఉంది. ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్స్ కూడా గత సంవత్సరంలో కూడా సుమారు 500 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకొక 500 కోట్లు కూడా ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి కూడా ఇది ప్రభుత్వం కార్యాచరణ చేస్తుంది.
0: రైతుల సంక్షేమం అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం సారిక పంచాయతీ పరిధిలోని మునక్కాయల వలస గ్రామంలో ఈరోజు నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రైతులకు భూ హక్కుల భద్రత కల్పించడంలో పట్టాదారు పాస్ పుస్తకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆమె తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో భూ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన యోగా మాసం కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో అమలు చేయడానికి అన్ని చర్యలు చేపట్టామని జిల్లా సంయుక్త కలెక్టర్ అహ్మద్ ఖాన్ చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపటి నుండి ఈ నెల 21వ తేదీ వరకు జిల్లాలో ఉన్న సచివాలయాల పరిధిలో మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రజలంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా

0: గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిఎస్సీ నిర్వహణపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సూచించారు. భారత పారిశ్రామిక వాడల్లో తక్కువ కర్బన ఉద్గారాలు విడుదలయ్యే అల్యూమినియం పరిశ్రమని ఏర్పాటు చేయాలని రష్యా సంస్థను మంత్రి నారా లోకేష్ కోరారు. భారత్ నెట్ ఉద్యమి పథకం కింద గుంటూరు జిల్లాలో సమృద్ధి కేంద్రం భవనాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా ఆర్థిక పరామర్శ పరిషదః సదస్యైః సహ ఏకస్యాః సభాయాః అధ్యక్షతా కృతా. భారతస్య ఆర్థిక పరివర్తనస్య దీర్ఘకాలిక వికాస ప్రాథమికతానాం విషయేషు చ విస్తృతాః విషయాః చర్చితాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అద్య సాయంకాలే నవదిల్ల్యాం నేపాలదేశస్య విదేశమంత్రిణా శిశిర ఖనాల్ ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి. పంజాబరాజ్యే అద్య ప్రాతః ఫిరోజ్పూర్ ఫాజిల్కా మార్గే వాహన ట్రక్ యానయోః సహ సంఘట్టే న్యూనాతిన్యూనం నవజనాః మృతాః. CBSE ఇత్యనేన అంకానాం సత్యాపనాయ పునర్మూల్యాంకనాయ చ ఆవేదనపత్రాణాం ప్రస్తుతీకరణస్య అంతిమా తిథిః శ్వః పర్యంతం విస్తారితా. అపి చ క్రికెట్ క్రీడాయాం సూర్యకుమార యాదవస్య స్థానే శ్రేయస అయ్యరః భారతీయదలస్య నూతనః T20 అంతారాష్ట్రీయదలస్య నాయకః నియుక్తః. వైభవః సూర్యవంశీ చ ప్రథమం వారం దళే సమావిష్టః. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య ఆర్థిక పరామర్శ పరిషదః సదస్యైః సాకం విహితోపవేశనస్య అధ్యక్షతా విహితా. ఉపవేశనే పరిషదీయ సదస్యాః ప్రధానమంత్రి తథా చ భారతస్య ఆర్థిక వృద్ధి ఉన్నేతుం సదస్యైః సహ విభిన్న విచారాణాం ఉపాయానాం చ విషయే చర్చితాః. జీవనస్తరే వ్యాపారే చ సుగమతాం ఆనేతుం అపి విచార విమర్శః సంజాతః. సదస్యైః పశ్చిమేషియా సంఘర్షే భారత విశ్వే చ పరిలక్షితానాం ప్రభావానాం ఆకలన విషయేపి సంభాషణం విహితం. సామాజికాంతర్జాలీయే సందేశే ప్రధానమంత్రిణా ప్రోక్తం యత్ భారతీయ అర్థవ్యవస్థాయాః సంరచనాం దీర్ఘకాలిక వికాస ప్రాథమికతాం సంబద్ధ ప్రకరణానాం విషయే భారతం ద్రుతగత్యా అగ్రేసరతి. ప్రధానమంత్రిణా వివిధేషు విషయేషు స్వవిచారాః ప్రకటితాః. సుగమజీవనం ఏవ సుగమవ్యవసాయః ఇత్యేతయోః విషయే అపి చర్చా జాతా. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అద్య సాయంకాలే నవదిల్ల్యాం నేపాలదేశస్య విదేశమంత్రిణా శిశిర ఖనాల్ ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి. నేపాలదేశస్య విదేశమంత్రాలయేన ఉక్తం యత్ ఉపవేశనావధౌ ఉభౌ పక్షౌ పరస్పర హితానాం విషయేషు చర్చిష్యతః. యస్మిన్ వ్యాపారః నివేశః సంపర్కః ఊర్జా జనసంపర్కేత్యాదిషు ప్రముఖేషు క్షేత్రేషు సహకారం వర్ధితుం శక్యతే. విదేశమంత్రాలయస్య ప్రవక్తా రణధీర జయసవాలః అవదత్ యత్ ఇయం యాత్రా భారత నేపాలదేశయోః విశేష సహభాగిత్వం ఇతోపి సుదృఢం కరిష్యతి. సహ అవోచత్ యద్వయోః దేశయోః మధ్యే చర్చాసు వికాస సహయోగః జనేషు సంబంధః వ్యాపారః నివేశాది విస్తృతాః కార్యక్రమాః సమ్మిళితాః సంతి. పంజాబరాజ్యే అద్య ప్రాతః ఫిరోజ్పూర్ ఫాజిల్కా మార్గే ఏకస్యైవ కుటుంబస్య సదస్యాన్ వహంతం వాహనస్య ట్రక్ యానేన సహ సంఘట్టే

0: सीसीआई इत्यनेन अद्य इंग्लैंड आयरलैंड देशयोः क्रीडा यात्रायै 16 सदस्यानां 20 प्रति 20 अन्ताराष्ट्रिय दलस्य घोषणा कृता। सूर्यकुमार यादवस्य स्थाने श्रेयस अय्यरः भारतस्य नूतन टी20 इति दलस्य नायकत्वेन नियुक्तः, अपि च तिलक वर्मा उपनायक रूपेण नामांकितः अस्ति। बीसीसीआई इत्यनेन प्रथमं वारं वैभव सूर्यवंशी इत्यमुम् अपि दले समाविष्टम्, येन गत आईपीएल सत्रे सर्वाधिक धावनांकाः समर्जिताः। प्रिंस यादवोऽपि दले सम्मिलितः अस्ति। अद्य मुंबई नगरस्य बीसीसीआई मुख्यालये आयरलैंड इंग्लैंड देशयोः यात्रायै जापान देशे एशियन गेम्स क्रीडायाः कृते तथा च भारत अदलस्य श्रीलंका प्रवासस्य बहुदिवसीय क्रीडायाः कृते दलस्य निर्णयार्थं एषा सभा आयोजिता इति वार्ता।
1: आकाशवाणी तिरुपति केंद्रम మీరు వింటున్నారు 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్ పై తిరుపతి ఆకాశవాణి నిలయంలో సమయం 6:30. కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తి గీతల కార్యక్రమం. ముందుగా వింటారు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. భారతదేశంలో ప్రజల జీవన విధానాన్ని, ఆలోచనలను, సంస్కృతిని ప్రభావితం చేసిన మాధ్యమాలలో ఆకాశవాణి ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇది కేవలం రేడియో ప్రసార సంస్థ మాత్రమే కాదు, దేశ హృదయ స్పందనను వినిపించిన ఒక శక్తివంతమైన వేదిక. ఆకాశవాణి ప్రత్యేకత ఏమిటంటే, ఇది మాటల ద్వారా ప్రజలతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంది, కేవలం స్వరంతోనే కోట్లాది మంది మనసులను చేరుకుంది. ఒక వార్త, ఒక పాట, ఒక కార్యక్రమం వినేవారిపై గాఢమైన ప్రభావాన్ని చూపించాయి. అందుకే ఆకాశవాణి వినిపించే ప్రతి మాటకు విశ్వసనీయత ఏర్పడింది. దేశవ్యాప్తంగా విస్తరించిన ప్రసార వ్యవస్థతో ఆకాశవాణి పట్టణాల నుంచి గ్రామాల వరకు ప్రతి ఇంటికి చేరువైంది. భిన్న భాషలు, భిన్న సంస్కృతులు ఉన్న దేశంలో ప్రతి ప్రాంతీయ భాషలో కార్యక్రమాలను అందిస్తూ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించింది. 1957లో వివిధ భారతి సేవను ప్రారంభమైంది. ఇది వినోద కార్యక్రమాలు, సినీ గీతాలు, నాటికల ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకుంది. తరువాత ఎఫ్ఎం ప్రసారాల ఆరంభంతో యువతకు మరింత చేరువైంది. విద్యారంగంలో కూడా ఆకాశవాణి ఒక మార్గదర్శిగా నిలిచింది. విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు, జ్ఞానవర్ధక ప్రసారాలు అందిస్తూ ఒక శ్రవణ పాఠశాలగా మారింది. సాంకేతిక మార్పులతో పాటు ఆకాశవాణి కూడా అభివృద్ధి చెందింది. ఏఎం నుంచి ఎఫ్ఎం వరకు, ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ మొబైల్ యాప్ల వరకు తన సేవలను విస్తరించింది. ఆధునిక యుగంలో కూడా తన ప్రాధాన్యతను కోల్పోకుండా ముందుకు సాగుతుంది. టెలివిజన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి మాధ్యమాలు వచ్చినప్పటికీ ఆకాశవాణి తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. కారణం దాని విశ్వసనీయత, సరళత మరియు ప్రజలతో ఉన్న భావోద్వేగ అనుబంధం. ఆకాశవాణి కేవలం ఒక సమాచార వేదిక మాత్రమే కాదు, అది ఒక సంస్కృతి సంరక్షకుడు, ఒక విద్యా మార్గదర్శి, ఒక వినోద ప్రపంచం. అన్నిటికంటే అది భారత హృదయ స్వరం. 90 వసంతాల ఈ ప్రయాణం మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. కాలం మారినా, సాంకేతిక మారినా, విశ్వాసం మరియు నిబద్ధత ఎప్పటికీ మారవు. భవిష్యత్తులో కూడా ఆకాశవాణి తన స్వరాన్ని మరింత దూరం వినిపిస్తూ మరింతమంది హృదయాలను కలుపుతూ ముందుకు సాగాలని ఆశిద్దాం. మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం అన్నమయ్య పదమంజరి భక్తి గీతాల కార్యక్రమం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అమ్మవారు కరుణిస్తేనే అయ్యవారి దర్శనం. అలమేలు మంగను ఉరమంజిడు కొన్న దేవుడు సందడి సొమ్ములతో సాకారమై నిలిచాడు. అన్నమయ్య తన కులదైవాన్ని, తన దక్కి తీర్చే కాలమేఘాన్ని, తన ప్రాణబంధువులు ఆనందాశ్రువులతో అభిషేకించాడు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు

0: కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: వెంకటేశ్వరుని కటివరద హస్తాలను ధనుర్బాణాలు నిలిచాయి. కోదండరాముడు లోకాభిరాముడు, అతడు తత్వవేత్తల హృదయాలలో విహరించే తారక బ్రహ్మము, వేదాలలో సారము, శాస్త్రాలలో పరమార్థము,

0: ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్ కాల్ 1800-420-2233.
1: శ్రీరామచంద్రుని దర్శనమైనది. ఇక రామబంటు ఆంజనేయుల వారు
2: హనుమంతుడు ఉదయాస్తగిరులపై పాదాలు మోపి సూర్యుని వద్ద సకల శాస్త్రాలు చదివినవాడు. రావణుడు రామబాణంతో నేలకూలిన ఆ దశకంఠుని తేజస్సును ఈ రామభక్తుడు ముందే హరించాడు. పవనపుత్రుడు శ్రీ వెంకటపతి పాద సరోరుగ పాలకుడు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అన్నమయ్య మధుర కవితా గానం.
4: ప్రకృతి దేవత చిద్విలాసమును చూసి

0: ఆనందపరవశుడైన ప్రాక్తన మానవుడు చిందులు త్రుక్కుతూ పాడిన పాటి మానవలోక కవిత్వ ఆవిర్భావానికి నాంది. అది అవ్యక్త మధురమైన ఆటపాట. రాగలయాత్మకమైన ఆ సుందర కళాజగత్తులు వెలిగించిన మణిదీపాలే పద కవితా పితామహుని తొలి గీతాలు. ఆ దేశి కవితలు తెలుగు ఉద్యానాల విరిసిన సిరిమల్లెలు. ఆ మధుర కవితలు వాగ్దేవి దరహాస చంద్రికలు. అవి అలమేలు మంగ కరకంకణ నిక్వాణములు. అవి వెంకటపతి చరణ మంజీర నినాదములు. కొండలరాయని కొలువుకు సాగే భక్తజన బృందాలు. వారి తలలపై మూటలున్న, వారి తలపులలో గుడి కట్టుకొన్నది తిరుమల దేవుడి. సతులతో సుతులతో బంధుజన పరివారాలతో కొండలెక్కే వారి గుండె లోతులలో ప్రతిధ్వనించేది
1: ఆపదముక్కలవాడా.

ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరి అయిన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశ.

0: ఆకాశవాణి మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
1: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
0: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, 517501.
1: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, 517501.
0: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
1: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466 05. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
2: నిలయముల సమయం 7:05 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్న తరుణంలో భారత ఆర్థిక పెరుగుదలను ఏ విధంగా కొనసాగించాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆర్థిక సలహా మండలి సభ్యులతో చర్చించారు. 6వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక మన దేశంలో ఆరోగ్య రంగంలో వచ్చిన పరివర్తన ప్రతిఫలిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలియజేశారు. వంట నూనెలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్యాకేజింగ్ నిబంధనలు ప్రకటించింది. భారత అండర్18 పురుషుల హాకీ జట్టు 3వ ఏషియా కప్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులతో ఒక సమావేశం నిర్వహించారు. ప్రపంచవ్యాప్త స్థిరతల మధ్య భారత ఆర్థిక వృద్ధిని మరింతగా పెంపొందించడానికి తీసుకోవాల్సిన వివిధ చర్యలు ఆలోచనలపై ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలితో చర్చించారు. జీవన సౌలభ్యాన్ని, వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన వివిధ సంస్కరణలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. పశ్చిమాసియా దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలు భారత్ ప్రపంచంపై చూపే ప్రభావం గురించి కూడా సభ్యులు తమ అంచనాలను ఈ సందర్భంగా వివరించారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS-6 ఫలితాలపైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈరోజు తిప్పికొట్టారు. ప్రజారోగ్యం అనేది రాజకీయ వాదోపవాదాలకు వాడుకునేంత చిన్న విషయం కాదని నడ్డా సోషల్ మీడియాలో అన్నారు. కేవలం తమకు నచ్చిన విషయాలను మాత్రమే చదవడం రాజకీయాలకు పనికొస్తుందేమో కానీ వాస్తవాలు మాత్రమే దేశానికి ఉపయోగపడతాయని ఆరోగ్య మంత్రి వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో వచ్చిన గణనీయమైన మార్పులను NFHS-6 గణాంకాలు ప్రతిఫలిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. NFHS-3తో NFHS-6 డేటాతో పోలుస్తూ గర్భధారణ మొదటి త్రైమాసికంలోనే ఫస్ట్ ట్రైమెస్టర్లో జరిగే యాంటీనాటల్ రిజిస్్రేషన్ల శాతం 43.9% నుంచి 76.2% పెరిగిందని నడ్డా చెప్పారు. అలాగే ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 38.7% నుంచి 90.6% పెరిగాయని, శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బంది సమక్షంలో జరిగే ప్రసవాలు అదే కాలంలో 46.6% నుంచి 91.3% పెరిగాయని నడ్డా చెప్పారు. ఇవి కేవలం అంకెలు మాత్రమే కావని, లక్షలాది మంది తల్లులకు సరైన సమయంలో అందుతున్న వైద్య సంరక్షణకు, సురక్షితమైన ప్రసవాలకు, మెరుగైన ఆరోగ్య ఫలితాలకు ఇవి నిదర్శనాలని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. సంపూర్ణ రోగ నిరోధకత పరిధి 87.1% పెరిగిందని, అలాగే ఆరోగ్య బీమా రక్షణ 4.9% నుంచి 60.2% భారీగా పెరిగిందని నడ్డా తెలియజేశారు. ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, పారిశుద్ధ్యం, చివరి వ్యక్తి వరకు సేవలను అందించడంపై నిరంతరాయంగా చేసిన పెట్టుబడుల వల్లే ఈ ప్రగతి సాధ్యమైందని ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు. NFHS-6 డేటా మాత్రం మెరుగైన వైద్య సదుపాయాలు, బలమైన మాతా శిశు సంరక్షణ సేవలు, విస్తృతమైన సామాజిక రక్షణ కీలక సూచీల్లో స్పష్టమైన ప్రగతితో ఒక భిన్నమైన వాస్తవాన్ని చూపుతోందని నడ్డా పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో బీజేపీ అభ్యర్థులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుక్, రజనీష్ అగర్వాల్ ఈరోజు రాజ్యసభ ఎన్నికలకు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. భూపాల్ అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారికి వారు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ ఖండేల్వాల్, మంత్రి కైలాష్

విజయవర్గీయ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా మందస్సార్ మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ బరిలోకి దించింది. మధ్యప్రదేశ్ నుంచి ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 8వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. యువత దేశానికి అతిపెద్ద బలమని 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో వారు అగ్రగామి పాత్ర పోషిస్తారని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన యూత్ ఫర్ వికసిత్ భారత్

0: సంఘాన్ని సాకరించడంలో వారు అగ్రగామి పాత్ర పోషిస్తారని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన యూత్ ఫర్ వికసిత్ భారత్ మై భారత్ యూత్ కన్వెన్షన్ను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి, యువత తమ ఆకాంక్షలను ఆలోచనలను పంచుకోవడానికి, దేశ నిర్మాణంలో వారి స్వచ్ఛంద సేవాభావాన్ని చాటడానికి ఒక వేదికగా మై భారత్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేశారని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చట్టపరమైన కొలతలు, లీగల్ మెట్రాలజీ నిబంధనల ప్రకారం వంట నూనెల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రామాణికమైన కొత్త ప్యాకింగ్ సైజులు ప్రవేశపెట్టింది. సవరించిన నిబంధనల ప్రకారం పామాయిల్, పామోలిన్, సోయాబీన్ నూనె, సన్ఫ్లవర్ నూనె, ఆవ నూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, పత్తి గింజల నూనె, మొక్కజొన్న నూనెలతో సహా ప్రధాన వంట నూనెలన్నిటికీ ప్రామాణికమైన ప్యాక్ పరిమాణాలు నిర్ణయించినట్లు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 200 గ్రాములు, 500 గ్రాములు, 1 నుంచి 5 కిలోగ్రాములు, 15 కిలోగ్రాములు, 20 కిలోగ్రాములుగా ప్యాక్ పరిమాణాలను ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ సాయంత్రం న్యూఢిల్లీలో నేపాల్ విదేశాంగ మంత్రి షిషిర్ ఖానాల్తో చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై చర్చిస్తాయని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, ఇంధనం, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగుతాయి. మరోవైపు నేపాల్ విదేశాంగ మంత్రి పర్యటన భారత నేపాల్ దేశాల మధ్య ఉన్న ప్రత్యేక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలియజేశారు.
1: With Nepal, we have an expansive agenda from development cooperation to people-to-people ties to trade and investment. So all these ties together will be discussed when the two foreign ministers meet. But on our side, we are keen to further strengthen this multifaceted partnership that we have with Nepal.
0: తమ దేశంతో పాటు కువైట్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బ్యాలిస్టిక్ క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించిందని, అయితే వాటిని మధ్యలోనే అడ్డుకున్నానని బహ్రెయిన్ తెలియజేసింది. ఈ దాడులను బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. గల్ఫ్ పొరుగు దేశాలపై దాడులను వెంటనే నిలిపివేయాలని ఇరాన్ కోరింది. ఈ దాడులు తీవ్రమైన ఉద్రిక్తతలకు దారితీసే చర్యలని, తమ దేశ సార్వభౌమాధికారాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా అభివర్ణించింది. హోర్ముజ్ జలసంధి గల్ఫ్ అరబ్ మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను తాము అడ్డుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించిన కొన్ని గంటలకే బహ్రెయిన్, కువైట్ ఈ ప్రకటన చేశాయి. పంజాబ్లో ఈ ఉదయం ఫిరోజ్పూర్ ఫజిల్కా రహదారిపై ఒక వాహనం ట్రక్కును ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో కనీసం 8 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని, మరణించిన తమ బంధువు అస్థికలను బ్యాస్ నదిలో నిమజ్జనం చేయడానికి బ్యాస్ వెడుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలియజేశారు. ప్రమాదం తీవ్రతకు పలువురు అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఫిరోజ్పూర్లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి చెరు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రధానమంత్రి ప్రకటించారు. భారత పురుషుల జట్టు అండర్18 హాకీ ఏషియాకప్ను 3వ సారి కైవసం చేసుకుంది. ఈరోజు కకామిగహారాలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో జపాన్ 4-1 తేడాతో భారత్ ఓడించింది. భారత్ తరఫున ఆశిష్ పూర్తి హ్యాట్రిక్ గోల్స్తో రాణించగా కెప్టెన్ కేతన్ కుష్వాహా విజేత జట్టు తరఫున మరొక గోల్ సాధించారు. అంతకుముందు జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియాను 3-0 ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. న్యూ చండీగఢ్లో జరుగుతున్న మ్యాచ్లో కేఎల్ రాహుల్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీలతో ఆతిథ్య జట్టును బలమైన స్థితిలో నిలిపారు. సాయి సుదర్శన్ కూడా 81 పరుగులు చేసి త్రుటిలో తన తొలి టెస్ట్ సెంచరీని చేజార్చుకోగా రిషబ్ పంత్ వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసి నాటౌట్గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ సలీం 2 వికెట్లు తీసుకున్నారు. జియాపూర్ 1 వికెట్ తీసుకున్నారు. విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్న తరుణంలో

0: భారత్ ఆర్థిక పెరుగుదలను ఏ విధంగా కొనసాగించాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన ఆర్థిక సలహా మండలి సభ్యులతో చర్చించారు. 6వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక మన దేశంలో ఆరోగ్య రంగంలో వచ్చిన పరివర్తనను ప్రతిఫలిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలియజేశారు. వంట నూనెలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రామాణికమైన ప్యాకేజింగ్ నిబంధనలను ప్రకటించింది. భారత్ అండర్ 18 పురుషుల హాకీ జట్టు 3వసారి జపాన్ ఓడించి ఏషియా కప్ గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 7:15. మీరు వింటున్నారు 103.2 మరియు 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఆకాశవాణి. ఇప్పుడు విందాం

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाएं कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉద్యాన పంటలపై ఎల్నినో ప్రభావం గురించి రాస్ కరకంబాడి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త శ్రీ పిఎస్ సుధాకర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
7: రైతుమిత్రులకు నమస్కారం. ఈరోజు మనకు ఉద్యాన పంటలపై ఎల్నినో ప్రభావం గురించి అవగాహన కల్పించేందుకు కరకంబాడి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త పిఎస్ సుధాకర్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
8: నమస్తే అండి.
7: సార్, ముందుగా ఈ ఎల్నినో అంటే ఏంటి, ఇది సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది?
8: ఎల్నినో అంటే అధిక ఉష్ణోగ్రత కలిగినటువంటి వాతావరణ పరిస్థితిని మనం ఎల్నినోగా పిలుచుకుంటాము. సాధారణంగా ఇది 5 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తుంది. ఇది ముఖ్యంగా ఎల్నినో లాంటి వాతావరణ పరిస్థితులు, అంటే అధిక ఉష్ణోగ్రతలు కలిగినటువంటి వాతావరణం, మనకు గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ వల్ల, అంటే ఇప్పుడున్న వాతావరణ కాలుష్యం వల్ల కావచ్చు, లేదా డీఫారెస్ట్

0: రేషన్ అంటే మనకి పట్టణీకరణ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకునే క్రమంలో ఫారెస్ట్ ఏరియా తగ్గిపోవటం, ముఖ్యంగా అటవీ ప్రాంత విస్తీర్ణం కూడా తగ్గడం కూడా ఈ గ్లోబల్ వార్మింగ్కి కారణాలుగా చెప్పుకుంటున్నాము. సో ఇటువంటి పరిస్థితుల వల్ల మనకి ఎల్నినో లాంటి పరిస్థితులు సంభవిస్తుంటాయి.
1: సార్, మరి ఈ ఎల్నినో సాధారణంగా మన ఉద్యాన పంటలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
0: ముఖ్యంగా ఎల్నినో లాంటి పరిస్థితుల గురించి మాట్లాడేటప్పుడు మనకి అధిక ఉష్ణోగ్రతల వల్ల మాన్సూన్ రెయిన్స్ సకాలంలో రాకపోవటం, అంటే ఒక్కొక్కసారి ఫెయిల్ కావటం, లేదా ఒకేసారి కుంభవృష్టి వర్షాలని ఇవ్వటం లాంటి పరిస్థితుల్ని గమనిస్తుంటాం. అంటే పూర్తిగా వర్షాలు రాకపోవటం లాంటి పరిస్థితి, అదేవిధంగా వరదల్ని సృష్టించేటువంటి పరిస్థితులు ఈ ఎల్నినో తీసుకొస్తుంది. సో దీనివల్ల మనకి ఉద్యాన పంటల్లో ఆయా వాతావరణ పరిస్థితులను బట్టి, అంటే ఫోర్కాస్ట్ని బట్టి మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఉదాహరణ చెప్పుకోగలిగితే మామిడి ఉంది. సో మామిడి ఇప్పుడున్న పరిస్థితుల్లో కోత దశలో ఉంది, కాబట్టి ఈ టైంలో ఇంకా మనకి ఋతుపవనాలు అనేటివి ఆగమనం అనేది ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు, ఇంకా వస్తాయి, ఇంకో వారం 10 రోజుల్లో మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి ఋతుపవనాలు, తద్వారా మనకి వర్షాలు పడతాయనే ఈ సూచనలు అయితే వాతావరణ శాఖ చెబుతున్నారు. మరి దీనివల్ల ఈ కోత సమయంకి వచ్చేటువంటి మామిడికి ఎటువంటి ఇబ్బంది అయితే ప్రస్తుతానికి లేదు.
1: సార్, మరి ఇప్పుడు ఈ అధిక ఉష్ణోగ్రతలు, ఒక్కోసారి ఈ అధిక వర్షపాతం లేదంటే ఈ తక్కువ వర్షపాతం ఉన్న పరిస్థితుల వల్ల పండ్ల తోటలకు ప్రధానంగా ఎలాంటి నష్టం వాటిల్లుతుంది?
0: సాధారణంగా ఈ అధిక వర్షాలు అనేటివి మనకి సీజన్లో అధిక వర్షాలు పడే సూచనలు ఎక్కువ ఉంటాయి, కాబట్టి మనకి ఈ ఉద్యాన పంటలు అంటే కూరగాయ పంటలు కావచ్చు, పూల తోటలు కావచ్చు, వీటిల్లో ఎక్కువ అధికంగా వర్షాలు పడినప్పుడు ఎక్కువ నీటి నిల్వలు పొలాల్లో ఉండటం వల్ల వేరుకులు లాంటి సమస్య ఎక్కువగా ఉండటము, లేదంటే ఎక్కువగా పంట దెబ్బతినే అవకాశం ఉంది, పూత పిందె రాలిపోవటము, వివిధ దశల్లో ఉండేటువంటి పంటలు కూరగాయలు కావచ్చు, పూల తోటలు కావచ్చు, వివిధ దశల్లో ఉంటాయి. సో కొన్ని పెరిగే దశలో ఉంటాయి, మరి కొన్ని ఏమో పూత దశలో ఉంటాయి. మరి సేమ్ మన జిల్లాలో చూసినట్లయితే టమాటోనే ఎక్కువ సాగులో ఉంటుంది, కాబట్టి టమాటో వివిధ దశల్లో మనం చూడవచ్చు. సో సీజన్లో కనుక మనకి అధిక వర్షాలు పడినప్పుడు మనకి ఎక్కువ చీడపీడలు ఎక్కువ ఆశించే అవకాశం ఉంటుంది, వేరుకుళ్ళు సమస్య ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది.
1: సార్, మరి ప్రస్తుతం మామిడి లాంటి పండ్లలో ఇవి కోత దశలో ఉన్నాయి, మరి ఇందాక మీరు అన్నారు వీటిపై ఎల్నినో ప్రభావం ఉండకపోవచ్చని.
0: అవునండి, ఎందుకంటే ఇప్పుడు కోత దశలో ఉంది కాబట్టి కొన్ని రకాలు ఆల్రెడీ ఎర్లీ వెరైటీస్ అంటే ఆల్ఫాన్సో, అదేవిధంగా మనం ఇమాం పసంద్, ఇవి ఆల్రెడీ కోత జరుగుతున్నాయి. అదేవిధంగా మధ్య రకాలైనటువంటి ఈ బనేషన్ కావచ్చు, మల్లిక కావచ్చు, ఇంకో వారం 10 రోజుల్లో అవి కూడా కోత పూర్తి అయిపోతుంది. తర్వాత మనకి చివరిగా వచ్చేటువంటి ఆలస్యంగా కోత రకాలు అనేటివి మనకి నీలము, అదేవిధంగా బెంగళూరు ఉంది. ఆల్రెడీ బెంగళూరు కూడా కోతలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే మామిడిలో చూసినట్లయితే మనకి వాతావరణ ప్రభావం వల్ల ఒకేసారి పూతలు రాకపోవటం, 2-3 దఫాల్లో పూతలు రావటం జరిగింది ఈ సంవత్సరం. కాబట్టి 2-3 దఫాలుగా వచ్చింది, కాబట్టి కోతలు కూడా ఒకే రకంలో చూసినట్లయితే 2-3 సార్లు కోతలు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మొదటి 2 కోతలకు ఇబ్బంది లేదు, మరి ఆలస్యంగా వచ్చేటువంటి ఈ బెంగళూరు నీలంలో కాస్త ఎల్నినో ప్రభావం ఉండొచ్చు, ఒకవేళ ఎక్కువ అధిక వర్షం పడినట్లయితే. లేదు, వర్షం పడలేకపోయినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఇప్పుడు వేసవిలో మనకి పెద్దగా వర్షపాతం అయితే జిల్లాలో ఎక్కడ కానీ పెద్దగా నమోదు కాలేదు. దానివల్ల టెంపరేచర్స్ కూడా ఎక్కువగా ఈ సంవత్సరం చూసినట్లయితే అధికంగానే నమోదైనాయి. కాబట్టి సైజు, ఫ్రూట్ సైజు మనకి కావలసినంత సైజు రాలేదు. సో అందువల్ల నాణ్యత పరంగా చూసినట్లయితే పరిమాణం తక్కువగా ఉండటం వల్ల కూడా కాయ దిగుబడి కానీ నాణ్యత తగ్గటం వల్ల వాటికి ఉండే మార్కెట్ ధర తగ్గిపోయే ఛాన్స్ ఉంది. కాకపోతే మనకి అధిక వర్షాలు పడితే ఒకవేళ ఎల్నినో పరిస్థితి వల్ల ఈ ఋతుపవనాలు కొంచెం ప్రభావం చూపించి అధిక వర్షాలు కానీ

0: అట్లు మనకి వాతావరణం అనుకూలిస్తే గన మనకి ఎక్కువ ఈ చీడపీడలు ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ఆ పండుగ సమస్య ఎక్కువ వచ్చి మామిడిని చాలా వరకు నష్టపరిచే అవకాశం ఉంది.
1: సార్, మరి అరటి, బొప్పాయి లాంటి తేమను ఎక్కువగా కోరుకునే పంటలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఎల్నినో?
0: అంటే ఇప్పుడు ఎల్నినో పరిస్థితిని గురించి ముందే మాట్లాడినప్పుడు మనకి రెండు రకాల పరిస్థితుల గురించి మాట్లాడుకున్నాం. ఒకటి అధిక ఉష్ణోగ్రతలు కొనసాగటం, అంటే తక్కువ వర్షాలు పడుతూ మనకి ఎక్కువ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే పరిస్థితి ఒకటి. రెండోది ఒకేసారి అధిక వర్షాలు పడటం మరొక కారణం. రెండు రకాల ప్రభావం ఉంటుంది ఎల్నినో వల్ల. కాబట్టి మనకి మీరు అన్నట్లుగా బొప్పాయి, అరటి లాంటి పండ్ల తోటల్లో వీటికి తగినట్లుగా మనం కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది. ప్రభావం విషయానికి వస్తే వీటికి ఒకవేళ తక్కువ వర్షపాతం నమోదయ్యే పరిస్థితుల్లో తప్పనిసరిగా వీటికి ఎక్కువ నీటి అవసరం ఉంటుంది మీరు అన్నట్లుగా. కాబట్టి కొంత ఆ ఫెర్టిగేషన్ షెడ్యూల్స్ ఇవన్నీ కూడా, మైక్రో ఇరిగేషను, అంటే ఎవరైతే ఈ డ్రిప్ సిస్టమ్, బిందు సేద్యం కావచ్చు, ఇలాంటి పద్ధతి అనుసరించే వాళ్ళకి కొంతవరకు ఇబ్బందులు ఉండకపోవచ్చు. అయినప్పటికి కూడా మనకి వర్షాలు పడని పక్షంలో కొంచెం కరువు పరిస్థితులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి నీటి లభ్యత తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అంటే అన్ని గ్రామాల్లో పుష్కలంగా నీళ్లు ఉండకపోవచ్చు, కొన్ని కొన్ని గ్రామాల్లో నీటి లభ్యత తక్కువగా ఉండవచ్చు. సో అటువంటి గ్రామాల్లో మనకి ఈ అరటి సాగు చేసేటువంటి రైతులు కొంచెం మల్చింగ్ ప్రాక్టీసెస్, అంటే వాళ్ళు ఆర్గానిక్ మల్చింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎండాకులు, తర్వాత కొబ్బరి పొట్టు కావచ్చు, లేదంటే వరిగడ్డి కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మల్చింగ్ కింద మనం వినియోగించినట్లయితే నీటి లభ్యతని కొంతవరకు తక్కువ ఉన్నప్పటికి కూడా అధిగమించడానికి వీలుంటుంది. తక్కువ తడులతో ఎక్కువ మనం లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. సో రెండు పంటల్లోనూ మీరన్న ఈ బొప్పాయి రెట్లో ప్లాస్టిక్ మల్చింగ్ విధానం, ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ ప్లాంటేషన్ ఉన్న వాటికి కూడా ప్లాస్టిక్ మల్చింగ్ విధానం కూడా చేసుకునే పరిస్థితి ఉంటే, అనుకూలంగా ఉంటే చేసుకోవచ్చు. ఇంకొకటి ఆర్గానిక్ మల్చింగ్, ప్యాడీ స్ట్రా తోటి కప్పి ఉంచటం. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా మనకి అధిక వర్షాలు పడి వేరుకులు లాంటి సమస్యలను తీసుకొచ్చే పరిస్థితి ఉంది అనే వాతావరణ సూచనల ప్రకారం వాళ్ళు ఎత్తైన బెడ్స్ని రైట్ చేసుకున్నట్లయితే ఆ మొక్కలకి మొక్క సాలల్లో వరుసలల్లో మనకు బెడ్స్ రైజ్ చేసుకునే పద్ధతి ఉంది. ఆ రైజ్డ్ బెడ్ సిస్టమ్ కానీ రైతులు అనుసరించినట్లయితే అధిక వర్షాలు పడినప్పటికి కూడా పంట మీద ఎటువంటి అధిక నీటి ప్రభావం లేకుండా ఆ మురుగు నీటిని అంతా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా పంటని, రెండు పంటలను కూడా మనం సంరక్షించే అవకాశం ఉంటుందన్నమాట.
1: సార్, మరి ఈ సిట్రస్ పంటలు ఉంటాయి, నిమ్మ, బత్తాయి, కమల, ఇవి ఎంతవరకు తట్టుకోగలవు ఎల్నినో ప్రభావాన్ని?
0: నిమ్మ, బత్తాయి ఈ రెండు రకాల ప్రభావం చెప్పాను నేను. తక్కువ వర్షపాతం పడేటువంటి ప్రాంతాల్లో తప్పనిసరిగా వాళ్ళు ప్లాస్టిక్ మల్చింగ్ విధానం చేసుకోవాలి. అదేవిధంగా మామిడి కూడా మనకి వర్షాధారంగా సాగు చేసేటువంటి పంట కాబట్టి వీటన్నిటిలో కూడా హైడ్రోజెల్ అనే ఒక ప్రోడక్ట్ ఉందన్నమాట. సో హైడ్రోజెల్ లాంటి గ్రాన్యూల్స్ని మనం చెట్టు పాదుల్లో వేసుకున్నట్లయితే మనకి ఆ తక్కువ వర్షం పడినప్పుడు ఆ నీటిలోని తేమని అవి పీల్చుకునేసేసి ఎక్కువ కాలం పాటు తోట పంటలైనటువంటి నిమ్మ, బత్తాయి, తర్వాత చీని, అదేవిధంగా మామిడి లాంటి చెట్లకు ఎక్కువ కాలం పాటు నీటి తేమను అందించగలవు. కాబట్టి అది చాలా ముఖ్యమైనటువంటి ప్రోడక్ట్. అది హైడ్రోజెల్ అనే ప్రోడక్ట్ని ప్రతి ఒక్కరు కూడా అవి వినియోగించాలని చెప్పి చూసిస్తున్నాము. అదేవిధంగా తక్కువ వర్షపాతం కలిగినటువంటి ప్రాంతాల్లో ఈ వీటి వినియోగంతో పాటు అర్ధ చంద్రాకారంలో ఉండేలాగా గట్ల నిర్మాణాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. కందకాలు అంటాం, అర్ధ చంద్రాకారంలో కందకాలు చెట్టుకు చుట్టూరా కూడా మనం వాటిని నిర్మించుకున్నట్లయితే ఆ వర్ష నీరంతా కూడా కందకాల్లో నిల్వ ఉంచబడి ఎక్కువ కాలం చెట్టుకు నీరు అందేలాగా దోహదపడతాయి. కాబట్టి ఈ ప్రాక్టీసెస్ కూడా వాళ్ళు బిందు సేద్యం ఒకటి, అదేవిధంగా మల్చింగ్ పద్ధతి ఒకటి, ప్యూసా హైడ్రోజెల్ లాంటి టెక్నాలజీ ఉపయోగించుకోవటం ఒకటి, అదేవిధంగా ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ కందకాలు, అంటే మనం చుట్టూత గాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇంకా

0: వీలైతే మనం మామిడి లాంటి తోటలలో అయితే కనుక చెట్టు చుట్టూ కూడా పాదులు, పెద్ద వెడబాటి పాదులను కూడా ఏర్పాటు చేసుకోగలిగితే మనకి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఏటవాలు ప్రాంతాల్లో పెంచేటువంటి తోటలలో అయితే కనుక వాలుకు అడ్డంగా మనం దుక్కులు చేసుకున్నట్లయితే ఆ నేల కోత గురి కాకుండా మనకి ఎక్కువ నీటి తేమను సంరక్షించేదానికి అవకాశం కుదురుతుంది. అదేవిధంగా మనకి ఈ ఫ్రూట్ ప్లాంట్స్, ముఖ్యంగా పండ్ల తోటల్లో పిఎండిఎస్, ఇప్పుడు వ్యవసాయ శాఖ వారు కూడా ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పద్ధతి గురించి ఎక్కువగా ప్రాచుర్యం చేస్తూ ఉన్నారు. దీనిలో నవధాన్యాలు, వివిధ రకాల పంటలకు సంబంధించిన నవధాన్యాల విత్తనాన్ని కూడా వాళ్ళు కిట్ రూపంలో ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా ఎల్ నినోని తట్టుకునేలాగా మనం ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కిట్ని వాళ్ళు పండ్ల తోటల్లో అంతర పంటల్లాగా విత్తుకున్నట్లయితే చాలా వరకు నీటి తేమను ఉండేటప్పుడు మనం కలిగి దున్నటం వల్ల, నేల బాగా గుల్లబారటం వల్ల తేమ శాతం ఎక్కువ రోజులు తోటలో ఉండేలాగా ఈ పద్ధతి కూడా, అంటే పచ్చిరొట్ట పైర్లు పెంచడం లాంటిదే ఇది కూడా పిఎండిఎస్ అనేది. పిఎండిఎస్ కిట్స్ దొరకని రైతులు వాళ్ళు పచ్చిరొట్ట పైర్లు కూడా చల్లుకునే అవకాశం ఉంటే దాన్ని కూడా వాళ్ళు ఆలోచన చేసి చేసుకోగలిగితే తర్వాత సీజన్లో ఉండేటువంటి పరిస్థితుల్ని తోటకు అనుకూలంగా మార్చుకునే పరిస్థితుల్ని మనకు ఈ యొక్క పద్ధతి చాలా వరకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు తోట పంటలకు, అదేవిధంగా వివిధ రకాల ఉద్యాన పంటలకు ఫారం పాండ్ అనే ఒక స్కీమ్ వాళ్ళు తీసుకురావటం జరిగింది. ఇది 20x20x3 క్యూబిక్ మీటర్ సైజులో వాళ్ళు ఫారం పాండ్స్, అంటే నీటిని నిల్వ ఉంచేటువంటి కుంటలు అంటాము, నీటి కుంటలు. ఈ నీటి కుంటలను కానీ ఏర్పాటు చేసుకొని వర్షపు నీటిని అంతా కూడా ఎక్కడైతే మనకి క్యాచ్మెంట్ ఏరియా, అంటే ఎత్తైన ప్రదేశం నుంచి వచ్చే నీటిని మనం హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఈ ఫారం పాండ్లో ఆ వాటర్ అంతా కూడా వచ్చేలాగా మనం ఏర్పాటు చేసుకోగలిగితే పొలంలో పడినటువంటి వాలు ప్రాంతంలో పడేటువంటి వర్షపు నీరంతా కూడా ఈ యొక్క నీటి కుంటలో వచ్చి చేరటం వల్ల ఈ నీటిని కూడా మనం తదుపరి సీజన్లో ఈ పంట సంరక్షణ యాజమాన్యం కింద మనం నీటి తడులు ఇచ్చినట్లయితే డ్రిప్ ద్వారా కావచ్చు, లేకపోతే స్ప్రింక్లర్ పద్ధతి ద్వారా కూడా కొన్ని రకాల పంటలకు వినియోగించినట్లయితే మనకి చాలా వరకు ఈ ఎల్ నినో ప్రభావాన్ని, అంటే ముఖ్యంగా మన ఏషియన్ కంట్రీ భారతదేశం లాంటి కంట్రీస్లో మనకి ఎక్కువగా డ్రౌట్ సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే కరువు పరిస్థితులను తీసుకొచ్చే పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి యాజమాన్యం అంతా కూడా రైతులు అవలంబించినట్లయితే తప్పకుండా వాళ్ళు ఎల్ నినో ప్రభావం నుంచి బయటపడడానికి అవకాశం ఉంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ పూల పంటలు ఉంటాయి, ఈ పూల పంటలు ఈ ఎల్ నినో ప్రభావాన్ని ఎంతవరకు తట్టుకోగలుగుతాయి?
0: ఇప్పుడు చెప్పినట్లే మనం ఈ పద్ధతులన్నీ కూడా పూల తోటల్లో కూడా మనకి రెండు పరిస్థితులను కూడా బేరీజ్ చేసుకొని యాజమాన్యం చేపట్టాల్సిందే. వీటిలో ఏంటంటే మనకి తక్కువ కాల పరిమితి కలిగినటువంటి పూల తోటలు సాగు చేసుకోవడం, అంటే ఎక్కువ పంట కాలాన్ని కలిగినటువంటి పూల తోటలు వేసుకుంటే మనకి నీటి కొరత వచ్చి తర్వాత నీటి లభ్యత లేక పంట ఎండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ కాల పరిమితికి ఉండేటువంటి పూల పంట రకాలని ఎంపిక చేసుకోవటం చాలా చాలా ఉత్తమం. ఉదాహరణకు బంతి లాంటిది సీజనల్గా వేసుకుంటే కనుక ఆ సీజన్లో మనకి 3-4 నెలలకే పంట అయిపోతుంది. కాబట్టి మనకి తదుపరి నీటి కొరత వచ్చినా కూడా పెద్ద సమస్య లేకుండా పోతుంది. సో చామంతి కూడా పూల తోటల కిందకే వచ్చినప్పటికీ ఇది దీర్ఘకాలికంగా ఉండేటువంటి పంట, అంటే సుమారుగా 6 నుంచి 8 నెలల పాటు ఈ చామంతి పూల తోటలు అనేటివి పంటకాలాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి అటువంటి వాటికన్నా కూడా ఈ బంతి లాంటివి వేసుకోవచ్చు. తర్వాత సంపంగి లాంటి పంటను కూడా సాగు చేసుకోవచ్చు. కాకపోతే దీనిలో ఇందాక చెప్పినట్లుగా డ్రిప్ సిస్టంలో పూల తోటలు అయినా కూడా అన్నీ కూడా మనకి నీటి పారుదల కింద కొంతమంది సాగు చేస్తూ ఉన్నారు. సంపంగి ముఖ్యంగా మనకు తిరుపతి జిల్లాలో చూసినట్లయితే తూర్పు మండలాల్లో ఎక్కువగా నీటిని పారించే విధానంలోనే సంపంగి సాగు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకంతా కూడా నీటి అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది తదుపరి సీజన్లో. ఈ సీజన్లో అడపాదడపా కొంచెం వర్షం పడినా లేకపోయినా కూడా ఉన్న నీటి వనరులతోటి

0: కొంతకాలం వరకు నెట్టుకు వస్తారు, తర్వాత సీజన్లో నీటి కొరత ఏర్పడేది అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళు డ్రిప్ సిస్టమ్ లాంటి పద్ధతిని వాళ్ళు అనుసరించుకోవాలి. సో ఇలాగా లేదంటే పంట మార్పిడి, ఈ పూల తోటలో ఇప్పుడు సంపంగి కాకుండా బంతి లాంటి చామంతి, సో వాతావరణకు అనుకూలంగా మనం వేసుకున్నట్లయితే చాలా వరకు బాగుంటుందని.
1: సార్, మరి ఇప్పుడు ఇందాక మీరు అంటున్నారు ఈ డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్, ఈ ఫామ్ పాండ్స్ అంటే నీటి కుంటలు, ఇవి ఎల్నీను ప్రభావాన్ని తగ్గించడంలో ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు?
0: చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఇప్పుడు మీరు డ్రిప్ గురించి మాట్లాడుకున్నాం ఇంతసేపు కూడా. డ్రిప్ పద్ధతి ద్వారా మనకి 75% వాటర్ సేవింగ్ అనేది ఉంటుంది. అంటే ఎకరాకు మామూలుగా నీటిని పారించే పద్ధతులు అయితే ఒక ఎకరాకు సరిపడే వాటర్ని డ్రిప్ సిస్టంలోనే మనం పంటలు చేసుకోగలిగితే 3 ఎకరాలు సాగు చేయొచ్చు అనమాట. సో మనకి 70-80% వాటర్ సేవింగ్ ఉంది కాబట్టి తప్పనిసరిగా డ్రిప్ విధానం చాలా ఉత్తమమైంది. సో అదొకటి. తర్వాత అదేవిధంగా మీరు అన్నట్లుగా ప్లాస్టిక్ మల్చింగ్. సో ఈ ప్లాస్టిక్ మల్చింగ్ కూడా మనకి నీటి తడుల్ని తగ్గించే అవకాశం దోహదపడుతుంది. కాబట్టి మనకి ప్లాస్టిక్ మల్చింగ్ పద్ధతి కూడా చాలా మంచి పద్ధతి అని చెప్పుకోవాలి. డ్రిప్ ఉండే పంటలకు అన్నిటికి కూడా ప్లాస్టిక్ మల్చింగ్ విధానంలో పంటలు సాగు చేసినట్లయితే, ముఖ్యంగా కూరగాయ పంటలు కావచ్చు, పూల తోటలు కావచ్చు, ఈవెన్ మనకి పండ్ల తోటల్లో కూడా ప్లాస్టిక్ మల్చింగ్ విధానం అమలు చేసుకోగలిగితే చాలా వరకు వాళ్ళు నీటి తడుల్ని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫారం పాండ్. సో ఈ ఫామ్ పాండ్ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో ఇది ఆల్రెడీ సబ్సిడీ పథకంలో ఉంది. సో సుమారుగా 180,000 రూపాయల దాకా ఖర్చు వస్తుంది. సో ఈ దీంట్లో 90% సబ్సిడీ పెట్టుబడి సహాయం అనేది ప్రభుత్వం వాళ్ళు రైతులకు అందజేస్తారు. కాబట్టి రిమైనింగ్ 90,000 రూపీస్ రైతు భరించాల్సి ఉంటుంది. కాకపోతే ఫారం పాండ్ ఎక్కడ అవసరం అంటే ఎక్కడైతే మనకి నీటి లభ్యత తక్కువ ఉంటుంది, లేకపోతే బోర్వెల్స్ అంత సపోర్టుగా ఉండవు, ఒక సీజన్లో నెక్స్ట్ సీజన్లో కొంచెం డ్రై కండిషన్స్ ఉండేటప్పుడు మనం ఫారం పాండ్ గురించి ఆలోచన చేయాలి.
1: సార్, మరి సాధారణంగా ఈ ఎల్నినో లాంటి సమయంలో ఈ కీటకాలు కానీ ఈ తెగుళ్ళు కానీ వీటి తీవ్రతలో ఏమైనా మార్పులు ఉంటాయా?
0: ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఎల్నినో లాంటి పరిస్థితుల్లో 2 kinds of situations అంటే 2 రకాల పరిస్థితులు చెప్పాం. కాబట్టి వర్షం తక్కువ అయినప్పుడు కొన్ని రకాల వ్యాధులు, కొన్ని రకాల పురుగులు ఆశించే రసం పీల్చే పురుగులు ఎక్కువ వ్యాప్తి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వీటి ద్వారా వైరస్ తెగుళ్ళు ఎక్కువ ఆశించే అవకాశం ఉంది. అంతేకాకుండా పంటలు కూడా ఇటువంటి ఉష్ణోగ్రత పరిస్థితులకి అంటే ఎల్నినో లాంటి పరిస్థితుల్లో కొంచెం బలహీనంగా ఉండే అవకాశం కూడా ఉంది. సో ఎప్పుడైతే ఈ బలహీనత ఎక్కువ ఉంటుందో అలాంటి సమయంలో ఈ చీడపీడల దాడి కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుచేత రైతులు ఈ ఎల్నినో లాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఆ పంటలకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు లేకుండా పోషకాలు బాగా అందించాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉంటుంది. కాబట్టి వాటికి ఎటువంటి పోషకాహార లోపం లేకుండా దానికి కావలసినటువంటి పోషకాలన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
1: సార్, మరి ఇప్పుడు మీరు పోషకాలు అన్నారు, మరి ఈ ఎల్నినో లాంటి సమయంలో ఈ ఎరువుల యాజమాన్యం ఎలా చేపట్టాల్సి ఉంటుంది అంటారు?
0: ఎల్నినో లాంటి పరిస్థితుల్ని మనం అవగాహన కలిగి ఉన్నప్పుడు, సో వాటికి తడి ఉండేటప్పుడు మనం ఎరువులు వేసుకోవటం, తడి లేనప్పుడు పోషకాలను పిచికారీ చేసుకోవడం లాంటివి తప్పకుండా చేపట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే భూమిలో తేమ శాతం లేనప్పుడు ఎరువులు వేసినా కూడా మొక్కకు అందవు. కాబట్టి మనం పోషకాలన్నీ కూడా పిచికారీ రూపంలో, స్ప్రే రూపంలో మొక్కలకి అందించాల్సి ఉంటుంది. పొటాషియం నైట్రేటు, అదేవిధంగా ఫార్ములా 4 అంటే సూక్ష్మ పోషకాలని ముఖ్యంగా. సో బలహీనత చెందకుండా ఉండడానికి కొన్ని పిచికారీ అయితే తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. కయోలిన్ లాంటి ఒక ప్రోడక్ట్ను కూడా పిచికారీ చేసుకోవటం వల్ల బెట్టని తట్టుకునేటువంటి అంటే ఆ వాతావరణం అననుకూలంగా ఉన్నప్పుడు కూడా చెట్టుకు కొంచెం టాలరెన్స్ ఉండేలాగా అంటే అన్ని రకాల పరిస్థితుల్ని తట్టుకునేలాగా మనం పోషక యాజమాన్యాలతో పాటు బయోస్టిమ్యులెంట్స్ అంటే సాలిసిలిక్ యాసిడ్ అలాంటి ప్రోడక్ట్స్, అదేవిధంగా యాంటీ ట్రాన్స్పరెంట్స్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు కయోలిన్ అనే ప్రోడక్ట్ని తప్పనిసరిగా పిచికారీ చేసుకోవాలి. తద్వారా

0: ఎల్నినో లాంటి పరిస్థితుల నుంచి పంటని కాపాడుకునే అవకాశం ఉంటుంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ ఎల్నినో లాంటి పరిస్థితులను తట్టుకునే పంటలు ఏమైనా ఉన్నాయా? అలాగే ప్రధానంగా ఎటువంటి చర్యలు చేపడితే మేలు రైతులు?
0: ఎల్నినో లాంటి పరిస్థితులను తట్టుకునే పంటలు ముఖ్యంగా మనం చెప్పాలంటే స్వల్పకాలిక రకాలు, అదేవిధంగా అంటే బెట్టని కొద్దిగా అధిక ఉష్ణోగ్రతను తట్టుకునేటువంటి వంగడాలను అయితే మనకి విశ్వవిద్యాలయాల వాళ్ళు అందజేస్తున్నారు కాబట్టి అటువంటి రకాలని ఎంపిక చేసుకోవాలి. పంటలు కూడా అదేవిధంగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా మనకి వేడిగాలులు వీచే ప్రభావం కూడా ఉంటుంది. సో అధిక ఉష్ణోగ్రతలప్పుడు, మాన్సూన్స్ లేనప్పుడు వేడిగాలి ఎక్కువగా, ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి. ఆ మైక్రో క్లైమేట్ క్రియేట్ చేసేలాగా మనకు పంట చుట్టూ బోర్డర్ క్రాప్స్ లాంటివి, లేదా మనం విండ్ బ్రేక్స్ అంటాం, సో తోట చుట్టూ కూడా విండ్ బ్రేక్స్, గాలి నిరోధకాలు లాంటివి ఏర్పరచుకోవాలి. సో ఇది బిగినింగ్ నుంచే ఈ యొక్క పద్ధతులను అనుసరించుకోవాలి. విండ్ బ్రేక్స్ కావచ్చు, షెల్టర్ బెల్ట్స్ అనేటివి కూడా పంటల మీద ఈ వేడిగాలులు ఎక్కువ ప్రభావం చూపుకుంటూ ఉండడానికి, అధిక ఉష్ణోగ్రత ప్రభావాలు తగ్గించుకోవడానికి షెల్టర్ బెల్ట్స్ కానీ విండ్ బ్రేక్స్ కానీ, అదేవిధంగా కొన్ని రకాల అంతర పంటల విధానంలో కూడా రైతులు పంటలను సాగు చేసుకోవాలి.
1: సార్, మరి చివరగా ఈ ఎల్నినో లాంటి పరిస్థితుల్లో మీరు మన ఉద్యాన రైతులకు ఇచ్చే సూచనలు ఏంటి?
0: ఎల్నినో లాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి అన్ని అంశాలు కూడా, బిగినింగ్ డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, అదేవిధంగా ప్లాస్టిక్ మల్చింగ్ కావచ్చు, రకాలు అంటే ఆయా పరిస్థితులకి ఎల్నినో పరిస్థితులను తట్టుకునేటువంటి వంగడాలు కావచ్చు, నేల మరియు నీటి సంరక్షణ పద్ధతులు కావచ్చు, అంటే ముఖ్యంగా నేల నీటి సంరక్షణ పద్ధతులు ఉంటే ముఖ్యంగా డ్రిప్పు, అదేవిధంగా ప్లాస్టిక్ మల్చింగ్ విధానాలు, అదేవిధంగా గ్రీన్ మెన్యూరింగ్ ప్రాక్టీస్ కావచ్చు, లేకపోతే పిఎండిఎస్ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ మెథడ్ కావచ్చు, అంతర పంటల సాగు విధానాలు కావచ్చు, అదేవిధంగా మనకి ఈ గాలి నిరోధకాలు, అదేవిధంగా షెల్టర్ బెల్ట్ ఈ నిర్మాణాలు, లేదంటే నీటి కుంటలు, లేదంటే నీటి కందకాలు, ఇవన్నీ అన్ని రకాల యాజమాన్యం చేపట్టినట్టయితే రైతులకు చాలా వరకు ఎల్నినో లాంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది.
1: ధన్యవాదాలు సార్. మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి ఉద్యాన పంటలపై ఎల్నినో ప్రభావం గురించి చాలా చక్కని అవగాహన కల్పించారు. అలాగే రైతులు వాతావరణ హెచ్చరికలను ఎలా గమనించాలి, దాంతోపాటు ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ ప్రభావాన్ని తగ్గించవచ్చో చాలా చక్కని వివరాలు తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉద్యాన పంటలపై ఎల్నినో ప్రభావం గురించి రాస్ కరకంబాడి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త శ్రీ పిఎస్ సుధాకర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాచరణ్. ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఇప్పుడు ఒక జానపద గేయం విందాం.
3: కొత్తగా పెళ్ళైన పల్లెటూరు పడుచు జంట, మగడు ఒట్టి వెర్రిబాగులవాడు. తన పెళ్ళాం అందం చూసి ఆనందంతో పొగట్టలతో మురిపించాలనుకున్నాడు. అదును దొరికిందని ఆ పడుచు పెళ్ళాం వల్లమాలిన కోర్కెలు కోరుతుంది. అది ఈ పాట సారాంశం.

మీరు విన్న పాట పెళ్లి పుస్తకం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించగా, సంగీతం అందించినవారు కెవి మహదేవన్, సాహిత్యం ఆరుద్ర. తరువాత పాట

0: మీరు విన్న పాట దేవతా చిత్రం నుంచి ఘంటసాల ఆలపించగా సంగీతం అందించిన వారు ఎస్పి కోదండపాణి, సాహిత్యం సి నారాయణ రెడ్డి.
1: జీవితం ఒక ప్రయాణం అంటారు, మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
2: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓ బాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
2: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7 గంటల

ఆకాశవాణి తిరుపతి కేంద్రం, మీరు ఇంతవరకు సినీ భక్తి గీతాలు విన్నారు. నిలయంలో సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఒకే ఒక్కడు చిత్రం నుంచి హరిహరన్ ఆలపించగా ఏఆర్ రెహమాన్ సంగీతం, ఏఎం రత్నం సాహిత్యం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు వింటున్నారు చిత్రకుసుమాలు చిత్రగీతల కార్యక్రమంలో. తరువాత పాట ఓం భీమ్ బుష్ చిత్రం నుంచి అర్జిత్ సింగ్ ఆలపించగా, సంగీతం అందించిన వారు సన్నీ ఎంఆర్, సాహిత్యం వినాయక్ శశికుమార్.

0: ಮನಸ್ಸಿಗೆ ನಾ ಸ್ವಪ್ನವೇ.
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇప్పుడు వినబోయే పాట ఒక్కడు చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ మరియు సుజాత ఆలపించగా, సంగీతం అందించిన వారు మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తర్వాత పాట మ్యాచ్ చిత్రం నుంచి భీమ్ సిర్సిలియో వరం కీర్తనా శర్మ ఆలపించగా, సంగీతం అందించిన వారు భీమ్ సిర్సిలియో, సాహిత్యం కాసర్ల శ్యామ్.

కార్యక్రమంలో తరువాత పాట దసరా చిత్రం నుంచి రామ్ మిరియాల మరియు డి ఆలపించగా, సంగీతం అందించిన వారు సంతోష్ నారాయణ్, సాహిత్యం కాసర్ల శ్యామ్.

తరువాత వినబోయే పాట మిరపకలలు చిత్రం నుంచి హరిహరన్ సాధనా సర్గం ఆలపించగా సాహిత్యం అందించిన వారు వేటూరి సుందర రామమూర్తి, సంగీతం ఏఆర్ రెహమాన్.

మీరింతవరకు చిత్రకుసుమాలు చిత్రగీతల కార్యక్రమం విన్నారు. నిలయంలో సమయం 8:30 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలీజ్.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అస్థిరత, సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆర్థిక సలహా మండలి సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు భారత్ నేపాల్ అత్యంత సన్నిహితంగా సహకరించుకుంటున్నాయని కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటున్న వేళ భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశంలో నైరుతి ఋతుపవనాలు విస్తరణ వేగంగా సాగుతోందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆర్థిక సలహా మండలి PMEAC సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అస్థిరత, సంక్షోభ పరిస్థితుల మధ్య భారతదేశ ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన వివిధ వ్యూహాలు, చర్యలపై ఈ భేటీలో చర్చించారు. దీంతోపాటు దేశంలో వ్యాపార సానుకూల వాతావరణాన్ని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన పలు సంస్కరణలపై చర్చించారు. పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు భారత ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు పడుతుందనే అంశంపై సలహా మండలి సభ్యులు తమ అంచనాలను ప్రధానికి వివరించారు. ఈ భేటీ అనంతరం నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ దేశ ఆర్థిక పరివర్తన, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రాధాన్యతలకు సంబంధించిన విస్తృతమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థిక అనిశ్చితి, అస్థిరత ఎదుర్కొంటున్న వేళ భారత్ మాత్రం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశం 7.7% స్థూల దేశీయోత్పత్తి GDP వృద్ధి రేటును నమోదు చేయడం విశేషమన్నారు. గత 12 ఏళ్లుగా దేశ ఆర్థిక పునాదులను బలోపేతం చేసేందుకు తీసుకున్న పటిష్ట చర్యల వల్లే ఈ విజయం సాధ్యమైందని, ఇది భారత ఆర్థిక వ్యవస్థ అంతర్గత సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో భారతదేశం ఆర్థిక వృద్ధితో పాటు స్థిరత్వం, ఆత్మవిశ్వాసం, పర్యావరణ హిత ప్రగతి, అంతర్జాతీయ విశ్వసనీయతలను అందిపుంచుకుందని కొనియాడారు. సుదీర్ఘమైన, విశేషమైన అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు భారత్ నేపాల్ దేశాలు అత్యంత సన్నిహితంగా సహకరించుకుంటున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. కష్ట సమయాల్లో ఇరు దేశాలు ఎల్లప్పుడూ ఒకరికొకరు అండగా నిలిచాయని ఆయన గుర్తు చేశారు. 3 రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్తో జైశంకర్ న్యూఢిల్లీలో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, నేపాల్ ప్రభుత్వ ఆకాంక్షలకు, భారతదేశం తన పొరుగు దేశాల ప్రయోజనాల కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు ఎంతో సారూప్యత ఉందని అన్నారు.
1: India and Nepal, we of course share a very special relationship, one which is built on a strong foundation of vibrant people-to-people ties, cross-border connect and shared cultural and religious traditions. It is anchored by shared trust, goodwill and mutual benefit, and our bilateral ties have steadily developed in areas like trade, commerce, investments, energy, development cooperation, education, disaster response and culture. In newer domains like startups, AI, information technology, renewable energy and others.
0: నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ మాట్లాడుతూ, నేపాల్కు భారతదేశమే అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని, తమ దేశ దౌత్య విధానాల్లో భారత్కు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE మార్కుల ధృవీకరణ, రీఎవాల్యుయేషన్ కోసం దరఖాస్తులను సమర్పించే గడువును రేపటి వరకు పొడిగించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా CBSE ఒక ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు తమ దరఖాస్తులను ఆదివారం అర్ధరాత్రి వరకు ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చని బోర్డు స్పష్టం చేసింది. ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు 2027 ప్రతిపాదనలు సమర్పించేందుకు జూలై 31వ తేదీ వరకు గడువు ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మార్చి 15న ప్రారంభమైన ఈ నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది. అర్హులైన వారి వివరాలను కేంద్ర ప్రభుత్వ అధికారిక రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా మాత్రమే పంపాలని సూచించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో ఈరోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల వారు సంతాపం ప్రకటించారు. ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు తన ఓదార్పును తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. గత 12 ఏళ్లలో భారత సౌరశక్తి సామర్థ్యం 2.8 గిగావాట్ నుంచి 155 గిగావాట్ వరకు పెరిగిందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఈరోజు ఆయన సామాజిక మాధ్యమం వేదికగా దేశ ప్రగతిని వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40 లక్షలకు పైగా ఇళ్లు సౌరశక్తితో వెలుగులు అందిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో సౌర విద్యుత్ సామర్థ్యం రెట్టింపు కావడం పర్యావరణ పరిరక్షణతో కూడిన దేశ ప్రగతికి సజీవ సాక్ష్యమని కొనియాడారు. దేశ మార్కెట్లో లభించే వంట నూనెల ప్యాకెట్ల పరిమాణంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకువచ్చింది. మార్కెట్లో మరింత పారదర్శకత, ఏకరూపతను తీసుకువచ్చే లక్ష్యంతో లీగల్ మెట్రాలజీ నిబంధనల పరిధిలో వంట నూనెలకు నిర్దేశిత ప్రామాణిక ప్యాక్ పరిమాణాలను కేంద్రం తప్పనిసరి చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్యాకింగ్ పరిమాణాలు 200 గ్రాములు, 500 గ్రాములు, 1 నుంచి 5 కిలోగ్రాములు, 15 కిలోగ్రాములు, 20 కిలోగ్రాములుగా ఉన్నాయి. నూతన నిబంధనలు దేశంలోని అన్ని ప్రధాన వంట నూనెలకు వర్తిస్తాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. చండీగఢ్లో ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. కెప్టెన్ శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ శతకాలు చేయడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఆధిపత్యం లభించింది. భారత్ క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఈరోజు ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలకు 16 మంది సభ్యుల టీ20 అంతర్జాతీయ భారత జట్టును ప్రకటించింది. శ్రేయాస్ అయ్యర్కు కొత్త టీ20 కెప్టెన్గా, తిలక్ వర్మకు వైస్ కెప్టెన్గా బాధ్యతలు అప్పగించింది. ఈ జట్టులో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తొలిసారి చోటు దక్కించుకున్నాడు. దేశంలో నైరుతి రుతుపవనాల విస్తరణ వేగంగా సాగుతోందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు సహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ విభాగం స్పష్టం చేసింది. వీటి ప్రభావంతో రానున్న వారం రోజుల పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కేరళం రాష్ట్రానికి అత్యంత భారీ వర్ష సూచనతో కూడిన రెడ్ అలర్ట్ జారీ చేయగా ఈశాన్య రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లో రానున్న రోజుల్లోనూ వడగాలుల పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వ సెక్యూరిటీలలో విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులు, ఎఫ్పిఐ పెట్టుబడులకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ కీలక మార్పులను ప్రకటించింది. విదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేయడంతో పాటు నిబంధనల ప్రక్రియను సరళీకరించడమే లక్ష్యంగా ఈ కొత్త నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చింది. నూతన నిబంధనల ప్రకారం సాధారణ మార్గం ద్వారా పెట్టుబడులు పెట్టే ఎఫ్పిఐలు ఇకపై స్వల్పకాలిక పెట్టుబడి పరిమితులు, సెక్యూరిటీల వారీగా పరిమితులు, కేంద్రీకృత పరిమితుల నుంచి మినహాయింపు లభించనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అస్థిరత, సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆర్థిక సలహా మండలి సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు భారత్, నేపాల్ అత్యంత సన్నిహితంగా సహకరించుకుంటున్నాయని కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థిక అనిస్థితి ఎదుర్కొంటున్న వేళ భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 8:40. మీరు వింటున్నారు 103.2 మరియు 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఆకాశవాణి. చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమానికి పునఃస్వాగతం. ముందుగా వినబోయే పాట హాయ్ నానా చిత్రం నుంచి వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తరువాత పాట అజ్ఞాతవాసి చిత్రం నుంచి అనిరుద్ధ్ రవిచందర్ ఆలపించగా, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తర్వాత పాట సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి రామ్నాథ్ గోగుల ఆలపించగా భీమ్ సిసిరోరియో, సంగీతం భాస్కర్ భట్ల, సాహిత్యం

తరువాత పాట శ్యామ్ సింగ్రాయ్ చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి ఆలపించగా, సంగీతం అందించిన వారు మిక్కీజే మేయర్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: నిలయంలో సమయం 9 గంటలు కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: Good evening. This is Akashvani and I am Valsal.

మీరు వింటున్నారు ఏకచిత్రగానం శీర్షిక సరిగమల చిత్రం నుంచి పాటలు. ఈ చిత్రానికి గానం కేజే యేసుదాస్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు కెఎస్ చిత్ర ఆలపించగా, సంగీతం అందించిన వారు బాంబే రవి, సాహిత్యం వేటూరి సుందరరామమూర్తి. తరువాత పాట

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం
1: తొంభై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
2: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
1: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
2: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
1: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు. ఇప్పుడు విందాం దేశభక్తి గీతాలు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 11:10 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయం సమయం 11:45. ఇంతటితో ఇవాల్టి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.